ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 18వ తేదీ, సోమవారం. ప్రతిఫలం ఆశించకుండా చేసే మేలు సముద్రం కంటే గొప్పది అన్నారు మదర్ థెరిస్సా. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం శిల్ప. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: శివభక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ ఏ బ్రహ్మచారి.
1: మాత్సర్యాలు ఈ ఆరింటిని అరిషద్వర్గాలు అని అంటారు. ఈ ఆరే మానవునికి బలీయమైన శత్రువులు. ఈ ఆరింటిని జయించిన వాడే మహోన్నతుడు. కానీ వీటిని జయించడం అంత సులభమైన పని కాదు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణికి బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అని నాలుగు దశలుంటాయి. మరణం అనేది అంత్యదశ. మానవుడు సంస్కరింపబడట కోసం షోడశ సంస్కారాలు శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. అందులో వివాహం అందరికీ ముఖ్యమైన సంస్కారం. ఆ విధంగా భార్యాభర్తలై ఒకటిగా జీవించే స్త్రీ పురుషులను దంపతులంటారు. క్రమశిక్షణతో కూడిన జీవితం గడపడానికి బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు ఆశ్రమాలు. ఆయా ఆశ్రమాలలో చేయవలసిన విధులు ధర్మశాస్త్రాల్లో వివరించబడ్డాయి. చేయించవే అభ్యస్త విద్యానాం యవ్వని విషయీషణాం వార్ధకే మునుగొట్టేనాం యోగేనాంతేతను త్యజాం. అంటే చిన్నతనాన బ్రహ్మచర్యంతో విద్యాభ్యాసం చేయడం, యవనములో యోగ్యురాలైన స్త్రీని వివాహం చేసుకుని సంతానాన్ని పొంది సకల సుఖాలను అనుభవించడం, వార్ధక్యములో ఇంటి బాధ్యతలన్నీ సంతానానికి అప్పగించి ఏ కోరికలు లేకుండా దంపతులిద్దరూ వనానికి వెళ్లి ఆ భగవంతుణ్ణి ఆరాధించడం, చివరకు యోగాభ్యాసం చేత శరీరాన్ని త్యజించడం చేస్తారని కాళిదాసు రఘువంశ కావ్యములో చెప్పారు. త్యాగాయ సంప్రదార్థానాం సత్యాయ మితభాషణాం యజసే విజిగీషూణాం ప్రజాయై గ్రహమేధినాం. అంటే రఘువంశపు రాజులు దానము చేయడానికే ధనం సంపాదించేవాడు. సత్యవాక్ పరిపాలన కొరకే మితంగా మాట్లాడేవాడు. కీర్తి కొరకే ఇతర రాజులను జయించేవారు. సంతానం కోసమే వివాహం చేసుకునేవారని కాళిదాసు రఘువంశములో చెప్పారు. మానవులందరూ ఇదే విధంగా ఆచరించాలని, స్వార్థనించుకైనను ఉండకూడదని భావం. రావణాసురుడు సద్వంశ సంజాతుడు, తపోధనుడు, సకలైశ్వర్య సంపన్నుడు, వేద వేదాంత ధర్మశాస్త్రాలు తెలిసినవాడు, మహాపరాక్రమశాలి, అన్నింటిలో గొప్పవాడే. కాని దుర్గుణాల వలన నశించాడు. తనంతటి వాడు లేడనే అహంకారి, ఎవరు చెప్పినా వినలేదు. ఒకనాడు రావణుడు కుశధ్వజని కుమార్తె వేదవతి తపస్సు చేసుకుని చుండగా ఆమెను బలాత్కరించబోగా ఆమె రావణుని చెప్పించి అగ్నిలో ఆహుతి అయి చనిపోయింది. ఒకనాడు రావణుడు స్వర్గాన్ని ఆక్రమించుకోవడానికి పోతుండగా మార్గమధ్యంలో రంభ అలంకరించుకొని తన భర్త నలకూబరుని దగ్గరికి పోతుండగా అతని కంటపడింది. ఆమెను బలాత్కరించబోగా ఆమె వరుసకు కోడలినని, కూతురు వంటి దానినని ఏడుస్తూ ఎంత బ్రతిమారినా వినకుండా రావణుడు బలాత్కరించి ఆమెతో సంగమించాడు. నలకూబరుడు ఆ విషయాన్ని తెలుసుకొని తనకు ఇష్టము లేని స్త్రీని బలాత్కరించినట్లయితే 1000 ముక్కలై రావణుడు మరణించుగాక అని శపించాడు. రావణుడు సీతాదేవిని అపహరించడం మనకు తెలిసినదే. ముఖ్యంగా ఈ కామం వలననే రావణుడు, అతని వంశము, వారు రాక్షసులందరూ సర్వనాశనమయ్యారు. ఈ కామం వలననే కీచకుడు మరణించాడు. కామాతురాణం నభయం నలజ్జ. అంటే కామంతో కళ్ళు మూసుకొని పోయిన వానికి భయం సిగ్గు ఏముండవని అర్థం. ఇక అహంకారం.

0: తనంతటి వాడు ఈ లోకములో ఎవరూ లేరని రావణునికి అహంకారం. తమ్ముడైన కుబేరుణ్ణి తన్ని వెలగొట్టి అతన్ని పుష్పక విమానాన్ని లాక్కొని లంకను ఆక్రమించుకున్నాడు. యమ ఇంద్రాది దేవతలను, దేవదానవులను, ఇతర రాజులను అకారణంగా యుద్ధం చేసేవాడు. వాళ్ళతో యుద్ధానికి పోయి అవమానం పాలయ్యి అతనితో స్నేహం చేసుకున్నాడు. యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకిత ఏకైకమప్యనర్థాయ కిం యత్ర చతుష్టయం. యవ్వనము, ధన సంపదలు, ఏలుబడితనం, అవివేకము ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి ఉన్నా మనిషి చెడిపోతాడని హితోపదేశంలో ఉన్నది. ఇక నాలుగు ఒక్కడికే ఉంటే సర్వనాశనం అవుతాడని వేరే చెప్పనక్కరలేదు కదా. రావణునికి ఈ నాలుగు పుష్పలంగా ఉన్నాయి, అందుకనే నశించాడు. దుర్యోధనుడు కూడా ఎవరు చెప్పినా వినేవాడు కాదు, రాజ్య లోభం వలన నశించాడు. కర్ణుడు చాలా గొప్పవాడు, దుష్ట దుర్యోధను ఆశ్రయించాడు గనుక నశించాడు. కనుక అహంకారం, కామం, లోభం, దుర్జనుల యొక్క స్నేహం, వీటిని విడిచిపెట్టాలి.
1: సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ ఏ బ్రహ్మచారి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
1: రైతు సమాచారం వింటారు.

ఎండాకాలంలో మనల్ని మనం కాపాడుకోవడమే కాదు, మన పశు సంపదను కూడా భద్రంగా చూసుకోవాలి. వేసవిలో పశువులకు అనేక వ్యాధులు సోకే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎండాకాలంలో వీటి పోషణపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏమైనా వ్యాధులు సోకినట్లు అనిపిస్తే సకాలంలో సమీప పశువుల ఆసుపత్రిలో చూపించి వైద్య సిబ్బంది సూచనల ప్రకారం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటోంది. ముందస్తు టీకాలు, పాటించవలసిన పద్ధతుల గురించి వేంసూరు మండల పశు వైద్యాధికారి నాగేశ్వరరావు గారు ఈ సూచనలు చేస్తున్నారు. పశువుల్లో ఎక్కువగా బాధించే వ్యాధి గొంతు వాపు. గేదె జాతుల్లో ఈ వ్యాధి వస్తోంది. గొంతు బాగా వాస్తోంది, కంటి నుంచి నీరు కారుతోంది, 106 డిగ్రీల జ్వరం వస్తోంది. ఇది అంటువ్యాధి. ఒక పశువు నుంచి మరొక దానికి సోకుతోంది. సమీపంలోని పశు వైద్యాధికారిని సంప్రదించి HS వ్యాక్సిన్ వేయించాలి ఈ గొంతు వాపు వ్యాధి కోసం. మరొక వ్యాధి గాలికుంటు వ్యాధి. ఈ వ్యాధి సోకిన పశువుల పెదవులకు పొక్కులు, కురుపులు వస్తాయి. జ్వరం 100 డిగ్రీలు ఉంటోంది. పశువులు చనిపోవు గాని పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. ఈ వ్యాధి సోకకుండా ఏడాదికి 2 సార్లు పశు వైద్యశాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించాలి. జబ్బవాపు వ్యాధి. ఈ వ్యాధి 3 ఏళ్లు పైబడిన బలిష్టంగా ఉన్న ఎడ్లలో జబ్బవాపు వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వ్యాధి సోకిన పశువులకు 105 డిగ్రీల జ్వరం ఉంటోంది. జబ్బ వాస్తోంది, మేత మేయవు. ఈ వ్యాధి రాకుండా ప్రతి సంవత్సరం BQ వ్యాక్సిన్ వేయించాలి. పాలజ్వరం. పాడి పశువులు ఈనిన తరువాత పాలజ్వరం బారిన పడే అవకాశం ఉంది. ఆరోగ్యవంతమైన పశువు శరీర ఉష్ణోగ్రత 101.4 డిగ్రీలు ఉంటోంది. పాలజ్వరం వచ్చిన పశువు శరీర ఉష్ణోగ్రత 97 నుంచి 99కి తగ్గిపోతోంది. ఈ వ్యాధి ఎక్కువగా ఆవులు, గేదెలు ఈనిన వారంలోపు అధిక పాల దిగుబడినిచ్చే పశువుల్లో కనిపిస్తోంది. పొదుగులో ఉన్న మొత్తం పాలను పితకడం వల్ల పాలజ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటోంది. పశువులు తలను డొక్కలో ముడుచుకొని పడుకుంటాయి. నీరసంతో లేవలేవు. మేత మేయకుండా శరీరం చల్లగా ఉంటోంది. ఒక్కోసారి లేవాలని ప్రయత్నించి కింద పడిపోతూ ఉంటాయి. తన్నుకోవడం, కండరాలలో వణుకు స్పష్టంగా కనిపిస్తోంది. కళ్ళ నుంచి నీరు కారుతూ

0: చెవులు వాలిపోయి ఉంటాయి. పశువు చిరాగ్గా ఉండి తరచూ ఉలిక్కి పడుతోంది. దీని నివారణ కోసం పొదుగు నుంచి మొత్తం పాలు పితకకూడదు. కాల్షియం, మెగ్నీషియం మందులు వాడాలి. ఖనిజ లవణాలు ఉన్న దానాను అందించాలి. విశ్రాంతి తప్పనిసరిగా ఉండాలి. ఈ విధంగా పశువులకు వచ్చే గొంతువాపు, గాలికుంటు, పాలజ్వరం, జబ్బవాపు వ్యాధి, ఈ వ్యాధుల గురించి ముందుగానే తెలుసుకొని ముందస్తు టీకాలు కూడా వేయించి, మరి ఏదైనా అనారోగ్యం చేస్తే వెంటనే పశు వైద్యాధికారిని సంప్రదించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
1: ఎండాకాలంలో పశువుల్లో వచ్చే వ్యాధుల నివారణ గురించి విన్నారు.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
1: రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 నుండి చిత్రగీతలు ప్రసారమవుతాయి. 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. ఎనిమిది 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 కిన్నెరలహరి, 9:30 ఏకచిత్రగానం, 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక 12:10 శాస్త్రీయ సంగీతంలో షాహిద్ పర్వేజ్ గారి సితార్ వాదనం వినవచ్చు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో అసంఘటిత కార్మికులకు, మహిళలకు వివిధ ప్రభుత్వ పథకాల గురించి కొన్ని వివరాలు, ఇంకా శారీరక కదలిక ఆరోగ్యానికి వెన్నుముక ప్రసంగం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహా సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డింగ్ కార్యక్రమం పునఃప్రసారం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతలు ప్రసారమవుతాయి. ఇక 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:35 చిత్రగీతాలు, 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

7:15 ప్రసారమయ్యే రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో అధిక దిగుబడికి విత్తన శుద్ధి ఎంతో అవసరం వివరాలు, ఇంకా జానపద గేయం, అలాగే జీవాల ఆరోగ్య సంరక్షణ గురించి వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 కిన్నెరలహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8:09, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం రిలే.

9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 పౌరాణిక నాటకంలో గజగోరి వ్రతం చిందు యక్షగానం వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 వస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్లకు నిన్న లేఖలు రాశారు. జీఎస్టీ ఎక్సైజ్ సుంగం పెంపుతో పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పెరిగిన పన్నుల ప్రభావంతో మార్కెట్లో కొనుగోళ్లు మందగించాయన్నారు. కొనుగోలు సంస్థలు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో రైతులకు నష్టం జరుగుతోందని, దాదాపు 43,000 మంది రైతులు, లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రభావితమవుతోందని వెల్లడించారు. పెరిగిన పన్నుల విధానాన్ని పునఃసమీక్షించి పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు ప్రాధాన్యమిస్తూ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వెంట తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నిన్న దర్శించుకున్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా విత్తిన 24 నుంచి 48 గంటల నిందితులను పట్టుకుంటున్నాము. నేరస్తుడికి తగిన శిక్ష విధించాలి అన్నది కూడా మా మెయిన్ ఎజెండా. దాని మీదనే ఈ రోజు ఫోరెన్సిక్ ని మేము అందరం కూడా ఎక్కువ బలోపేతం చేయడం జరిగింది. ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడంలో కానీ పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ పొందడమే కాదు, వాళ్ళు కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని ఈ రోజు నిందితులను పట్టుకోవడం కానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఈ రోజు మా గవర్నమెంట్ పనిచేస్తుంది.
0: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కొనుగోళ్ల అంశంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సన్నవడ్లకు అదనపు నగదు చెల్లించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు జిల్లాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిర్మించిన సిమెంట్ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సంపద సృష్టి ద్వారా రాష్ట ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రాన్ని తీసుకొచ్చామని మంత్రి పేర్కొంటూ,
2: రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జీఎస్టీ వస్తుంది. జీఎస్టీ వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది, దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 25% ఒక ఆంధ్రప్రదేశ్ కి వచ్చినాయి. ఇది కేవలం గవర్నర్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చినాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరు వేడంగి మట్టపరు గ్రామాల్లో

0: 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలతో పాటు తాగునీరు, సాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కన్నా దుర్గేష్ తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 122,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో హోటళ్లు, హోంస్టేలు, క్యార్వాన్ టూరిజం, హౌస్ బోట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలను విస్తరిస్తున్నామని చెప్పారు. జగ్గన్న తోట ప్రభ ఉత్సవం, విజయవాడ ఉత్సవ్, అరకు చలి ఉత్సవ్ వంటి కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ రోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ హాజరై వారోత్సవాల్లో పాల్గొంటారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా 5 కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించనుండగా యోగా, ధ్యాన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. పెద్ద సంఖ్యలో యువత, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యువజన క్రీడా వారోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యతో పాటు రాజకీయ రంగంలో కూడా యువత ముందుకు రావాలని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బి నాగరాజు అన్నారు. కర్నూలులో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిన్న సత్కరించారు. విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ
1: స్కూల్లో పోయిన ఫస్ట్ వచ్చారు, ఇంటర్మీడియట్ లో ఏమైనా ఫస్ట్ వచ్చారు, మీ నిజ జీవితంలో కూడా ఉద్యోగ ప్రస్థానం అయితేనేమి, రాజకీయ ప్రస్థానం అయితేనేమి, ఏ ప్రస్థానం వెళ్ళడం మనం మొదలు ఉండాలని ఆకాంక్షతో ఇక్కడికి ఇష్టపడాలని చెప్పి తెలియజేస్తాను. తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లల యొక్క కోరికల మేరకు సపోర్ట్ చేయాలి. ఆ విద్య ద్వారానే మనకు గుర్తింపు వచ్చింది. కాబట్టి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదువుకొని లేనిపోయిన చేసి జీవితాన్ని నాశనం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.
0: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట పూణేలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈ రోజు విద్యార్థులు రాష్ట రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేసేలా దేవాలయాల సందర్శనంతో పాటు పరిశ్రమల అభివృద్ది, సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వంటి ప్రదేశాలను సందర్శించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని కోరారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117700 టోల్ ఫ్రీ నంబర్కు, మై జీఓవీ .in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురం జిల్లాలోని కంభంలో నిన్న అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. రాష్టంలోని 14 జిల్లాల పరిధిలోని 65 మండలాలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఈ రోజు 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాలు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల మేత ధరలు పెరగడంపై ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. 2026 జనవరి నుంచి మే మధ్యకాలంలో సోయా

ఫిష్ మీల్ వంటి ముడి సరుకుల ధరలు 20% పైగా పెరిగాయని, దీంతో మేత తయారీ ఖర్చు కిలోకు 30 రూపాయలు పెరిగిందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఫిష్ మీల్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, సోయా దిగుమతులపై ఆంక్షలు సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: क्रीडायाम् अद्य चेन्नई सुपर किंग्स सनराइजर्स हैदराबाद इत्यनयोः दलयोः मध्ये द्वन्द्वं स्यात् इति वार्ताः।
1: आकाशवाणी श्री के प्रताप अंदिंचिन जोगुलांब गद्वाल जिल्ला समाचार लेख विंटारु।
2: ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై పోలీసు సిబ్బంది పటిష్ట నిఘా ఉంచాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. అల్లంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టుతో పాటు ఎర్రవల్లి చెక్పోస్టును అర్ధరాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనాల పత్రాలు, పశువుల రవాణాకు సంబంధించిన అనుమతులు, డ్రైవర్ల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని, ప్రతి ఆడపిల్ల ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అదనపు కలెక్టర్ నరసింహరావు పేర్కొన్నారు. గట్టు మండలంలోని గొర్లకాందొడ్డి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ శేషం ఆధ్వర్యంలో జరిగిన గ్రామస్థాయి కిశోర బాలికల సమావేశానికి అదనపు కలెక్టర్ నరసింహరావు హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు డీడబ్ల్యూఓ సునంద, ఎంపీడీఓ చెన్నయ్య, మారుతి, హనుమంతు పాల్గొన్నారు. అనాథ శిశువులను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చెప్పారు. చైల్డ్ సేఫ్టీ ప్రొటెక్షన్ అడాప్షన్ కేర్ వారోత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు రక్షిత ఆశ్రయం విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగ చిన్నారులకు సదరం ధృవపత్రాలు జారీ చేయడం జరుగుతుందని, పింఛన్లు పొందేందుకు అవకాశం ఉందన్నారు. మహబూబ్ నగర్ లోని డిస్టిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఆసుపత్రి నుంచి వారానికి ఒకసారి ఇక్కడికి వైద్య సిబ్బంది వచ్చి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చికిత్స అందించేందుకు కృషి. వన మహోత్సవంలో భాగంగా వర్షాకాలంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు అధికారులు ఇప్పటి నుంచే సిద్దంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జోగులాంబ జిల్లా కేంద్రంలోని ఐడిఓసీలో వన మహోత్సవానికి సంబంధించి ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాకు 11 లక్షల మొక్కల లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందని, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని జోగులాంబ జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గద్వాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఆయన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. శిబిరంలోని క్యారం, సదరంగం, నృత్యం, చేతిరాత, చిత్రలేఖనం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఇళ్ల గణనలో వివరాల నమోదు, ఎన్యూమరేటర్లు పకడ్బందీగా చేపట్టాలని జోగులాంబ జిల్లా కలెక్టర్ సూచించారు. గద్వాల పట్టణంలోని లింగంబావి కాలనీ పరిసరాల్లో బ్లాక్ ఎన్యూమరేటర్లు నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ గణనను ఆయన పరిశీలించారు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ లో భాగంగా ప్రతి ఇంటిని తప్పనిసరిగా కవర్ చేయాలన్నారు. రోడ్లు, సందులు, ఇల్లు, లైన్ నెంబర్లు స్పష్టంగా గుర్తిస్తూ పెన్సిల్తో మ్యాప్ రూపొందించాలన్నారు. చేసిన కుటుంబాల వివరాలను కూడా సరిచూసుకుని యాప్ నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ జానకీరామ్ సాగర్, తహసీల్దార్ హరికృష్ణ, అదనపు ఇన్ఛార్జ్ అధికారి రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. యోగాభ్యాసం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కలందర్ బాషా చెప్పారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా స్థానిక కళాశాలలో విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ చంద్రమోహన్, నాగభూషణ్, సురేందర్ రెడ్డి, కరుణాకర్, వెంకటేశ్వరమ్మ, కృష్ణయ్య పాల్గొన్నారు. రాష్ట జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. హనుమకొండలో జరిగిన రాష్ట స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జోగులాంబ గద్వాల జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. అండర్ 18 విభాగంలో హైజంప్ లో దినేష్ సిల్వర్, రాహుల్ సిల్వర్ కాంస్య పతకాలు సాధించారు. ఎమ్మెల్యే పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో పతకాలు సాధించిన విద్యార్థులను శాలువతో సత్కరించి ఎమ్మెల్యే అభినందించారు.
1: శ్రీ కె ప్రతాప్ అందించిన జోగులాం జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఇతర ప్రాంతాల

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి నిలయంలో సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి గోథెన్బర్గ్ లో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో చర్చలు జరిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ నిన్న గోథెన్బర్గ్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును మోదీకి అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్ లో ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ప్రధానమంత్రి మోదీకి 31వ అంతర్జాతీయ గౌరవం. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరు దేశాల నేతలు భారత్ స్వీడన్ సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచడానికి అంగీకరించారు. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, అంతరిక్షం, ఆవిర్భావ సాంకేతికతలు, రక్షణ, భద్రత, పరిశోధన, ప్రజల మధ్య సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చించారు. ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ తమ ప్రజల ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలను గుర్తించాలని కూడా ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ బహుళ పక్ష సంస్థను సంస్కరించవలసిన అవసరం ఉందని అంటూ బహుళపక్ష వేదికలపై సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా భారత్, స్వీడన్ అంగీకరించాయి. ఈ పర్యటనలో ప్రధానంగా 5 ఏళ్లలో ద్వైపాక్షిక ఆర్థిక లావాదేవీలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆమోదించారు. భారత్, స్వీడన్ స్ట్రాంగర్ టుగెదర్ టువర్డ్స్ 2047 అనే శీర్షిక కింద రెండు దేశాలు 2027లో భారతదేశంలో ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సదస్సు నిర్వహించేందుకు అంగీకరించాయి. 21వ శతాబ్దపు పరిష్కారాలను కలిసి రూపొందించేందుకు ఈ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. 2 దేశాలు జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0 ప్రారంభించాయి. కృత్రిమ మేధస్సు, 6G, క్వాంటమ్ కంప్యూటింగ్, లైఫ్ సైన్సెస్ పై దృష్టి సారించేలాగా వర్చువల్ భారత్, స్వీడన్ జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. 2 దేశాల అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థను అనుసంధానించేందుకు స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడార్ ను బలోపేతం చేస్తారు. వాతావరణ పరంగా లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీస్ ట్రాన్సిషన్ 3వ దశను ప్రకటించారు. ప్రత్యేకంగా గ్రీన్ స్టీల్, తక్కువ కార్బన్ పారిశ్రామిక పరివర్తనలో సహకారాన్ని విస్తరించారు. రక్షణ భద్రతా సహకారం సాంప్రదాయంగా వచ్చే కొనుగోలుదారు విక్రేత నామాల నుంచి దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామ్యంగా మార్చారు. పెహల్గా ఉగ్రతా దాడి తర్వాత స్వీడన్ అందించిన మద్దతుకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ట్యాగోర్ చారిత్రాత్మక స్వీడన్ పర్యటన శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం 2 దేశాలు ట్యాగోర్ స్వీడన్ లెక్చర్ సిరీస్ ను ప్రారంభించాయి. స్వీడన్ ఆర్కైవ్స్ లో లభించిన ట్యాగోర్ చేతి వ్రాత ఎపిగ్రామ్ల ప్రతిరూపాలతో సహా విశిష్టమైన కానుకలను 2 దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు రంగంలో మన దేశం సాధిస్తున్న పురోగతిని స్వీడన్ ప్రధానమంత్రి అభినందించారు. యువరాణి విక్టోరియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వీడన్ రాజు రాణి తరఫున నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గోథెన్బర్గ్ లో ప్రధానమంత్రి ప్రవాస భారతీయులను కూడా కలుసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వంటి కార్యక్రమాల కింద భారతదేశంలో తమ ఉనికిని పెంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. గోథెన్బర్గ్ లో స్వీడన్ కంపెనీల సీఈఓలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్చమైన ఇంధనం ఇతర రంగాల్లో భారతదేశం

0: టోపన తన ఉనికిని మరింతగా విస్తరించుకోవాలని మోదీ స్వీడన్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. భారత్ స్వీడన్ లో ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, స్థిరత్వం వంటి ఉమ్మడి విలువల వారసత్వం కలిగి ఉన్నాయని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకోసిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా

0: సతీష్ లను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 100/200 కంటే ఎక్కువ మెజారిటీ సాధించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ లోని గాంధీనగర్ లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. రాష్టంలో 2 రోజుల పర్యటనలో ఉన్న అమిత్ షా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. నగరంలో సుమారు 128 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన మధుర్ డైరీ పాల ప్రాసెసింగ్ ప్లాంట్ ను కూడా ఆయన ప్రారంభించారు. అంతకుముందు గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఐడి ప్రాముఖ్యతను అమిత్ షా ప్రత్యేకంగా తెలియజేశారు.
1: ఎన్ఐడి ఏక్ ప్రకార్ సే రచనాత్మకతా కే ఆధార్ పర్ ఇన్నోవేషన్ ఔర్ ఉద్యమితా తీనో కో జోడనే వాలా ఏక్ సంస్థాన్. జబ్ ఎన్ఐడి కి స్థాపన హుయి తబ్ ముజే లగ్తా హై కి ఇస్కే ఉద్దేశో కో బహుత్ అచ్చే తరీకే సే సోచా హో.
0: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ లో చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. గ్లోబల్ హెల్త్ ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనేది ఈ ఏడాది ఇతివృత్తమని నడ్డా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ రోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలో ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 26వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. 4-5 రోజులు అటు ఇటుగా ఈ రుతుపవనాలు రాష్టంలో ప్రవేశిస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిన్న జరిగిన మరో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నైలో తలపడతాయి. ఐదు దేశాల పర్యటన భాగంగా స్వీడన్ లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పైన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

విచిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం పేరు రాజేశ్వరి కళ్యాణం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. చిత్రం పేరు భామా కలాపం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. మనం కొన్ని సందర్భాల్లో ఎవరైనా మనల్ని చులకనగా చూసినట్లయితే, ఏంటి గంజిలో ఈగను తీసేసినట్టు తీసేశారు, పురుగును చూసినట్టు చూశారు అంటూ ఉంటాం. కానీ ఆ పురుగుకు కూడా ఓ చరిత్ర ఉంటుందండి. అందుకే దేన్ని కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు. వానాకాలంలో ఉబ్బగా ఉన్నప్పుడు భూమిలో నుండి రెక్కల పురుగులు కుప్పలు కుప్పలుగా పైకొస్తాయి. ఈ పురుగులను ఉసిళ్ళు అంటాం. ఈ ఉసిళ్లనే రెక్కలున్న చెదపురుగులని కూడా అంటారు. కొత్త పుట్టల్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఉసిళ్ల జీవితకాలము ఒక్కరోజే అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఇది అపోహ మాత్రమే. చాలా పురుగులు చనిపోయినా కొన్ని జంటలు కొత్త పుట్టల్ని ఏర్పరుస్తాయి. మన దేశంలో పలు ప్రాంతాల్లో వీటిని పోషకాహారంగా కూడా స్వీకరిస్తారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రము ఈ ఉసిళ్లపై విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కీటకాలపై పరిశోధనలు జరిపే నిపుణుల ప్రకారము ఉసిళ్ళు ప్రత్యేకమైన కీటకాలు కావు. అవి రెక్కలు మొలచిన చెదపురుగులే అంటున్నారు. చెదపురుగులు తరాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. తేనెటీగలు చీమల్లాగే చెదపురుగులు

0: కూడా సామాజిక జీవులు. ఒక పుట్టలో వేల నుండి లక్షల సంఖ్యల్లో చెదపురుగులు ఉంటాయి. వీటిలో రాజు, రాణి, కూలి, కాపలాభట్టులు అనే నాలుగు ప్రధాన వర్గాలు ఉంటాయి. నిమిషానికి 25 గుడ్లు పెట్టే రాణి చెదపురుగు ఒక్కరోజులో 1000 గుడ్లు పెడుతుంది. దీని ద్వారానే చెదపుట్ట అనేది విస్తరిస్తుంది. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారము తేనెటీగలు చీమలతో పోలిస్తే చెదపురుగులకు ఓ ప్రత్యేకత ఉంది. మగచీమ లేదా తేనెటీగ పునరుత్పత్తి తరువాత చనిపోతుంది. కాని చెదపురుగుల విషయానికి వస్తే రాజు చెదపురుగు రాణితో ఏళ్లపాటు కలిసి ఉండి పునరుత్పత్తిలో పాల్గొంటుంది. ఎందుకంటే రాణికి వీర్యాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యము ఉండదు. కొన్ని చెదల పుట్టల్లో రాజు రాణి కాకుండా పునరుత్పత్తి సామర్థ్యం ఉన్న ద్వితీయ తృతీయ శ్రేణి ఆడామొగ చెదపురుగులు ఉంటాయి. ఈ శ్రేణికి చెందిన చెదలే వానాకాలంలో రెక్కలు తెచ్చుకుని బయటకు ఎగురుతాయి. వీటినే మనం ఉసిళ్ళు అని కూడా అంటూ ఉంటాం. ఒకవేళ పుట్టలోని రాజు లేదా రాణి చనిపోయినట్లయితే వీటి స్థానాన్ని భర్తీ చేయడం ఆ ద్వితీయ స్థాయి చెదల పురుగుల యొక్క విధి. ఈ పుట్ట అనేక తరాలతో చాలా ఏళ్లపాటు చెదపురుగులు మనుగడ సాగించడానికి తోడ్పడుతుంది. అందుకే కొన్ని చెదల పుట్టలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఇలా ఉండటము దీర్ఘకాల మనుగడకు నిదర్శనము. పునరుత్పత్తి ప్రక్రియలో భాగంగా కొత్త పుట్టలను నిర్మించడానికి ఉసిళ్ళు వేల సంఖ్యలో వాటి పుట్టల్నుంచి బయటికి వస్తాయి. వానాకాలంలో తేమతో కూడిన వాతావరణము ఉసిళ్ళు ఎగరడానికి అత్యంత అనుకూలము. వానల కారణంగా మట్టి తడిగా మెత్తగా మారడం వలన జతకట్టిన చెదపురుగుల జంటలకు కొత్త పుట్టల్ని నిర్మించుకోవడము సులభంగా ఉంటుంది. వానాకాలంలో ఎక్కువ ఆహారం లభించడం కూడా జీవులకు పునరుత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. ఉసిళ్ల జీవితకాలము ఒక్కరోజేనన్న నమ్మకము అవాస్తవమని నిపుణులు స్పష్టం చేశారు. పునరుత్పత్తి కోసము బయటకు వచ్చే వేల జంటల్లో చాలా వరకు పక్షులు, కప్పలు వంటి ఇతర జీవులకు ఆహారంగా మారడము లేదా వివిధ కారణాలతో చనిపోవడము జరుగుతుంది. తక్కువ సంఖ్యలో మాత్రమే జంటలు కొత్త పుట్టల్ని విజయవంతంగా నిర్మిస్తాయి. చాలా ఉసిళ్ళు చనిపోవడం చూసి ఈ అపోహ పుట్టి ఉండవచ్చని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. మనుషులు కూడా ఉసిళ్ళు అధికంగా చనిపోవడానికి ఒక కారణమని మరికొందరు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉసిళ్లను ఆహారంగా తీసుకునే అలవాటు ఉంది. వానాకాలంలో ఉసిళ్ళు పెద్ద సంఖ్యలో బయటికి వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వాటిని సేకరించి ఎండబెట్టి వేయించి ఆహారంగా ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఈ అలవాటు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఉసిళ్లను పోషకాలున్న రుచికరమైన ఆహారంగా భావించినప్పటికీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనే వాదనకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు పెద్దగా లేవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యకరమైన రీతిలో వీటిని వండి తింటే ఎలాంటి సమస్య ఉండదని కూడా వెల్లడించారు. విన్నారు కదా, ఉసిళ్లను చూసి ఏదో వాన పడగానే వచ్చిపోయే పురుగులు అని అనుకుంటూ ఉంటాం. కానీ వాటికి కూడా ఓ చరిత్ర ఉందండి.
1: భారతదేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ రూపాయి. మనం రోజు ఉపయోగించే నోట్లు, నాణ్యాలు సాధారణంగా కనిపించినప్పటికీ వాటిలో కొన్ని ఆసక్తికరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఆర్బీఐ గవర్నర్ సంతకం నుంచి వివిధ రకాల కోడ్స్, భాషలు, ఇలా ఒకటేమిటి, ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ కరెన్సీ నోట్లపై. నోట్లపై కనిపించే చిన్న అక్షరాలు, కరెన్సీ చివరలోని నాలుగు గీతలు ఎందుకుంటాయో తెలుసా? చాలామంది గమనించకపోయినా వాటికి ప్రత్యేకమైన అర్థం ఉంది. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలనే తెలుసుకుందాం. భారత కరెన్సీపై నాలుగు గీతలను బ్లీడ్ మార్క్స్ అని అంటారు. వీటిని దృష్టిలోపం ఉన్న వారి కోసం

ప్రత్యేకంగా నోట్లపై ముద్రిస్తారు. ఎందుకంటే ఈ లైన్లో టచ్ చేసి అది ఎంత నోటు అనే విషయాన్ని చెప్పగలరట. అయితే 100, 200, 500 నోట్లపై వేర్వేరు రకాల లైన్స్ ఉంటాయి. 100 రూపాయల నోటు రెండు వైపులా 4 లైన్లు ఉంటాయి. 200 నోటు కూడా అలాగే ఉంటుంది. అయితే దానికి 2 సున్నాలను కూడా యాడ్ చేస్తారు. ఇక 500 నోటు 5 గీతలు ఉంటాయి. అందులో ఈ గీతల సహాయంతో నోటు విలువను అర్థం చేసుకుంటారు. ఇక కరెన్సీ నోట్లపై ఉన్న సీరియల్ నంబర్లను గమనిస్తే ఆ సీరియల్ నంబర్ మధ్యలో లేదా పక్కన ఉండే ABCD వంటి చిన్న అక్షరాల గురించి చాలామంది ఇవి కేవలం సీరియల్ నంబర్లో భాగమని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఆ చిన్న అక్షరం వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI ముద్రించే ప్రతి నోటుపై ఉండే ఈ అక్షరాలు ఆ నోటు పుట్టుకను తెలియజేస్తాయి. అంటే ఆ నోటు దేశంలోని ఏ నగరంలో ఉన్న ముద్రణాలయంలో తయారైందనే విషయాన్ని ఈ అక్షరాలు వెల్లడిస్తాయి. ఇది RBI భద్రతా వ్యూహంలో ఒక కీలక భాగం. మరి ఏ అక్షరం ఏ నగరాన్ని సూచిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో కరెన్సీ నోట్లను ముద్రించడానికి ప్రధానంగా 4 ప్రభుత్వ ముద్రణాలయాలు ఉన్నాయి. ప్రతి ప్రెస్కు RBI కొన్ని ప్రత్యేక అక్షరాలను కేటాయించింది. మీ నోటుపై ఎటువంటి అక్షరం లేకపోయినా లేదా ABCD అక్షరాలు ఉంటే అది మైసూరులోని ముద్రణాలయంలో తయారైందని అర్థం. అలాగే నోటుపై EFGHK అక్షరాలు ఉంటే అది మధ్యప్రదేశ్లోని బ్యాంక్ నోట్ ప్రెస్ BNP నుండి వచ్చిందని అర్థం. సీరియల్ నంబర్లో RSTUV అక్షరాలు కనిపిస్తే ఆ నోటు సల్బోనీలోని RBI నోట్ ప్రింటింగ్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్లో తయారైందని అర్థం. ఒకవేళ నోటుపై LMNPQ అక్షరాలు ఉంటే అది మహారాష్ట్రలోని నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్లో ముద్రించబడిందని అర్థం. ఇన్ని అక్షరాలున్నా మరి కొన్ని అక్షరాలను ఎందుకు వాడరో చూద్దాం. కరెన్సీ నోట్లపై కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి IJOXYZ అనే అక్షరాలను RBI ఇన్సెట్లుగా ఉపయోగించదు. ఎందుకంటే ఇవి అంకెలు లేదా ఇతర గుర్తులను పోలి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన కొత్త నోట్లలో ఈ భద్రతా ఫీచర్లు మరింత పటిష్టమయ్యాయి. నకిలీ నోట్ల చెలామణిని అరికట్టడానికి మరియు నోట్ల ట్రాకింగ్ కోసం ఈ అక్షరాల కోడింగ్ విధానాన్ని RBI పక్కాగా అమలు చేస్తుంది. తర్వాతిసారి మీ చేతికి రూపాయి నోటు వచ్చినప్పుడు దానిపై ఉన్న చిన్న అక్షరాన్ని గమనించండి. అది నాసిక్ నుంచి వచ్చిందో లేక మైసూర్ నుంచి వచ్చిందో మీకే అర్థమవుతుంది. 1 రూపాయి 5 రూపాయల నాణ్యంపై ఉన్న గుర్తుల రహస్యం ఏంటి? వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని నాణ్యాలకు వజ్రాల గుర్తులు, కొన్నింటికి చుక్కలు, మరికొన్నింటికి నక్షత్రాలు ఉంటాయి. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కరెన్సీ నోట్లతో పాటు నాణ్యాలను కూడా జారీ చేస్తుంది. ప్రస్తుతం దేశంలో 1 రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయల నాణ్యాలను చలామణిలో ఉన్నాయి. దేశంలో నాణ్యాలను ముద్రించే హక్కు ఎవరికీ లేదు. భారత ప్రభుత్వం మాత్రమే దీన్ని చేయగలదు. వీటిపై ప్రత్యేక మార్కులు ఎందుకున్నాయి అనే విషయానికి వస్తే, నాణ్యాలను 4 టంకశాలలో ముద్రిస్తారు. అవి ముంబై, కోల్కతా, హైదరాబాద్, నోయిడాలలో. ప్రతి నాణ్యం మీద ఒక ప్రత్యేక గుర్తు ఉంటుంది. ఈ గుర్తు నిజానికి అది ఎక్కడ తయారు చేయబడిందో సూచిస్తుంది. ఏదైనా నాణ్యం ఎక్కడ ముద్రించబడిందో మీరు దానిని గురించి తెలుసుకోవచ్చు. ప్రతి నాణ్యం మీద ఈ ప్రత్యేక గుర్తు ఉంటుంది. దీనిని సాధారణంగా మనం పట్టించుకోము. నాణ్యం కింద చివరన ఒక చిన్న గుర్తు ఉండి దానిపై ముద్రణ సంవత్సరం రాసి ఉంటుంది. ఈ గుర్తు నాణ్యం ఏ టంకశాలలో తయారు చేయబడిందో సూచిస్తుంది. ఉదాహరణకు ఒక నాణ్యంపై ఆకుపచ్చ రంగు గుర్తు ఉంటే అది ముంబై మింట్లో

ఈ గుర్తు నాణ్యం ఏ టంకశాలలో తయారు చేయబడిందో సూచిస్తుంది. ఉదాహరణకు, ఒక నాణ్యంపై ఆకుపచ్చ రంగు గుర్తు ఉంటే అది ముంబై మింట్లో ముద్రించి ఉండవచ్చు. అందువల్ల నాణ్యంపై ఎటువంటి గుర్తు లేకపోతే అది కలకత్తా మింట్లో ముద్రించి ఉండాలి. ఒక నాణ్యం మీద నక్షత్ర గుర్తు ఉంటే అది హైదరాబాదులో తయారు చేసి ఉండాలి. చుక్క గుర్తు ఉన్న నాణ్యం నోయిడాలో తయారు చేసింది. ఒకే విలువ ఆకారం ఉన్న నాణ్యాల మధ్య తేడా లేదు. వాటి ధర, కొనుగోలు శక్తి, బరువు, రూపురేఖలు, వెనుక భాగం ఒకేలా ఉంటాయి. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే దానిపై ఒక ప్రత్యేక గుర్తు ఉంటుంది. అది ఆ నాణ్యం ఎక్కడ తయారు చేశారో మీకు తెలియజేస్తుంది. భారతదేశ కరెన్సీ నోట్లపై నవ్వుతున్న మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది. అలాగే మరోవైపు చారిత్రక కట్టడాలు, స్మారక నిర్మాణాలు ఉంటాయి. వీటిని చాలామంది గుర్తించే ఉంటారు. దేశంలోని చారిత్రక, పురాతన, స్మారక నిర్మాణాల వైవిధ్యాన్ని, వైభవాన్ని తెలియచెప్పేందుకు ఇలా కరెన్సీ నోట్లపై వీటిని ముద్రిస్తుంది ఆర్బీఐ. 1 రూపాయి నోటుపై మొదటి ప్రపంచ యుద్ధం చరిత్రకు సంబంధించిన చిత్రం ఉండేది. అయితే ఆ నోటు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అలాగే 10 రూపాయల నోటుపై కోణార్క దేవాలయం ఉంటుంది. మరి మిగతా నోట్లపై ఉండే ఆ నిర్మాణాలు ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 10 రూపాయల నోటు కొత్త సిరీస్ను ఆర్బీఐ 2018 జనవరి 5వ తేదీన తీసుకువచ్చింది. ముందు మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది. వెనుకవైపు ఒడిశాలోని కోణార్క్ సూర్యదేవాలయం ఉంటుంది. ఈ సూర్యదేవాలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 1వ నరసింహదేవ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ శిల్ప వైభవం అబ్బురపరుస్తుంది. ఒడిశాలోని గోల్డెన్ ట్రయాంగిల్లో కూడా ఈ సూర్యదేవాలయం ఒకటి. సూర్యదేవాలయం రథంలా ఉంటుంది. 7 గుర్రాలు 7 రోజులను సూచిస్తాయి. రథానికి 12 జతల చక్రాలు ఉంటాయి. ఇవి 12 నెలలను సూచిస్తాయి. మొత్తం 24 చక్రాలు 24 గంటలను సూచిస్తాయి. 500 రూపాయల నోటుపై కనిపించే ఢిల్లీలోని ఎర్రకోటను 17వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దాదాపు 200 సంవత్సరాలు మొఘల్ చక్రవర్తి దీనిని పాలించారు. ఎర్రకోటను మొదట ఖిలా ఈ ముబారక్ లేదా బ్లెస్డ్ ఫోర్ట్ అని పిలిచేవారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపైనే ప్రధానమంత్రి జెండాను ఎగరేస్తారన్న విషయం తెలిసిందే. ఎర్రకోటను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించింది.

విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్ వింటారు. 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఎంతో మంది విద్యార్థుల కోసం అధ్యాపకుడిగా ఎదగడం అనేది ఒక అవకాశం కల్పిస్తుంది నెట్. తమ సబ్జెక్టులో లోతైన పరిశోధన చేయడం, మరికొందరు పిహెచ్డి చేసి సరికొత్త ఆవిష్కరణలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇలాంటి ఆశయాలకు బలమైన పునాది వేసే జాతీయ స్థాయి పరీక్ష యూజీసీ నెట్. దీనికి సంబంధించి ప్రకటన విడుదల చేయబడింది. పరిశోధనలు అంటే ఎక్కువగా సైన్స్ సబ్జెక్టులే గుర్తుకొస్తాయి, కానీ సామాజిక అభివృద్ధికి దోహదం చేసే ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ విభాగాల్లో పరిశోధనలకు కూడా ప్రాధాన్యం నేడు పెరుగుతూ ఉంది. ఈ రంగాల్లో పరిశోధన అభ్యర్థులకు చక్కటి వేదికగా నిలుస్తూ ఉంది యూజీసీ నెట్. కళాశాలల్లో అధ్యాపక వృత్తిలో తొలి అడుగుగా భావించే అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాకు కూడా యూజీసీ నెట్ ఉత్తీర్ణత అర్హత ప్రమాణంగా నేడు నిలుస్తూ ఉంది. వర్సిటీల్లో పిహెచ్డి ప్రవేశాలకు సైతం యూజీసీ నెట్ స్కోరునే ప్రామాణికంగా తీసుకునేలా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కనీసం 55% మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు 50% మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది. 4 ఏళ్ల డిగ్రీలో పీహెచ్డి అడ్మిషన్ కేటగిరీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 75% మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు 5% ఉత్తీర్ణత శాతంలో మినహాయింపు లభిస్తుంది. జేఆర్ఎఫ్ అభ్యర్థుల వయసు 2026 జూన్ 1 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ వర్గాలకు గరిష్ట వయో పరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఇచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పీహెచ్డి అడ్మిషన్ కేటగిరీలకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన అనేది లేదు. యూజీసీ నెట్ పరీక్షను 3 కేటగిరీలుగా నిర్వహిస్తారు. కేటగిరీ 1 జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం కేటగిరీ, రీసెర్చ్ జేఆర్ఎఫ్ పట్ల ఆసక్తి ఉన్నవారు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాధమ్యాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇక కేటగిరీ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పీహెచ్డిలో ప్రవేశం కేటగిరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువు, పీహెచ్డి ప్రవేశం రెండు కోరుకునే వారు ఈ 2వ కేటగిరీకి దరఖాస్తు చేసుకోవాలి. ఇక 3వ కేటగిరీ పీహెచ్డిలో ప్రవేశం కేటగిరీ, కేవలం పీహెచ్డి ప్రవేశం కోరుకునే వారు 3వ కేటగిరీకి దరఖాస్తు చేసుకోవచ్చు. 4 ఏళ్ల బ్యాచిలర్స్ డిగ్రీతో పీహెచ్డిలో ప్రవేశం కల్పించే సమయంలో నెట్ స్కోరుకు 70%, తదుపరి దశలో యూనివర్సిటీలు ఇన్స్టిట్యూట్స్ నిర్వహించే ఇంటర్వ్యూ స్కోరుకు 30% వెయిటేజ్ లభిస్తుంది. యూజీసీ నెట్ విషయంలో కనీస అర్హత మార్కుల నిబంధన అనేది అమలు అవుతూ ఉంది. 3 కేటగిరీల అభ్యర్థులు జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్, పీహెచ్డి ఉత్తీర్ణత సాధన సాధించాలంటే తాము రాసిన పేపర్లలో కనీసం అర్హత మార్కులు పొంది ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 2 పేపర్లలో కలిపి కనీసం 40% మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 35% మార్కులు సాధించాలి. ఈ సడలింపు 35% మార్కులు జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా పొందవచ్చు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://ugcnet.nta.nic.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://ugcnet.nta.nic.in. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవడానికి ఆఖరు తేదీ 20 May 2026. ఆన్లైన్ దరఖాస్తుల సవరణ అనేది 22 నుంచి 24 వరకు ఉంటుంది. యూజీసీ నెట్ పరీక్షలు 22 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేరడానికి ఆఖరు తేదీ 20 May 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

కార్యక్రమంలో ముందుగా మగధీరుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, శైలజ బృందం పాడిన పాట వింటారు. గేయరచన వేటూరు సుందరరామూర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటం పిట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, చాపెల్ చైతు, భానురాజ్, రాజ్వికర్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, బాబాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయ్, చోటాపురం పాసి, సూరజ్ లాల్, షాకిర్, షహజాది, మెహ్రూన్, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

శ్రీ మంజునాథ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ చిత్రానికి గేయరచన సామవేదం, సంగీతం సమకూర్చినవారు హంసలేఖ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, రామవరం పంజాబ్ గడ్డ ఏరియా నుండి గొర్రెబాబురావు, పద్మ, లక్ష్మి, వెంకటేశ్వరరావు, శర్వాణి, జయంత్, శేఖర్, స్వర్ణ, దత్తాత్రేయ, ప్రసిద్ధి, కొప్పూర నర్సయ్య, లక్ష్మి, రాజేష్, కల్పన, రుద్రాన్స్, సాయి, పునీత, అవునూరి పోషమ్మ, చంద్రయ్య, భారతి, బూదమ్మ, గంగమ్మ, ఆదర్శ్, హేమలత, ఆదిత్య, బిర్రు, ఇంద్రమ్మ, నరసింహారావు, భూలక్ష్మి, ముంతాజ్, జమీల, ఇమ్రాన్ ఖాన్, ఇర్ఫాన్, మాగు నరసింహారావు, విజయలక్ష్మి, నవ్యశ్రీ, దివ్యశ్రీ, వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: శ్రోతలు కిన్నెర్లహరి కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భక్త కన్నప్ప చిత్రం నుండి వి రామకృష్ణ పిసుశీల పాడిన పాట. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు పి ఆదినారాయణరావు, గేయరచన సత్యం. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం సైనిక్పూర్ కాలనీ నుండి మోకాళ్ళ శేఖర్, శ్రవంతి, జబ్బ సర్వయ్య, నరసింగు, రాంబాబు, సునీత, రీమా, రీనా, వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

ప్రేమ మందిరం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గేయరచన వేటూరు సుందరరామూర్తి, సంగీతం సమకూర్చిన వారు కేవీ మహాదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు అశ్వాపురం మండలం గోపాలంపురం నుంచి నెమలికొండ పెద్ద నాగచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

0: కొత్తగూడెం కేంద్రం మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: பிரபலா
1: சைபால்
0: மறுபல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்
3: శ్రోతలు కిన్నర్ లహరి కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ముత్యాల ముగ్గు చిత్రం నుండి వి రామకృష్ణ పాడిన పాట, గేయరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సమకూర్చిన వారు కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం పోకలగూడెం గ్రామం నుండి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, పుల్లయ్య, సత్యవతి వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. వీరికోసం ముత్యాల ముగ్గు చిత్రం నుండి పాటను వినండి.

0: మరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: కార్యక్రమంలో ఇప్పుడు ముద్ద మందారం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం సమకూర్చిన వారు

రమేష్ నాయుడు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామూర్తి, స్వరూపరాణి, పెదబోయిన సుధాకర్, లలిత, జక్కల నరేష్, హర్షిత, జ్యోష్ణిక, అర్జున్, బాదావత్, లింగయ్య, సావిత్రి, సత్తి వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ KTPS రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: తర్వాత మాపల్లెల గోపాలుడు చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం PSS ఇలా పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నాగర్ కర్నూలు జిల్లా చారకుంట మండలం నుంచి ఏలే లింగయ్య, భారతమ్మ, అనిత, సునీత, గణేష్ వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: కార్యక్రమంలో ఇప్పుడు యమగోళ చిత్రం నుండి పి సుశీల పడిన పాట. చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగరం మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, సాయి, సునీత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. వీరి కోసం యమగోళ చిత్రం నుండి పాటను వినండి.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ముద్దుల మావయ్య చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసిశీల, ఎస్పీ శైలజ పాడిన పాట. గేయరచన వెన్నెలకంటి, సంగీతం సమకూర్చిన వారు కేవి మహాదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఇల్లందు కాలరీస్ కళాశిబస్తి నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, దూడెం ఉమాశంకర్, రజిత, సంగం రాములు, జయలక్ష్మి, జాడిపెంటయ్య, జీవీఆర్, మారేపల్లి కుమారస్వామి, దంతాల ఆనంద్, శ్యామ్, నరహరి నాయక్, షాకీర్, పాశ్యామ్, భూతాడ మురళీధర్, జుగల్ కిషోర్ కండేల్వాల్, వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

రంగూన్ రౌడీ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట. గేయరచన వేటూరి సుందరరామూర్తి. సంగీతం సమకూర్చిన వారు జేవి రాఘవులు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు మున్సిపాలిటీ 2వ వార్డు ఇల్లందుల పాడు బస్తీ నుండి దేశావత్ నరహరి చౌహాన్, రాధా, దీపక్ నాయక్, చందనా నాయక్, రుక్కమ్మ, శ్రీనివాసరావు, భవానీ, రాజశేఖర్, దీప్తి, వాంకుడోతు లలిత, సంపత్, సింధు, డాలీ, జాను, సాతేళ్ల లచ్చాలు, కొండూరి లచ్చాలు, కొండూరి రామచందర్, ఎన్జీఓ కాలనీ నుండి కరెంటు శివ, శ్రీహరి, వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీదేవి మూవీస్ వారి వంశానికొకడు చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు రాజ్కోటి గేయరచన, వేటూరు సుందరరామూర్తి, భువనచంద్ర, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 10:03 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికాసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఏకచిత్ర గానం శీర్షికన శ్రీదేవి మూవీస్ వారి వంశానికొకడు చిత్రం నుంచి పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు రాజ్ కోటి, గేయరచన వేటూరు సుందర రామ్మూర్తి, భువన చంద్ర, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్రం

0: తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి శబ్ద భాండాగారు నుంచి ప్రసారమవుతున్న కీర్తిశేషులు శ్రీ చుక్క సీతయ్య బృందంచే శ్రీ రేణుక ఎల్లమ్మ జనన ఘట్టం ఒగ్గు కథ వింటారు.
1: గంగలు ఓ గంగ మా తల్లి అమ్మ గంగనాడి వివరాలు మరి ఎట్లు గంగను దర్చి కత్తి వేసుకురక్కి జగతి శారదమ్మ దయచేసి ఎత్తి మురక్కి విఘ్నేశ్వరుని దళచి చోట నిలిపి మరి విఘ్న వివరాలు మరి ఎట్లు వెనక చూస్తే విఘ్న అయ్యారు రూపం ముందర చూస్తే విఘ్న మూడు రూపాయలు కూర్చుంటే కుందేలు రూపం లేతలే రూపమేనా మరి నడిచిన విఘ్నేశ్వరు నందు రూపమేను విఘ్నేశ్వరు గొప్ప ఈ పల్ల జడలు పార్వతి వర కుమార్.

కార్యకాలమందు పృథివీ అనగా స్తంభన క్రియ, జలమనగా మోహన క్రియ, అగ్ని మారణ క్రియ, వాయువు ఉచ్చాటన క్రియ, ఆకాశం ఆకర్షణ క్రియ, ఈ పంచభూతాలు ఏకమయ్యి ప్రపంచమంతా జలమయంగా ఉండెను. ఆ జలం మీద ఒక బుగ్గ పుట్టింది. ఆ బుగ్గ 9 గడిలకల్లా బుగ్గ పగిలినది. అందులో ప్రకృతి మాత ఉద్భవించింది. ఆ యొక్క నెమిలి రూపమున, ఆ నెమిలి రూపంలో ఉద్భవించినటువంటి యొక్క ప్రకృతి మాత ఆవటిచ్చినప్పుడేనా పరమాత్ముని 3 చెముట చుక్కలు ఆ నెమిలి గర్భములో పడ్డాయి. ఆ 9 గడిలకల్లా ఆ 3 చెముట చుక్కలు 3 అండ

ఆ మూడు అండములు పెట్టింది. ఒక అండముల ఈశ్వరుడు, ఒక అండముల విష్ణువు, ఒక అండముల బ్రహ్మ. బ్రహ్మకు ఐదు శిరములు, ఒక్కొక్కరికి నాలుగు నాలుగు భుజములు. ఈ ముగ్గురు పిల్లలు జన్మించినప్పుడే అటువంటి యొక్క నేమి ఆ యొక్క గంగా నది మీద ఎట్లా ఆటలు ఆడుతున్నా.

పిల్లలు అటువంటిగా గడిల మీద పెరుగుతున్నారు. ఆ విష్ణునారాయణమూర్తి నాలుగు భుజములు చంకము చక్రము గతావనం వాళ్ళ పద్ధతులు ధరించి ఉన్నాడు. ఆడిదాన్ని చూసిన అర్థము చూసిన బ్రహ్మకల్నగలుగు లిమ్మ తెగలు. ఆనాడు విష్ణును చూసి ఆదిశక్తి కలిగింది. ఆ కలిగినప్పుడే కామం ఎక్కువై ఆ పిల్లవాని మీద మొహం చెందినది. ఆ పిల్లగాని దగ్గరికి పోయి నన్ను ప్రేమించమన్నది. అమ్మా నువ్వు తల్లివి నేను బిడ్డను, ఇది నీకు పద్ధతి కాదన్నప్పుడే ఆదిశక్తి తోటి ఏమేం పుట్టినయినా ఎడమ చేత వేదము కట్ట, కురి చేత మరణము కట్ట, నొష్ట చిత్రకన్ను మరి మాయకుచ్చుల బొంత, ఈ నాలుగు వస్తువులు సృష్టి అయినాయి. కామము తీసినప్పుడు ఆ ఆదిశక్తికి ఎట్లా కోపం వచ్చింది, బగ్గు బగ్గు రమణి నిన్న నా కళ్ళ ముందట ఉంచరాదని ఆ త్రినేత్రము తెరిచే వరకల్లా విష్ణు అనేవాడు పసుగైపోయాడు. అటువంటి యొక్క ఐదు ముఖములతో కనుక రేవి నాలుగు భుజములతో ఉన్నాడు బంతి పూసాయ బ్రహ్మ. నన్ను ప్రేమిస్తావా లేదన్న అమ్మా నువ్వు నాకు తల్లివి నేను నీకు బిడ్డను, నువ్వు మమ్మల్ని సృష్టించినవు కాబట్టి నా వల్ల కాదని నా కోరిక తీర్చినప్పుడు నా ముందు ఉండరాదని అతను కూడా బసం చేసాడు. ఇద్దరిని బసం చేసేది ఆ యొక్కనేవి శివుడు చూసిండు. ఈశ్వరుడు అని వాడు చూసి దీని కన్నుల మహత్యం ఉన్నది, కన్ను ఓడగొడితేనే మేము రక్తం అనుకున్నాడు. ఏమిరా పిలవా నన్ను ప్రేమిస్తావా అనగా ఏమన్నాడు, నేను ప్రేమించుతాను కానీ నీవు మహిళతోను, నువ్వు జన్మించి నేను మహిళతోనున్నా, గంగా పరిశుద్ధంగా స్నానమాడితే నిన్ను ప్రేమిస్తా. ఆ ఆదిశక్తి అప్పుడు పోయిందట, నువ్వు కదమ్మా మొదలు నేను చేస్తానని అవయవాలన్నీ అక్కడ పెట్టి ఆ ఈశ్వరుడు స్నానం చేసి వచ్చిండు. ఈ ఆదిశక్తి గనక ఎడమ చేతులు ఉన్న వేదం కట్ట, కురి చేతులు ఉన్న మరణం కట్ట, వస్తే చెత్రకన్న గనక నాయకుచ్చుల బొంత ఆ తోట పెట్టి నగ్నత్వమై గంగల స్నానం ఆడుతుంది. స్నానం ఆడేటప్పుడే ఎడమ చేత ఈ వేదం కట్ట పట్టిండు, కుడి చేత మరణం కట్ట పట్టిండు, ఆ చిత్రకన్ను నొచ్చి పెట్టిండు, మాయకుచ్చుల బొంత కప్పుకున్నాడు. మాయను కప్పుకోని కనుకనే అనేక కోపాకిని తోటి అరవై పుట్ల కోపము మీదికి ఆ ఉప్పుకాయించే వరకల్లా ఆ అగ్ని జ్వాలలు పోయి ఆదిశక్తి మీద పడ్డాయి. కలేవరం గాలిపోయింది, ఆత్మజ్యోతి ఆకాశం అందు కనుక నేను ఆటలాడుతున్నాది. అరే ఎంత తెలివి కల్లా వాడవరా బాలవీరుడా, సరే మంచిది నా యొక్క అహంకారము చేత తయారైన శరీరాన్ని కాల్చేసిన అక్కడ బూడిదై ఉన్నది. ఆ వేదము కట్ట మొదలు చనిపోయినటువంటి దగ్ధమైనటువంటి వాళ్ళ మీద మోపన్నాడు. రెండు కుప్పలు చేసి బ్రహ్మ మీద విష్ణు మీద మోపినప్పుడు వాళ్ళిద్దరు లేచారు. ఆ ముగ్గురికి ఏమంట చెప్పుతున్నది, అరే బాలకుడా నా కలేవరం కాలి బూడిద అయింది కదా, ఆ బూడిదని ముగ్గురు మూడు కుప్పలు చేసుకుని మూడు కుప్పల మీద వేదం మోపన్నది. అప్పుడే అటువంటి యొక్క శంకరుడు కనుక ఆదిశక్తి బూడి

స్నానం చేసినప్పుడే పాదాల యందు పూర్తి శంకరుడు చేసుకున్నాడు, నావి యందు పూర్తి విష్ణు చేసుకున్నాడు, కంతమందు పూర్తి ఆ బ్రహ్మ చేసుకున్నాడు. ఆ మూడు కుప్పల మీద వేదం మోపినప్పుడే పాదాల

0: వెళ్ళిపెట్టే
1: కంటమందు శారద ఉద్భవించినది,
0: కంటమందు శారద ఉద్భవించినది,
1: ముగ్గురు స్త్రీలుగా తయారైంది. ఒరే ఈశ్వర, తెలివైన వాడవు నీవు, పాదాలు ఎందు పుట్టింది దాని పేరు పార్వతి, నా అంశతో జన్మించింది నీవు చేకొనమన్నది. ఒరే అటువంటి నీలమేఘశాయ విష్ణు, నా నావి ఎందు పుట్టింది లక్ష్మి, నీవు చేకొనమన్నది. ఒరే బ్రహ్మ, నా కంట మందు పుట్టింది శారద వాగ్దేవత, నీవు చేకొనమన్నది. ఆ వెంటనే ఆదిశక్తి మూడు అండములు తయారు చేసి ఈశాన్యం వేసింది, ఒకటి దక్షిణం వేసింది, ఒకటి పనిమెట్టుకు వేసింది, మూడు లోకాలు ఏర్పాటు చేసింది. ఈశ్వర ఇదిగో చూడు, ఉత్తర దిశ దిశ ఎందుకనికనే ఎండి కొండ ఉన్నది. ఈ కైలాసాన్ని పార్వతి సమేత

వైను కాపాడు. ఏ బ్రహ్మాని వాటువంటి దక్షిణ దిగ్భాగమందున అక్కడ సత్యలోకం ఉన్నది. సరస్వతి సమేతుండ వైను సత్యలోకాన్ని పరిపాలన చేయి 33 కోట్ల జీవుల 84 లక్షల జీవజంతుల సృష్టికర్తవై సృష్టించమన్నది. అటువంటి యొక్క పనుడి భాగమంది కనుక వైకుంఠం తయారు చేసింది. విష్ణుదేవా, లక్ష్మి సమేతుండవయ్యి నువ్వు వైకుంఠం పరిపాలన చేయమన్నది. దుష్టుల శిక్షించు, శక్తులను రక్షించమన్నది. 3 పదవులు ఇచ్చింది కనుక అదృశ్యమైపోయింది అమ్మవారు. పోయినప్పుడే అమ్మవారు తలపండు బోతి మిగిలి ఉన్నది కదా. ఈ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఏమంటాడు, మనము పోయినాము సత్యనాము మళ్ళీ వచ్చినాము, ఇతను సావకుంటున్నాడు మనకన్నా పెద్దవాడు. శంకరాయుది జ్యేష్ఠ భాగంగా తీసుకోమన్నాడు. ఆ మాయకుచ్చల పొంత ఆ లోపల ఆ ఆదిశక్తి తల పండు పూర్తి కట్టుకున్నాడు. అటువంటి లక్ష్మి సమేతుండ విష్ణుదేవుడు వైకుంఠం వెళ్ళిపోయే, సరస్వతి సమేతుండ బ్రహ్మదేవుడు సత్యలోకం వెళ్ళిపోయే, ఈ మాయకుచ్చల పొంత ఆదిశక్తి తల పండు పూర్తి తీసుకొని పార్వతి సమేతుండయి గనక కైలాసం పోతున్నాడు.

పిండాంటాన్ని మోసటానికి ఆదిశక్తి ఒక నాగేంద్రుడు తయారు చేసింది. 12 సురసల ప్రతాపి నాగన్న ఆ నాగన్నకు ఇల్లు తయారు చేసింది. అటువంటి ఒక్కనేమి ఆ ఇల్లు అని పుట్టంటారు. ఆ పుట్టులో ఉండి పిండాండాన్ని కొనతోక మీద ఆడుస్తున్నాడు ఆ నాగేంద్రుడు. పోత పోత శంకరుడు ఏమన్నాడు, ఆ బూడిద తీసిన పుట్టల పోచుడు. ఈ బూడిదలంతా అడవులు తయారైతే ఒక్కరికి ఒక్కటే ఉండాలి, ఇద్దరు కానీ పుట్టల పోచుడు. పుట్టల పోచి కైలాసం వెళ్ళిపోయాడు. ఆ పుట్ట లోపల మరి అవి తరుగుతున్నది, ఆదిశక్తి పీడిన అటువంటి ఒక

పిల్ల జన్మించింది. ఆ పిల్లకు 5 శిరములు, 5 10 భుజములు. చక్కని యొక్క సూర్య వేడి కడలు, చంద్ర వేడి కడలు, 7 దిటీల మధ్య వేసినట ఆ పిల్ల. ఆ యొక్క పుట్ట లోపల పుట్టి ఆ నాగేంద్రుని యొక్క చుట్ట చుట్టి ఆ చుట్ట మీద బండ పెట్టి కొనతోక నోట్ల పెట్టి 12 శిరములు గొడుగు పెట్టి ఆడిస్తున్నది. ఆ పిల్లను పుట్ట లోపల పెంచుతున్నది. ఆ పిల్లను పుట్ట లోపల పెంచినప్పుడైనాను అటువంటి గడిల మీద మహాత్యంత సేపు ఆ పిల్ల ఇంత ఇంత ఇంత ఇంత 5 పిల్లంతే అవుతున్నది. అయినప్పుడు ఆ సూర్య భగవానుడు ఉదయించినప్పుడు ఆ ప్రతాపి నాగన్న ఆ పిల్లను శిరస్సు మీద పెట్టుకుని ఆ పుట్టలకల్లా బయటికి వెళ్లి సూర్య నమస్కారం చేస్తుండు. అప్పుడు అక్కడ ఎవరు వస్తా ఉన్నారు? ఆ యొక్క దేవదేవుడైన శ్రీమన్నారాయణేమో వైకుంఠం ఉన్నాడు, బ్రహ్మదేవుడు సత్యలోకం ఉన్నాడు. మరి 33 కోట్ల జీవరాశుల సృష్టి చేసుకుంటే బ్రహ్మదేవుడు ఉండని దుష్టుల శిక్షించుకుంటూ శిష్యులను రక్షించుకుంటూ విష్ణుదేవుడు ఉండని ఆ బోల్లాశంకరుడు సమస్త చరాచర ప్రాణికోట్లను ఈ జీవరాశులు ఎట్లా జీవించుతున్నాయి, ఏమి భుజిస్తున్నాయి, ఏమి తాగుతున్నాయి, ఎట్లా నిద్రపోతున్నాయి చూసేద్దామని పార్వతి సమేత ఉండయి. ఆ గజ్జల గజ నంది మీద కూర్చొని బయలుదేరినాడు. పార్వతి సమేత ఉండే గజ్జల ఎల నంది మీద కూర్చొని ఆ దేవా సంగమయ్య గంటల శంకుని కనకనక నమ్ము.

0: దేవ దేవుడు గనుక అక్కడి నుంచి రాని కొంత దూరం వచ్చేవరకల్లా సూర్యోదయమైంది. ఆ నాగేంద్రుడు పట్టపత్రుడగవాడు ఆ పంచదేవతను పడిగ మీద కూర్చుండి పెట్టుకుని ఆ పుట్టలకి వెళ్ళి సూర్య నమస్కారం చేస్తుండు. అటువంటి యొక్క నేను సూర్య వేడుకడలు చంద్ర వేడుకడలు ఏడు తిటీల మధ్య వేసినట్టే కోటి సూర్యులు ఒక్కపారి బయలుదేరితే ఎంత కాంతి ఉంటుందో ఆ అమ్మవారు అంత క్రాంతితో ఉన్నది. సూర్యుడే నల్లబడిపోయిండు. శంకరుడు చూసి ఏమిటిది ఈ విచిత్రము? సూర్యుడు తూర్పు భాగం ముందు ఉదయిస్తాడు, ఈ పనుడు భాగం ముందు ఇంత ఏలుతృత్వం చూసేవారికల్లా. అటువంటి నాగేంద్రుడు శిరం మీద పంచదేవత గజగామిని మత రూపిని కన్న తండ్రి ఓర్మిని కామిని వెయ్యారు చుడబడి లేరు సుందరి. ఏమీ ఆ పిల్ల సౌందర్యం పార్వతమ్మ ఈ నంది దగ్గర కూర్చో ఇక్కడ నేను ఇట్లా పోయి అట్లా వస్తాను. నీకేం పని అయ్యా? నీతో నేను వస్తా. లేదు లేదు నాకు 12 పనులు. నీ నువ్వు అవతలకు పోయినప్పుడు నేను వస్తాను రాను. నేను పోయినప్పుడు కూడా నువ్వు రావద్దు.
1: నీతో నేను వస్తా తీసుకుపో.
0: పార్వతి నా మాట విను.
1: లేదు స్వామి నీకు తప్ప ఎవరితోనూ పోవాలి నేను.
0: నా మాట విను. నేను ఎన్నో పనులుంటాయి కదా.
1: ఏది ఏమన్నా తప్పనిసరి నీతో వస్తా.
0: లేదు ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు, నేను మళ్ళీ వస్తాను. నేను వచ్చినాక నువ్వు పోదు. ఆ దేవాతంగం అయ్యా అటువంటి ఎత్తు చిన్నది వృక్షము పెద్దది కడగల్ల వృక్షము కాంచాల మరి భూమితోనే పుట్టిన కారణంలో పుట్టనే పట్టభద్రుడి శిరం మీద గనుక నేను పంచదేవతను చూసిండు. ఏమీ దీని సౌందర్యము

ఈ అమ్మాయి సౌందర్యం ఎంత బాగున్నది, దీన్ని మాత్రం నేను పొందని విడవను అంటున్నాడు. అమ్మవారు నాగేంద్రుడు శిల మీద ఉండి ఏమంటున్నది, పళ్ళు తెరిచి పక్కనున్నది ఎవరి మూర్ఖ, నేను ఎవరైంది నీకు తెలియదు కదా, ఒట్టిగానే వర్ణిస్తున్నాం ఎందుకు. అక్కడ ఒక కోనేరు కాజేసింది, ఆ కోనేరులో తామర పుష్పం చేసింది, పక్కనమండి ఆ కోనేరులో పడ్డది. ఆ కోనేరుకి 7 మెట్లు కాజేసింది, ఒక్కొక్క మెట్టు మీద అడుగు పెట్టి ఎంచుకుంటారా ఒక్కొక్క పేరు. ఆ కొన మెట్టు మీదకి వచ్చేవరకల్లా ఏ వరుసొత్తే ఆ వరుసతో నన్ను ప్రేమించమన్నది. మొదటి మీద అట్టు, మొదటి మెట్టు మీద అడుగు పెట్టిండు సంగమయ్యా, ఇది నేను సంగమ దేవరుని అన్నాడు. రెండో మెట్టి మీద అడిగి పెట్టింది నా భార్య పార్వతి అన్నాడు. మూడవ మెట్టి మీద అడిగి పెట్టినాడు బ్రహ్మదేవుడు అన్నాడు. నాలుగో మెట్టి మీద అడుగు పెట్టిండు సరస్వతి అన్నాడు. ఐదో మెట్టి మీద అడుగు కూడా

0: పాదములు తామరాకులు చక్కదనమేమి,
1: తండ్రి పాదములు తామరాకులు చక్కదనమేమి,
0: సుందరాంగిని వెందరు రెండిన ఇడవజాల నిల్లు,
1: సుందరాంగిని వెందరు

0: పెట్టి సంగమ దేవరికి ఎక్కడ తోసపడక బిడ్డ అన్నాడు. బిడ్డ అన్నప్పుడే పగ్గున మండి ఆటం దానడు పడుకోమున్నాడై తామర పుష్పంలో బావిలు ఆడుతున్నది. ఆ చక్కని పిల్లను చూసిండు. సూర్య వేడి కడలు చంద్ర వేడి కడలు ఏడు తిట్టిల మద వేసినట్టే అటువంటి యొక్క పనుమిట సూర్యుని చక్కదనము తూర్పున చంద్రుని చక్కదనము నటనవై బాయిలై పిల్ల చక్కదనం అని చంకెత్తుకొని పార్వతమ్మ రా మనకు ఒక వరహాన వర కుమార్తె దొరికింది నీకు బిడ్డగా ఉన్నది రా
1: చెప్పినంతలో పార్వతమ్మ ఏమంటున్నదైనా ఇంటవయ్యా ప్రాణనాథుడు.

పాటి కొడుకులు లేరు అటువంటి అడిగే బిడ్డలు లేరు కనుక అవును. కొడుకులు బిడ్డలు కావాలంటే 33 కోట్ల జీవరాశులు 84 లక్షల జీవులే బిడ్డలు అను కనుక ఈ పిల్ల తల్లిదండ్రులు లేని పిల్ల.

0: అప్పుడు పార్వతమ్మ తీసుకొని రొమ్ము కత్తుకున్నాడు. పార్వతి మరి ఆ పిల్లకేమి పాలివు.
1: అటువంటి కొడుకు లేని కోరికతో పిల్లలు లేని పేరు చూడనైనా బాబాను కనుక రొమ్ము కత్తుకున్నదైనా.

0: స్వామి దేవసంగమయ్యా, నా దగ్గర పాపకి ఇచ్చినటువంటి పాలు లేవు కదా, ఏం చేయాలను అంటున్నాను.
1: పిండము లేదు, తొమ్మిది నెలలు మొయ్యలేదు, నీకు పాలు లేవంట. ఆ దేవసంగమయ్య పుత్రమంతా ఊపిది పట్టి అటువంటి ఊపములు జపములు ఉలిక్కి పెడతా, ఒక్క మంత్రం ఏడు తప్పకుండా నూటికి ఒక్క మంత్రం, నూట ఆరు మంత్రం తన వెళ్ళదు చదివిన ఆడే పార్వతమ్మ మీద మోహన మంత్రం చదివి వీధి కొట్టినప్పుడే గుప గుప గుప ఏడు పుట్ల జ్వరం వచ్చి అటువంటి యొక్క బట్టంత పసుపాయపాలంత రూపాయి గుప గుప షేపులు వస్తున్నాయి అయినా.

ఇట్లా పెడితే ఐదు నోర్లు దాపుతున్నది, ఏ నోట్లో పెట్టాలి, నాకు ఉన్న ఎరుండా ఏం చేయాలయ్యా అనగా శంకరుడు ఏమంటాడు, పార్వతి నన్ను ధ్యానం చేసి ఐదు తల ఒక్క దగ్గర కను ఒక్కటే తల తను అటువంటి యొక్క నేను శంకరుడు ధ్యానం చేసినది శివ పంచాక్షర మంత్రము పఠన చేసి ఆ పాలు మాడ మీద పితికి ఐదు శిరములు ఒక్క దగ్గర కన్నప్పుడే ఒక శిరమైంది. ఆ పిల్ల పేరేం పెడదామయ్యా, పంచాది క్రీడల్లో పోయినాక పెడదాం పమ్మను. ఆ పిల్లని తీసుకొని పార్వతమ్మ వెనక కూర్చున్నది కచ్చల కచ్చనంది మీద దేవతంగా ముందు కూర్చు.

0: వచ్చగానందిగా కైలాస నగరము,
1: వచ్చగానందిగా కైలాస నగరము,
0: రానబుట్టిన వరకు కుమార్తెను తీసుకుని కైలాస నగరము పంచాధిరుడు పాలనశాలలకు చేరవచ్చింది. అటువంటి యొక్క ఎర్రగూడు పచ్చగూడు ఏడు తీర్ల మహిళలు తీసేసి పిల్లలు కనుక ఏమి ఇంట్లోకి తీసుకుపోయినారు అయినా.

ఏడు రోజులు ఎనిమిది తొమ్మిది రోజులు గడవంటే పది రోజులు పదకొండు రోజులు గడవచ్చన. మరి పిల్లకు పుట్టంగా పురుడు లేదు, పెరగంగా పెళ్లి లేదంటారైనా పెళ్లి సంగ తట్టుండని. పదకొండు రోజుల్లో కస్తూరితోని అలుకులు అలిగి కర్పూర ముగ్గులు పెట్టి తల్లికి పిల్లకి స్నానం పోసి పురుడు చేసిరి. పదకొండు పన్నెండు పదమూడు ఇరవై ఒక్క రోజు దగ్గరికి వచ్చినది శంకరునికి ఒక కుమార్తె యొక్క రేణుక కుమార్తెన్నదని. ఎప్పుడైతే ఇరవై ఒక్క రోజు తొట్టెని లేస్తానని దేవాన దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలకు చెప్పిండో బ్రహ్మదేవుడే బ్రాహ్మణే వచ్చే జాతకర్మలు చూసి మరి అటువంటి పిల్ల పేరు ఏమి పెడతాడు, అటువంటి యొక్కనేమి నీళ్ళల్లో పుట్టింది నిలవేని కనుకనేమి, పుట్టెల పుట్టింది భూలోకరమ్మ జలముల పుట్టింది జల వీరసుందరి.

0: ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం కీర్తిశేషులు శ్రీ చుక్క సత్తయ్య బృందంచే శ్రీ రేణుక ఎల్లమ్మ జననఘట్టం బొగ్గు కథ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చిత్రం బలారే విచిత్రం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రెండిళ్ల పూజారి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట వింటారు.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట, చిత్రం పేరు మనసిచ్చి చూడు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెట్స్ పై మరిన్ని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆది చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ గంగా పడనపాట.

100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అనగనగా ఒక ధీరుడు చిత్రం కోసం కార్తీక్ సాహితి ఆలపించిన ఈ పాటని.

బాలు ఈ చిత్రం కోసం హరిహరన్ శ్రేయాఘోషల్ ఆలపించిన పాట. సీతారామశాస్త్రి సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: ప్రకటనలు విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో షాహిద్ పర్వేజ్ గారి సితార్ వాదనం వింటారు.

రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: Anupos Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palvancha. Jillalone ekaika mahila engineering kalasala, diploma, BTech course lato patu, hostel saukaryam, nanyamaina vidya, 100% placement. Mee ammayila ujjwala bhavishyattuki surakshitamaina best choice. Call cheyandi 9246907407.
2: Meerintu varaku Shastriya Sangeetam karyakramamlo Shahid Parvez gari sitar vadanam vinnaru. ఈనాటి శాస్త్రీయ సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: నిలయంలో సమయం 12:30.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడీ సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈవేళ ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్ లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ జరగబోయే మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారతదేశం ప్రస్తుతం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన 2 రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా గోతంబర్గ్ లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమాపేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో అన్ని కంపెనీలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పిన ప్రధానమంత్రి, రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి వీలుగా ఒక వ్యవస్థాగత యంత్రాంగంతో సహా వివిధ చర్యలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత 12 ఏళ్లుగా సంస్కరణలు, పనితీరు, పరివర్తన, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాథమిక మంత్రంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ పూర్తి వేగంతో దూసుకుపోతోందని స్పష్టం చేస్తూ, తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో తమ ఉనికిని పెంచుకోవాలని స్వీడన్ కంపెనీని కోరారు. టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన 5 ప్రధాన రంగాల్లో ఉన్న సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశాన్ని గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ గా మార్చడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్టక్చర్, మొబిలిటీ, పట్టణ పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ వంటి ఇతర రంగాల్లో కూడా పరస్పర సహకారం కావాలని ప్రధానమంత్రి కోరారు.
2: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
1: సాంకేతిక ఆవిష్కరణలు తదుపరి తరంగాన్ని భారతదేశంలోనే ఉమ్మడిగా రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని, ముఖ్యంగా చారిత్రాత్మక భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడాన్ని మోదీ స్వాగతించారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు భారత యూరప్ వ్యాపార భాగస్వామ్యానికి కొత్త విలువను చేకూరుస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్వీడన్

0: ధనమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫోండర్లేన్, సీనియర్ యూరోపియన్ పారిశ్రామిక నాయకులు, ప్రముఖ యూరోపియన్ భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్వీడన్ యువరాణి విక్టోరియా ప్రధానమంత్రి క్రిస్టర్సన్తో కలిసి ఎంపిక చేసిన స్వీడన్ కంపెనీల సీఈఓలతో కూడా ముఖాముఖి చర్చలు జరిపారు. నిన్న రాత్రి ప్రధానమంత్రి మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో గోథెన్బర్గ్లో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు ఇద్దరు అంగీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వీడన్లో అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకి ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. కాగా ప్రధానమంత్రికి ఇది 31వ అంతర్జాతీయ గౌరవం. 5 దేశాల పర్యటన భాగంగా నెదర్లాండ్స్ అనంతరం నిన్న స్వీడన్లోని గోథెన్ చేరుకున్నారు. 4వ విడతలో ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే ఒక భారతీయ ప్రధానమంత్రి నార్వే సందర్శించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ అక్కడ రాజు హెరాల్డ్ ద ఫిఫ్త్, రాణి సోనియాలను మర్యాద పూర్వకంగా కలుసుకుంటారు. నార్వే ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం, సౌత్ కొరియా దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విస్తరించడం కోసం ఈ 2 ఆసియా దేశాల్లో పర్యటించడానికి తాను ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్రాధారిత సహకారాన్ని పెంచడం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం గ్లోబల్ హెల్త్ ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతుందని జేపీ నడ్డా తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీడి సతీష్ నేతృత్వంలోని కొత్త యుడిఎఫ్ మంత్రివర్గం ఈ రోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
1: వడసేరి దామోదర మేనోన్ సతీశ్ ఎంఎల్ఏ నియమం వలి స్థాపితമായ ഭാരതത്തിന്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും
0: మాజీ కేపీసీసీ అధ్యకుడు రమేష్ జనితల, ప్రస్తుత కేపీసీసీ అధ్యకుడు సన్నీ జోసెఫ్, మరొక మాజీ అధ్యకుడు కె మురళీధరన్, ఐయుఎంఎల్ నాయకుడు పీకే కూన్హాలి కుట్టి తదితరులు కొంతమంది వర్గంలో సీనియర్ నాయకుల్లో ఉన్నారు. తిరువనంతపురంలో 21 మంది సభ్యుల మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రస్తుతం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాయ్పూర్లో 400 నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, రాష్ట అసెంబ్లీ స్పీకర్ తమన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ డయల్ 112 సేవలు ఛత్తీస్గఢ్లోని 16 జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు రాష్ట ప్రభుత్వం ఈ సేవలను అన్ని 33 జిల్లాలకు విస్తరించింది. అనంతరం అమిత్ షా బస్తర్కు పయనమయ్యారు. అక్కడ నేతనార్ గ్రామంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ క్యాంప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రభుత్వ డిజిటల్ సేవను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ కేంద్రం ఎందుకనో దోహదపడుతుంది. ఈ సాయంత్రం అమిత్ షా జగ్దల్పూర్ చేరుకుని అమర వాటికలో అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన రేపు జగ్దల్పూర్లో 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మహారాష్ట శాసనమండలికి సంబంధించి 16 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్18వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం జూన్22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా ఋతుపవనాలు వస్తాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం

గతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం ఎల్టీటీఈతో శ్రీలంక సాగించిన పోరాటం ముగిసి 17 ఏళ్లు పూర్తయిన సందర్బంగా దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన ఈ అంతర్యుద్ధం ముగింపును స్మరించుకుంటూ శ్రీలంక అంతటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర శ్రీలంకలోని నందికాదల్ కలపు ప్రాంతంలో ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించిన తర్వాత 2009 మే 18వ తేదీన ఎల్టీటీఈపై సైనిక చర్య ముగిసినట్లు శ్రీలంక అధికారులు ప్రకటించారు. కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్, కట్టునాయకేలోని అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పౌర, ఆర్థిక, మతపరమైన లక్ష్యాలపై జరిగిన వరుస దాడులకు ఎల్టీటీఈ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. శ్రీలంక అధ్యకుడు అనురకుమార దిస్సనాయక ఆధ్వర్యంలో రేపు బట్టారమూలలో జాతీయ విజయ దినోత్సవ సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈ రోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నార్వే చేరుకున్నారు. కేరళలో వీడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్ లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈ రోజు జరిగే మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 చెన్నైలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో అసంఘటిత కార్మికులకు, మహిళలకు వివిధ ప్రభుత్వ పథకాల గురించి కొన్ని వివరాలు వింటారు.
1: ప్రభుత్వం సంక్షేమం, పునరావాసం, సాధికారత, విద్య మరియు నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించడం కోసం అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. వాటిలో కొన్ని స్వధార్ గృహ పథకం. ఈ పథకం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మహిళల ప్రాథమిక అవసరాలను తీరుస్తుంది. కుటుంబ కలహాలు, నేరాలు, హింస, మానసిక ఒత్తిడి, సామాజిక బహిష్కరణ లేదా వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టబడి నైతిక ప్రమాదంలో ఉన్న మహిళలు మరియు బాలికల ఆశ్రయం, ఆహారం, దుస్తులు, కౌన్సెలింగ్, శిక్షణ, క్లినికల్ మరియు చట్టపరమైన సహాయం వంటి నిబంధనల ద్వారా ఈ పథకం ఆర్థికంగా మరియు భావోద్వేగపరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మహిళలకు పునరావాసం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్వధార్ గృహ పథకం కింద మహిళల ఆర్థిక పునరావాసం కోసం వృత్తి మరియు నైపుణ్యాల పెంపుదల శిక్షణ అందించబడుతుంది. వితంతువులకు ఆశ్రయం. వితంతువులకు సురక్షితమైన బస, ఆరోగ్య సేవలు, పోషకమైన ఆహారం, చట్టపరమైన మరియు కౌన్సెలింగ్ సేవలను అందించడానికి 1000 మంది ఖైదీలకు సామర్థ్యం కలిగిన ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో వితంతువుల ఆశ్రయం ఏర్పాటు చేయబడింది. సఖీ కేంద్రాలుగా ప్రసిద్ధి చెందిన వన్ స్టాప్ సెంటర్లు, ఓఎస్సీలు హింస, గృహహింసతో సహా హింస ద్వారా ప్రభావితమైన మహిళలకు పోలీసు సహాయం, వైద్య సహాయం, న్యాయ సహాయం మరియు న్యాయ సలహా, మానసిక సామాజిక సలహా, తాత్కాలిక ఆశ్రయం వంటి అనేక రకాల సమగ్ర సేవలను ఒకే పైకప్పు కింద అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. మహిళా హెల్ప్ లైన్ పథకం. ప్రభుత్వ మరియు ప్రైవేటు ప్రదేశాలలో హింసకు గురైన మహిళలకు 24 గంటల అత్యవసర మరియు అత్యవసరం కాని ప్రతిస్పందనను అందిస్తుంది. వారిని పోలీసు, వన్ స్టాప్ సెంటర్, హాస్పిటల్, లీగల్ సర్వీసెస్ వంటి తగిన అధికారులతో అనుసంధానించటం ద్వారా దేశవ్యాప్తంగా మహిళా సంక్షేమ పథకాలు మరియు కార్యక్రమాల గురించి సమాచారాన్ని అందించడంతో పాటు రెస్క్యూ వ్యాన్ మరియు కౌన్సిలింగ్ సేవలతో

WHL మహిళా హెల్ప్ లైన్ పథకం కూడా ఆపదలో ఉన్న మహిళలకు మద్దతు ఇస్తుంది. మహిళా హెల్ప్ లైన్ నుండి సేవలను పొందటానికి మహిళలు 181 షార్ట్ కోడ్ కు డయల్ చేయవచ్చు. మహిళా సాధికారత కేంద్రం మంత్రిత్వ శాఖ పథకాలు మరియు మహిళల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఇతర చర్యల గురించి అవగాహన పెంచడానికి మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించే వాతావరణాన్ని సృష్టించే ఆదేశంతో వివిధ స్థాయిలలో మహిళల కోసం ఉద్దేశించిన పథకాలు మరియు కార్యక్రమాల అంతర్రంగాల కలయికను సులభతరం చేసే లక్ష్యంతో జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి మహిళా సాధికారత కేంద్రాలు కొత్త మిషన్ శక్తి కింద ఆమోదించబడ్డాయి. మహిళా సాధికారత కేంద్రం భాగం కింద మద్దతు మహిళలను వారి సాధికారత మరియు అభివృద్ధి కోసం వివిధ సంస్థాగత మరియు స్కీమాటిక్ సెటప్లకు మార్గనిర్దేశం చేయటానికి, అనుసంధానించటానికి మరియు చేయి పట్టుకోవడానికి అందుబాటులో ఉంది. ఇందులో ఆరోగ్య శిక్షణ, నాణ్యమైన విద్య, కెరీర్ మరియు వృత్తిపరమైన సలహా, శిక్షణ, ఆర్థిక చేరిక, వ్యవస్థాపకత, వెనుకబడిన మరియు ముందుకు సంబంధాలు, కార్మికులకు ఆరోగ్యం మరియు భద్రత, సామాజిక భద్రత మరియు డిజిటల్ అక్షరాస్యత వంటి వాటికి సమాన ప్రాప్తి ఉంటుంది. ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్ పథకం. ఈ పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు చెందిన వితంతువులకు వితంతు పెన్షన్ అందించబడుతుంది. ఇది గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద ఒక ఉప పథకం. ఈ పథకం కింద 40 నుండి 79 సంవత్సరాల వయస్సు గల వితంతువులకు నెలకు 300 చొప్పున కేంద్ర సహాయం అందించబడుతుంది మరియు 80 సంవత్సరాలు నిండిన తరువాత పెన్షన్ మొత్తాన్ని నెలకు 500 రూపాయలకు పెంచుతారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఇది పూర్తిగా నిధులతో కూడిన కేంద్ర ప్రాయోజిత పథకం. ఇది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తించే నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని ప్రాథమిక స్థాయిలో ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో పనిచేస్తుంది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఈ కార్యక్రమం కింద సీనియర్ సిటిజన్లు, వితంతువులు మరియు వికలాంగులకు 200 నుండి 300 రూపాయల వరకు కేంద్ర సహాయ పెన్షన్ అందించబడుతుంది. జాతీయ ఆరోగ్య విధానం 2017 లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం 2018 సెప్టెంబరులో ప్రతిష్టాత్మకమైన మరియు సమగ్రమైన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని, దాని 2 స్తంభాలైన ఆరోగ్య మరియు వెల్నెస్ కేంద్రాలు మరియు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనతో ప్రకటించింది. జన్ ఆరోగ్య యోజన కింద పేద మరియు దుర్బల కుటుంబాలకు కవరేజ్ అందించబడుతుంది. ఇది మహిళలకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందించటంలో సహాయపడే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం 2016 ఏప్రిల్ 5న స్టాండ్ ఆఫ్ ఇండియా పథకాన్ని ప్రారంభించింది. అంటే ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల మహిళలు సలహా, మార్గదర్శకత్వం లేకపోవడం, ఆలస్యమైన క్రెడిట్ లేకపోవడం వల్ల గణనీయమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకున్న జనాభాలోని ఆ వర్గాలు. ఈ పథకం షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ రుణగ్రహీత మరియు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల ప్రతి బ్యాంకు శాఖకు కనీసం ఒక మహిళా రుణగ్రహీతకు 10 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందిస్తుంది. వ్యాపారం, తయారీ మరియు సేవల రంగంలో గ్రీన్ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ ను ఏర్పాటు చేయడానికి ఈ పథకం వీలు కల్పిస్తుంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మహిళలకు శిక్షణ మరియు అప్రెంటిస్షిప్ కోసం అదనపు మౌలిక సదుపాయాలను సృష్టించటం, మొబైల్ శిక్షణ యూనిట్లు వంటి సౌకర్యవంతమైన శిక్షణ డెలివరీ విధానాలు, మహిళలకు వసతి కల్పించటానికి స్థానిక అవసరాల ఆధారిత శిక్షణతో పాటు సౌకర్యవంతమైన మధ్యాహ్నం బ్యాచ్లు మరియు మహిళా శిక్షకుల సురక్షితమైన మరియు వేతనంలో సమానత్వం మరియు ఫిర్యాదు పరిష్కార యంత్రాంగంపై ప్రాధాన్యత ఇవ్వబడింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 గ్రామీణ గృహాల్లో ఉపాధిని నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది. సృష్టించబడే ఉద్యోగాలలో కనీసం 1/3 మహిళలకు ఇవ్వాలని నిర్దేశిస్తుంది. దీని మార్గదర్శకాలు మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక నిబంధనలు కూడా రూపొందించాయి. వీటిలో మహిళలు మరియు వృద్ధులకు వారి నివాసాలకు దగ్గరగా ఉన్న పని ప్రదేశాలలో పనిచేయటానికి ప్రాధాన్యత ఇవ్వటం, 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న 5 పిల్లలు ఉన్నట్లయితే పని ప్రదేశంలో పిల్లల సంరక్షణ

0: అసౌకర్యాలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి హామీ చట్టం సిబ్బందిలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం, వితంతువులు, విడిచిపెట్టబడిన మహిళలు మరియు నిరాశ్రయులైన మహిళలకు 100 రోజుల పని కల్పించటం, వేతనం కోరుకునే వారందరూ బ్యాంకు విధానాలను నిర్వహించగలరని నిర్ధారించుకోవటానికి అవగాహన మరియు అవుట్రీచ్ కార్యకలాపాలు గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులను ప్రత్యేక వర్గంగా పరిగణించబడటం మరియు వారికి తగిన పనిని అందించటం మొదలైనవి ఈ పథకంలో ఉన్నాయి. మరే ఇతర పెన్షన్ పథకం పరిధిలోకి రాని అసంఘటిత కార్మికులకు వృద్ధాప్య రక్షణ కల్పించటానికి ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ ప్రారంభించబడింది. మహిళలు సహా అసంఘటిత కార్మికులు, గృహ ఆధారిత కార్మికులు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, హెడ్ లోడర్లు, ఇటుకబట్టి కార్మికులు, చెప్పులు కుట్టేవారు, చెత్త ఏరుకునేవారు, గృహ కార్మికులు, బట్టలు ఉతికేవారు, రిక్షా లాగేవారు, భూమి లేని కార్మికులు, వ్యవసాయ కార్మికులు, నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు, ఆడియో విజువల్ కార్మికులు, ఇలాంటి ఇతర వృత్తులలో నిమగ్నమై నెలకు 15,000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగి 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గలవారు. స్వయం ఉపాధిని సులభతరం చేయడానికి ప్రధానమంత్రి ముద్రా యోజన. ఈ యోజన కింద సూక్ష్మ లేదా చిన్న వ్యాపారకర్తలు, వ్యక్తులు తమ వ్యాపార కార్యకలాపాలను ఏర్పాటు చేసుకోవటానికి లేదా విస్తరించుకోవటానికి వీలుగా 10 లక్షల రూపాయల వరకు పూచీకత్తు లేని రుణాలు అందించబడతాయి. ఈ యోజన కింద లబ్ధిదారులలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.
1: మీరింతవరకు అసంఘటిత కార్మికులకు, మహిళలకు వివిధ ప్రభుత్వ పథకాల గురించి కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, శారీరక కదలిక ఆరోగ్యానికి వెన్నెముక ప్రసంగం వింటారు.
2: అధిక రక్తపోటు ఉందనో, మధుమేహ లక్షణాలు కనిపిస్తున్నాయనో, గుండె బలహీనపడిందనో వైద్యులు నిర్ధారించగానే నేనేం చేశాను, నాకే ఈ సమస్య ఎందుకొచ్చింది అని వాపోతుంటారు చాలామంది. ఏమీ చేయకపోవడమే అతిపెద్ద తప్పు. వ్యాయామం, యోగా, నడక, ఇంటి పని, వంట పని, తోట పని, ఇలా ఏదో ఒకటి చేయాల్సిందే. శరీరాన్ని కదిలించాల్సిందే. చెమటలు చిందించాలి. పారని నీరు పాచిపట్టినట్టే కదలని మనిషి మంచాన పడతాడు. ఆలస్యంగా నిద్రలేస్తాం, గబగబా స్నానం చేస్తాం, బ్రేక్ఫాస్ట్ లాగిస్తాం. మిగతా రోజుల్లో ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుంటారు. ఆఫీస్కెళ్లినా కదలికలు తక్కువే. డెస్క్ మీదే పిజ్జా భోజనం, కదలకుండానే ఫ్రెంచ్ ఫ్రైస్ పలహారం. దాహమేసినప్పుడు కాసిన్ని కోక్ నీళ్లతో గొంతు తడుపుకుంటాం. అప్పుడప్పుడు ఏ చాక్లెట్లో చప్పరిస్తాం. ఇంటికెళ్తున్నప్పుడు క్యాబ్లో జారగిల పడతాం. వెళ్లాక కూడా పడకగదిలోనూ ఆఫీసు పని. ఏ అర్ధరాత్రో లాగాఫ్ అవుతాం. నిద్రపట్టే వరకు కొరియన్ డ్రామా కొరువి దెయ్యంతో సహవాసం చేస్తారు. అటూ ఇటుగా ఇదే మనందరి దినచర్య. శరీరం కదలదు, మెడ తిరగదు, కాళ్ళు నడవవు, వెన్నుముక విశ్రాంతి తీసుకోదు. జీర్ణ వ్యవస్థకు మాత్రం చేతి నిండా పని. నోరు ఆడుతూనే ఉంటుంది, గానుగ తిరుగుతూనే ఉంటుంది, క్యాలరీలు పోగవుతూనే ఉంటాయి. ఏకబిగిన 4 గంటలు కూర్చుంటే 1/2 డజన్ సిగరెట్లు కాల్చిపడేసినంత ప్రమాదమట. ఆధునిక మానవుడు సగటున 10 గంటలు కుర్చీకి అతుక్కుపోతున్నాడు. ఆ ప్రకారంగా ఎంత పొగ పిలిచినట్టు, ఎంత విషం మింగినట్టు మనమే ఊహించుకోవాలి. పొద్దున్నే లేవడం, నడవటం, పరిగెత్తటం, బట్టలు ఉతకటం, ఇల్లు తుడవటం, పుస్తకాలు సదరడం, డాబా మీద కూరగాయలు పండించటం, వంటింట్లో పిండి రువ్వటం, స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టటం, మధ్యలో ఆపేసిన కరాటే ప్రాక్టీస్ మళ్లీ మొదలుపెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. రోజూ పొద్దున్నే ఆసనాలు వేస్తూ ఉండాలి. మనసుంటే అనేక మార్గాలు. ప్రతీ మార్గం ఓ ఆరోగ్య సూత్రమే. కదలకపోతే మాత్రం రుగ్మతలు వదలవు, ప్రతీ భాగానికి విస్తరిస్తాయి. నిజంగానే కదలలేని దుస్థితిని కల్పిస్తాయి. కదలికలు కరువైతే కండరాల సత్తువ తగ్గిపోతుంది, ఎముకల సాంద్రత సన్నగిల్లుతుంది, అస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు చుట్టుముడతాయి, ఎముకలు పెలుసుబారుతాయి. చిన్న ప్రమాదాలకే ఎముకలు విరిగిపోతూ ఉంటాయి, కీళ్లు బిర్రబిగుసుకుపోతాయి, ఆథరైటిస్ లాంటి సమస్యలు వస్తాయి. ఇక కదలిక లేకపోతే గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది, రక్త ప్రవాహం సజావుగా సాగదు. అదే అదనుగా హృద్రోగాలు ఏర్పడి దాడి చేస్తూ ఉంటాయి. నాళాల్లో రక్త ప్రవాహానికి ఆటంకాలు కలుగుతాయి. అదనంగా అధిక రక్తపోటు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శ్వాస వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పడిపోతుంది. శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఊపిరి తీసుకోవటం భారంగానే అనిపిస్తుంది. నిస్సత్తువ ఆవహిస్తుంది. కదలిక లేకపోతే జీవక్రియ కూడా దెబ్బ

తింటుంది. క్యాలరీలు కరిగిపోవు, కొవ్వు తరిగిపోదు. ఫలితంగా టైప్2 మధుమేహం బారిన పడే ఆస్కారం ఉంటుంది. గుండె జబ్బులు చుట్టుముడతాయి, నాడులు కుంగిపోతాయి. మెదడు శరీర భాగాల మధ్య సమన్వయం లోపిస్తుంది. ఒంట్లో చురుకుదనం తగ్గిపోతుంది. జ్ఞాపక శక్తి సన్నగిల్లుతుంది. అజీర్తి సమస్యలు మొదలవుతాయి. మలబద్ధకం వెంటాడుతుంది. ఎసిడిటీ పొట్టల్లో నిప్పుల కుంపటి రగిలిస్తూ ఉంటుంది. కదలికల్లేని శరీరం మందుగుండు కరువైన సైన్యం లాంటిది. రోగ నిరోధకత పడిపోతూ ఉంటుంది. హానికర సూక్ష్మజీవులు సులభంగా దాడిచేస్తాయి. నిత్యం ఏదో ఒక రుగ్మత ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఎండోక్రైన్ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది కదలికలేకపోతే. ఇన్సులిన్, కార్టిసోల్, ఎండార్ఫిన్స్ విడుదలలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. థైరాయిడ్ సమస్యలు కూడా వస్తుంటాయి. రక్త ప్రసరణలో లోపాల కారణంగా చర్మం నిగారింపును కోల్పోతుంది. ముడతలు వచ్చేస్తాయి. అకాల వృద్ధాప్యం దాపురిస్తుంది. గంటల తరబడి కూర్చునేవారు ఓ పట్టాన ప్రకృతి పిలుపుకు స్పందించరు. దీంతో మూత్రనాళ వ్యవస్థ దెబ్బతింటుంది. మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోతారు. సీట్లోంచి లేచే ఓపిక లేక తగినని నీళ్లు తాగరు. కాబట్టి డీహైడ్రేషన్ సమస్య కూడా ఏర్పడుతుంది. సృష్టిలో అనేక జీవరాశులు పుట్టాయి. కాలక్రమంలో చాలావరకు కిట్టాయి. పరిణామ దశలో మనిషికి కూడా అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయినా తట్టుకుని నిలబడ్డాడు. భూగోళం మీద ఆధిపత్యం సాధించాడు. కారణం, మనిషి చలనజీవి. అదే అతని విజయ రహస్యం. ఆకలి తీర్చుకోవడానికి జింకతో పోటీపడి పరిగెత్తాడు. అడవిలో ఏ అలికిడి వినిపించినా మెడను అటూ ఇటూ తిప్పి పరికించాడు. కరువు పరిస్థితుల్లో ఖండాలు దాటాడు. సాగు కోసం నేలను బాగుచేసుకున్నాడు. చెమటలు చిందించాడు. పంటలు పండించాడు. చెరువులు తవ్వుకున్నాడు. నదులు దారి మళ్లించాడు. ప్రకృతిలోని అణువణువును, శరీరంలోని కనకణాన్ని తన విజయానికి ఉపయోగించుకున్నాడు. కదలికలతో ఉద్వేగాల్ని వ్యక్తం చేశాడు. సంతోషంలో మైమరిచి నాట్యం చేశాడు. కోపంలో ఊగిపోయాడు. విషాదంలో గుండెలు బాదుకున్నాడు అంటూ మనిషి చలనశీలత్వాన్ని విశ్లేషిస్తారు ఎక్సర్సైజ్. ది సైన్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ రచయిత డేవియల్ ఇ లేబర్ మ్యాన్. కాని క్రమంగా మానవుడిని నిర్లిప్తత ఆవహించింది. సాంకేతిక పుణ్యమా అని మీట నొక్కగానే పనులైపోతున్నాయి. అంగుళమైనా కదలాల్సిన పనిలేదు. కుర్చీ దిగాల్సిన అగత్యమూ లేదు. తన ఆవిష్కరణలే తనకిప్పుడు శాపంగా మారాయి. శరీర కదలికలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ప్రమాణాలు రూపొందించింది. ఖచ్చితమైన పాసుమార్గులను నిర్దేశించింది. వయోజనులైతే వారానికి కనీసం 2.5 గంటలు, యువత, పిల్లలైతే కనీసం 7 గంటలు ఏదో ఒక వ్యాయామం చెయ్యాలని నియమం పెట్టింది. సగానికి సగం భారతీయులు ఆ పరీక్షలో అత్యసరు మార్కులైనా సాధించలేకపోతున్నారు. కాస్తంత ఖాళీ చేసుకుని ఇంటి పని, వంట పని, తోట పని ఇలా ఏదో ఒక వ్యాపకం పెట్టుకున్నా కొంత పర్వాలేదని సలహా ఇచ్చింది అంతర్జాతీయ వేదిక. ప్రపంచానికి అతిపెద్ద సవాలు ఎయిడ్సో, క్యాన్సరో కాదు, శారీరక శ్రమ లేకపోవటమే అని గట్టిగా చివాట్లు పెట్టింది. జీవనశైలిని సరిదిద్దుకోమని హితవు పలికింది. జీవనశైలి మారితే జీవితయామానికైనా నడకకైనా కొంత సమయం లభిస్తుంది. ఇంటి పనులకు 1 గంట కేటాయించుకోవచ్చు. ఆ రోజు ప్రణాళిక గురించి మెట్ల మార్గాన్ని ఎంచుకోవచ్చు. సకాలంలో సీట్లో కూర్చోవచ్చు. ఒత్తిడికి దూరంగా పనిచేసుకోవచ్చు. మధ్య మధ్యలో శరీరం కాబట్టి తినగానే బెడ్రూంలోకి తూరిపోకుండా కాసేపు కుటుంబ సభ్యులతో గడుపుతారు. అటూ ఇటూ తిరగొచ్చు. ఈమాత్రం చొరవ చాలు. చురుకుదనం మన సొంతం అవుతుంది. అలా అని అక్కడే ఆగిపోకూడదు. అంతే ఓపిగ్గా పిల్లలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని పరిచయం చెయ్యాలి. చిమ్మచీకటి తరగతి గదులు, ఇరుకిరుకు పాఠశాల భవనాలు బాల్యాన్ని ఇనుప పంజరంలా మార్చేస్తున్నాయి. రోజూ 1 గంటైనా హాయిగా ఆడుకోలేని దుస్థితి. స్టేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ఇండియా పేరుతో జరిగిన సర్వేలో దాదాపు 67% పిల్లలు తమ పాఠశాలలో క్రీడా సామాగ్రి అందుబాటులో లేదని ఫిర్యాదు చేశారు. ఏ కాస్త తీరిక దొరికినా సెల్ఫోన్తో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఐఐటి చదువులు భ్రమలో పడిపోయి కన్నవారు కూడా ఆటపాటల్ని ప్రోత్సహించడం లేదు. దీంతో పసితనంలోనే పొట్టలొచ్చేస్తున్నాయి. కళ్ల కింద నల్లచారలు కనిపిస్తున్నాయి. చెంగు చెంగున గెంతాల్సిన వాళ్లు

లేవలేక ఆయాసపడిపోతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. అటెండెన్స్ రిజిస్టర్లో తరచూ గైర్హాజరు నమోదవుతోంది. గంటల కొద్దీ కూర్చోవటం అలవాటు కాదు, తీవ్ర వ్యసనం. కాబట్టి సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అని హెచ్చరిస్తున్నారు జీవనశైలి వైద్యులు. సోఫా ఏదైనా కావచ్చు, ఆ మెత్తమెత్తని స్పాంజీలో కనిపించని ముళ్ళు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఆ ప్రభావం నిదాస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. డిజైనింగ్ కోణంలో చూస్తే మనిషి శరీరం గంటల తరబడి కూర్చోటానికి అనువైంది కానే కాదని అంటారు నిపుణులు. కూర్చున్నప్పుడు మెడమీద వెన్నుముక కింద ఒత్తిడి పడుతుంది. మనం కూర్చోగానే ఒంట్లోని కొవ్వును విచ్ఛిన్నం చేసే పనిని పక్కన పెట్టేస్తుంది శరీరం. నడిచిన కొద్దీ మనిషికి చైతన్యం, నిటారుగా నిలబడినప్పుడల్లా శరీరం ఛార్జింగ్ అవుతుందన్న భావన కలుగుతుంది. టీవీ చూడటం, పుస్తకం

చూగానే ఒంట్లోని కొవ్వును విచ్ఛిన్నం చేసే పనిని పక్కన పెట్టేస్తుంది శరీరం. నడిచిన కొద్దీ మనిషికి చైతన్యం, నిటారుగా నిలబడినప్పుడల్లా శరీరం చార్జింగ్ అవుతుందన్న భావన కలుగుతుంది. టీవీ చూడటం, పుస్తకం చదవటం, మెయిల్స్ చెక్ చేసుకోవటం, ఫోన్లో మాట్లాడటం, ఇలా చాలా పనుల్ని నిలబడి కూడా చేసుకోవచ్చు. అవసరమైతే స్టాండింగ్ డెస్క్ వాడుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల కారణంగా సీటుకు పరిమితం కావడం తప్పనిసరి అయినప్పుడు అరగంటకొకసారి అయినా ఒకట్రెండు నిమిషాలు నిలబడే ప్రయత్నం చెయ్యాలి. కూర్చున్నప్పుడు కూడా నిటారుగా కూర్చోవాలి. సాధ్యమైనంత వరకు వెన్నుముకకు మద్దతు ఇచ్చే కూర్చీలనే వాడాలి. సీట్లోనే భోజనం కానిచ్చేయకుండా లంచ్ రూమ్ వరకు నడవాలి. ప్రింట్లు అవసరమైతే మనమే ప్రింటర్ దగ్గరికి వెళ్లాలి. ఏదైనా చర్చించాల్సి వచ్చినప్పుడు ఇంటర్కమ్ ఉపయోగించకుండా సదరు ఉద్యోగి సీటును వెతుక్కుంటూ వెళ్లాలి. కదలికల్ని పెంచుకునే ప్రయత్నంలో సాంకేతికత సాయమూ తీసుకోవచ్చు. వేరబుల్ టెక్నాలజీ మనల్ని మాటమీద నిలబెడుతుంది. మరీ ఎక్కువసేపు కూర్చుంటే గట్టిగానే హెచ్చరిస్తుంది. ఆ భయానికైనా బద్ధకాన్ని వదిలించుకోవచ్చు. బెల్లం కొట్టిన రాళ్లను మానసిక జాట్యాలు చుట్టుమెడతాయి. కసరత్తులు చేసినప్పుడు, ఆటలు ఆడినప్పుడు ఫీల్ గుడ్ హార్మోయిన్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. తోటపని పూర్తయ్యాక మొక్కల్ని సంతృప్తిగా చూసుకున్నప్పుడు, ఇల్లంతా పూజతులిపాక నాలుగు వైపులా పరికించినప్పుడు మనసు సరిగ్గా ఇలాంటి అనుభూతినే పొందుతుంది. అదే ఏ పని చేయకుండా ఓ మూలన కూర్చుంటే పిచ్చి ఆలోచనలు తరుముకొస్తూ ఉంటాయి. ఒత్తిడికి గురవుతాం, ఆందోళన చెందుతాం. చురుకైన జీవితం వల్ల మెదడు మరింత పదును తేలుతుంది. జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. శ్రమలేని శరీరానికి అలసట తెలియదు. ఓ పట్టాన కురుకు కరణించదు. దీంతో నిద్రలేమి సమస్యలు వస్తాయి. ఒంటికి పని పెడితే కంటినిండా నిద్రే. శరీరానికి మనసుకు మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని వైద్య ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. కాబట్టి వివిధ మానసిక రుగ్మతలకు ఎక్సర్సైజ్ థెరపీని ప్రత్యామ్నాయ చికిత్సగా సిఫార్సు చేస్తోంది. ఇతరులతో పోలిస్తే పెంపుడు జంతువుల యజమానులు ఒత్తిడికి దూరంగా ఉంటారని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ ఉదయాన్నే వాటిని ఏ శికారుకో తీసుకెళ్లడం ద్వారా కొంతమేర వ్యాయామ ప్రయోజనాల్ని పొందవచ్చు. చురుకైన కదలికల వల్ల క్యాన్సర్లు 8 నుంచి 28%, మధుమేహం 17%, డిప్రెషన్, నిద్రలేమి 28 నుండి 38%, పక్షవాతం 19% నియంత్రణలోకి వస్తాయని, ఏటా మొత్తంగా 40 లక్షల అకాల మరణాలను ఆపవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఒకేచోట కుదురుగా కూర్చునే వారికి బుద్ధిమంతులనే సర్టిఫికేట్ ఇస్తాం. కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు చక్కర్లు కొట్టేవాడిమీద తిరుగుబోతూ అనే ముద్ర వేస్తాం. పిల్లల విషయంలో అయితే మరింత కఠినంగా ఉంటాం. గడప దాటితే కాళ్లు విరుగుతాయి అంటూ కళ్లేర చేస్తాం. వ్యాయామం పట్ల, శారీరక కదలికల పట్ల మన అవగాహన రాహిత్యానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఎక్కువసేపు ఆడుకునే పిల్లలకు తక్కువ మార్కులొస్తాయి. ఇది అబద్ధం. చదువులకు ఆటలు అవరోధమే కాదు. స్పోర్ట్స్ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో కంటే మంచి మార్కులే తెచ్చుకుంటారు. నేను లావుగా లేను, అయినా ఎందుకు నడవాలి అనుకుంటారు కొంతమంది. నడక ఊబకాయాన్ని మాత్రమే తగ్గించదు. అధిక రక్తపోటు నుండి గుండెపోటు వరకు అనేక సమస్యల్ని నియంత్రిస్తూ ఉంటుంది. కొంతమందైతే 60 దాటింది, ఈ వయస్సులో ఇల్లు దాటకపోవడమే క్షేమం అని ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు. నిజానికి వయస్సు పెరిగే కొద్దీ నడక తగ్గిపోతుంది. ఈ సమయంలో శారీరక కదలికకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఋతుక్రమ సమయంలో ఎక్కువగా కదలకపోవడమే మంచిది అనుకుంటుంటారు చాలామంది. ఇది కూడా కాలం చెల్లిన అభిప్రాయమే. ఆ సమయంలో ఇబ్బంది పెట్టే పొత్తి కడుపు నొప్పిని వ్యాయామం కొంతమేర తగ్గిస్తుంది. మరీ ఎక్కువ దూరం నడిస్తే కీళ్లనొప్పులు వస్తాయి అంటుంటారు ఇంకొంతమంది. అది నిజం కాదు. శారీరక కదలికల వల్ల ఆర్థరైటిస్ లాంటి సమస్యల్ని దూరం పెట్టొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకసారి వ్యాయామం మొదలుపెట్టాక మధ్యలో ఆపేస్తే వెంటనే లావైపోతారు అనుకుంటారు. లావైపోవడానికి కారణం క్యాలరీల మోతాదు పెరగడం, వ్యాయామాన్ని ఆపటం కాదు. ఇంకొంతమందైతే, నేను గృహిణిని, రోజంతా వంటపనితోనే సరిపోతుంది, అదే అతిపెద్ద కసరత్తు, ఇంకో వ్యాయామం ఎందుకు అనుకుంటారు కొంతమంది గృహిణులు. ఇంటి పనిలో శ్రమ ఉంటుందే కాని వ్యాయామం ఉండదు. శరీరంలో 10% కదలికలు ఉండవు. యోగా లాంటివి ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆధార్లోని చిరునామా అడ్రస్ ప్రూఫ్గా మాత్రమే పనికొస్తుంది. ఈ శరీరమే మన నిజ నివాసం. ఆ ఇంటిని ఎంత బాగా ఉంచుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాం.
అంత ఎక్కువ కాలము ఉంటాము.

0: బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26

0: నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: నిలయంలో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పర్యాటక రంగానికి రాష్టంలో ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు పర్యాటక వారోత్సవాలు దోహదపడతాయని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ రోజు నుంచి రాష్టవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం రాష్టవ్యాప్తంగా ఈ రోజు నుండి ఈ నెల 23 వరకు క్రీడా వారోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్టంలో మరో 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల సమయంలో చేపట్టిన రక్షణ చర్యలను అధ్యయనం చేస్తూ తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్దత ఎంతో కీలకమన్నారు. రాష్టవ్యాప్తంగా నిర్వహించిన విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్లలో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన భారీ వరద మాక్ డ్రిల్ను సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హనుమకొండ జిల్లాలో కూడా ప్రకృతి విపత్తుల నిర్వహణ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న సమ్మయ్యనగర్, వివేక్ నగర్, ప్రగతినగర్, టీఎన్జీఎస్ కాలనీ తదితర ముంపు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం ఈ రోజు నుంచి ఈ నెల 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయని మంత్రి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి ఈ నెల 23 వరకు రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన జుంబా కార్యక్రమంలో రాష్ట యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యకులు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మల్రెడ్డి రామరెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన 5 కిలోమీటర్ల వాక్దాన్ ను జెండా ఊపి ప్రారంభించారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా నార్కపల్లి మండలం చెరువుగట్టుకు చెందిన యువతి గడుసు నవ్య మృతి చెందారు. ఎంఎస్ చదివేందుకు 2.5 సంవత్సరాల క్రితం నవ్య అమెరికా వెళ్లారు. షికాగోలోని యూనివర్సిటీలో చదువుతున్న నవ్య శనివారం

0: రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళుతూ ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చున్న నవ్యకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు మంత్రి కొండ సురేఖ ఆలయ అర్చకులు నిన్న ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. క్రీడా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వివిధ జిల్లాల్లో మారథాన్ రన్లు నిర్వహించారు. నల్గొండలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన 2K మారథాన్ రన్లో నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పాల్గొన్నారు. విద్యా గ్రామర్ స్కూల్లో నిర్వహించిన యోగా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడ్డంలో క్రీడలు వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఈరోజు జగిత్యాలలో నిర్వహించిన 5 కిలోమీటర్ల మారథాన్ ను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. జనగామ జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఐడీఓసీ నుంచి ధర్మకంచా స్టేడియం వరకు నిర్వహించిన 2K రన్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ లో డీసీపీ రాజమహేందర్ నాయక్, ఆర్డీఓ గోపీరామ్, వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు, యువత, క్రీడాకారులు, విద్యార్థులు, వాకర్స్ పాల్గొన్నారు. క్రీడా ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం వనపర్తి ప్రభుత్వ బాలుర కళాశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన 2K మారథాన్ రన్ ను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్,
1: సమ్మర్ క్యాంప్స్ ని ఏర్పాటు చేసుకున్నాం, ఇక్కడ వెనకాల ఒక జిల్లా ఏర్పాటు చేశాము, బ్యాడ్మింటన్ కోర్ట్ ఏర్పాటు చేశాము. కోర్ట్స్ మీద గవర్నమెంట్ దృష్టి చాలా పెద్దగా ఉంది. ఈసారి సీఎం కప్ లో కూడా మన జిల్లా నుంచి పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంది. మీరందరూ కూడా ఈ స్పోర్ట్స్ ని మన లైఫ్ లో ఒక భాగంగా చేసుకుని మనం శారీరకంగా బాగుంటే మెంటల్ హెల్త్ కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది, మానసికంగా కూడా మనం చాలా మంచిగా ఉంటాం.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో క్రీడా వారోత్సవాలను కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి ప్రారంభించారు. సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ,
2: మ్యారథాన్ పెట్టి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు, యూత్ మధ్యలో ఒక ఆహ్వానం ఉండాలి. వాళ్ళకి ఫిట్నెస్ గురించి, ఆరోగ్యం గురించి ఒక అవేర్నెస్ కొరకు ఈ మ్యారథాన్ పెట్టడం జరిగింది. దీని తర్వాత మనకి ఒక రోజు ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్ ద్వారా వేరే వేరే స్కిల్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ కి ఏమేం ట్రైనింగ్ నడుస్తున్నాయి, ఏమేం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, దీని మీద ఒక కార్యక్రమం ఉంటుంది.
0: ఆసిఫాబాద్ లో నిర్వహించిన 2K రన్ ను జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువత క్రీడల్లో రాణించాలన్నారు. ప్రభుత్వాలు యువతకు అందిస్తున్న ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొత్తగూడెంలో క్రీడా వారోత్సవం సందర్భంగా ప్రకాశం స్టేడియం నుంచి కొత్తగూడెం రైల్వే స్టేషన్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు. రాష్టంలో మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. దీంతో ప్రజలు ఎండవేళల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య విభాగం ప్రజలకు సూచించింది. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సీతారాం మాట్లాడుతూ, ఎయిడ్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మందికి నివాళులర్పించడానికి ఈ మెమోరియల్ డే ఎంతో ముఖ్యమైందని వివరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వేద పాఠశాల నిర్మించనున్నారు. ఈ నెల 23న టెంపుల్ సిటీ ప్రాంగణంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు నిన్న ఆహ్వానించారు. సిరిసిల్ల పట్టణంలో ఈ నెల 23న జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా ఏర్పాటు చేశామని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిశ్రమల శాఖ జీఎం హనుమంత్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

వయోవృద్దుల ఆదరణ కోసం తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల్లో ఒకటి ప్రణామ్ మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ అని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రభుత్వ సౌజన్యంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు జనగామలో ఏర్పాటు చేసిన ప్రణామ్ సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ ను కలెక్టర్ ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పర్యాటక రంగానికి రాష్టంలో ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు పర్యాటక వారోత్సవాలు దోహదపడతాయని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు అన్నారు. ఈ రోజు నుంచి రాష్ట వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా ఈ రోజు నుండి ఈ నెల 23 వరకు క్రీడా వారోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్టంలో మరో 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. వృద్దులు పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఈనాటి వనితలోకం కార్యక్రమంలో అబల కాదు సబల శ్రీమతి పి లక్ష్మీ రాఘవి గారి కథానికి వింటారు.
1: సభాస్థలి మొత్తం సాహితీవేత్తలతోనూ సాహిత్యాభిమానులతోనూ ఆహుతులతోనూ కళ్ళ వేడుకగా కనిపిస్తోంది. ఎవరికి వారే హడావిడిగా తిరుగుతూ పరిచయస్తులను పలకరిస్తూ అభిమానులకు చిరునవ్వుతో బదులిస్తూ అలా అక్కడున్న వాతావరణం అంతా వినూత్నంగా కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే విజయ్కి కొత్త లోకంలోకి వచ్చినట్లుగా ఉంది. రానంటున్న తనను బలవంతంగా లాక్కొచ్చిన నిర్మల మాత్రం తన చుట్టూ చేరిన అభిమానులతో హాయిగా నవ్వుతూ ఉంది. వాళ్ళదంతా అధోలోకం. ప్రముఖ అతిథి ఎవరో వచ్చినట్లున్నారు. ఒక్కసారిగా నిశ్శబ్దం. అంతా అటు వెళ్ళి వారిని తీసుకుని వచ్చి వేదికను అలంకరింపజేశారు. వెంటనే సభ ప్రారంభమైంది. వక్తలంతా ఏదేదో మాట్లాడుతున్నారు. విజయ అన్నీ వింటూ తనకు నచ్చిన మాటల్ని చిన్న డైరీలో రాసుకుంటోంది. ఇంతసేపు బాధించిన ఒంటరితనం కాస్త మాయమైపోయింది. ఏమాత్రం సంబంధం లేని చోటికి వచ్చాను అనే భావన ఇప్పుడు లేదు. ఆనాడు నిర్మలకి పెళ్ళై తనకి తోడికోడలుగా వచ్చినప్పుడే తమ మధ్య ఏదో తెలియని అభిమానం ఏర్పడింది. తన చుట్టూ చుట్టూ తిరుగుతూ అన్నీ అడిగి తెలుసుకుంటూనే ఉండేది. తన బావగారికి ఉత్తర దేశంలో బదిలీలు ఎక్కువగా ఉండే ఉద్యోగం అని, కొడుకు సాకేత్తో కలిసి తను ఇక్కడే ఉంటోందని తెలుసుకుని ఆమె భర్తతో వచ్చి పక్క వాటాలోనే అద్దెకి దిగింది. వాళ్ళకి పాప దివ్య పుట్టింది. నిర్మల అసలు చాలా మంచి పిల్ల, పైగా అమాయకురాలు కూడా. తల్లిదండ్రి లేకపోవడంతో బంధువులు ఇళ్లలోనే పెరిగింది. వాళ్ల దయాదాక్షిణ్యాలతోనే చదువుకుంది. కొన్ని సంవత్సరాలు ఒక కుటుంబం దగ్గర, ఆ తర్వాత వేరే కుటుంబంతోనూ ఉంటూ అలా అలా అలా రోజులు నెట్టుకొస్తూ ఎలాగో డిగ్రీ అయిందనిపించింది. ఆమెను మిత్రుడు పెళ్లి వేడుకలో చూసిన తన మరిది రమేష్ ఇష్టపడి మరీ వివాహం చేసుకున్నాడు. దండలు మార్చుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చేశారు. వాళ్ళకి హారతిచ్చి 4 రోజుల పాటు తమ దగ్గరే ఉంచుకుంది.

తర్వాత పక్క పోర్షన్ ఖాళీ అవగానే వాళ్ళు అక్కడికి మారిపోతా ఉన్నారు. నిర్మల రమేష్లు హాయిగా జీవిస్తూ ఉండగా ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసి అందరూ ఆనందించారు. నిర్మలకు సీమంతం జరిగే ముందు తన భర్త కూడా ఢిల్లీ నుంచి వచ్చి తమ్ముణ్ణి మరదల్ని ఆశీర్వదించి ఆ వేడుకను ఘనంగా జరిపించాడు. చిన్నారి దివ్య పుట్టినప్పుడు సాకేత్తో పాటు అంతా కూడా ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అని ఎంతో సంతోషించారు. దివ్య కూర్చున్నా లేచి నిలబడినా పలుకులు వల్లించినా ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే ఎంత ముద్దుగా చేస్తుందో చూడు అంటూ తెగ మురిసిపోతూ ఉండేవారు. నీ చెల్లి కదురా మరి, అందుకే అది అంతగా చక్కగా అన్నీ చేసేస్తోంది, అంతేనా సాకేత్ అని చెప్తూ వాడికి అసూయ కలగకుండా నచ్చ చెప్తూ ఉండేది విజయ. రోజులు అలా ఆనందంగా ఈ లోకమే ఒక అద్భుతం అన్నట్లుగా గడిచిపోతూ ఉంటే ఇక హాయిగా ఉండగలంలే అందరం అని ఎంతో సంతోషపడుతూ ఉన్న తరుణంలో హఠాత్తుగా అంతా తారుమారైపోయింది. రమేష్కి యాక్సిడెంట్ అయ్యి గాయాలు బాగా తగిలి ఎంతో రక్తం పోయినప్పుడు చాలా రోజులే ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. డబ్బుని నీళ్లల్లా ఖర్చు పెట్టేసింది నిర్మల. ఎలా అయినా సరే అతన్ని బ్రతికించుకోగలిగితే అదే చాలు అనుకుంది. కానీ అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు. ఎంత శ్రమించినా డబ్బు ఖర్చు చేసినా కూడా రమేష్ మాత్రం దక్కలేదు. ప్రాణమిత్రులు అనుకున్న వాళ్లే ఇద్దరు ముగ్గురు కాస్త ఇప్పుడు ప్లేటు మార్చేశారు. అతడు మాకు డబ్బు ఇవ్వాలి, పాప పుట్టినప్పుడు, అంతకుముందు సీమంతం కోసం, ఇంకా పాపాయి మొదటి పుట్టినరోజుకు, ఇలా అన్నింటికీ మా దగ్గరే డబ్బు తీసుకున్నాడు. చూడండి ఎంత బాగా జరిపించాడో కదా. సరే వాడి సంతోషం ఏమెందుకు కాదనాలి, వీడసలు అలా ఎగ్గొట్టే మనిషి కాడు కదా, ఏం పర్వాలేదు అనుకున్నాం. సంతోషంగా డబ్బిచ్చేశాం. మీ మీద నమ్మకం ఉందిలేండి మరి అంటూ సాగతిస్తూ ఏదో జాలి పడుతూ ఉన్నట్టు చూశారు. అలా చేతిలో ఉన్నది వంటలోంచి వాళ్లకు కూడా ఇచ్చేయాల్సి వచ్చే నిర్మల ఏ ఆధారము లేని దానిలాగా నిలబడిపోయింది ఇప్పుడు. మొదట్లో ఇంటి యజమాని కాస్త మంచిగానే ఉండేవాడు, కానీ రాను ఈ నిర్మలకి ఏ ఆధారము లేని ఈ ఒంటరి నవ్వల అని భావించి రాను ఇలా తన దుష్టబుద్ధిని చూపించుకుంటున్నాడు. అద్దె కోసం ఫస్ట్ రాకముందు నుంచే బాగా బెదిరిస్తున్నాడని, ఫస్ట్ కల్లా ఇవ్వకపోయావో ఖాళీ చేయాల్సిందే అని అంటున్నాడని నిర్మల చెప్తూనే ఉంది. అయినా నిర్మల సడన్గా ఇంతకి తెగిస్తుందా ఏం అనుకుంది విజయ. దివ్యకి మంచి భవిష్యత్ ఇవ్వడానికైనా తను ధైర్యంగా ఉండాలి అని చెప్తూ ఉంటే అద్దె కట్టేందుకైనా డబ్బు లేదు, పైగా ఉన్నదేమో ఆడపిల్ల కదా, ఇక నాకేం ధైర్యం అనేది. అలా అనకు, ఆడపిల్ల అయితే ఏం, ఆమెకే అభిమానం ఎక్కువ ఉంటుంది, తాను ఓదార్చేది. మరి ఇప్పుడేమైందో అనుకుంటూ అటు చూస్తే నిర్మల తన బిడ్డతో సహా చీరకి ఉరేసుకోబోతూ కనిపించింది. నిర్మల చాలా అర్జెంట్ తల్లి, చాలా అర్జెంట్ అని ఏడుస్తూ తలుపులు బాదింది విజయ. అక్కయ్యకి ఏమైందో ఏమో అనుకుంటూ తలుపు కొద్దిగా తెరవగానే చటుక్కుని లోనికి వచ్చేసి చీరని ఫ్యాన్ నుంచి లాగేసి దూరంగా విసిరేసింది. నీకేం తెలుసా అక్కయ్య, ఇలా ఆపితే ఎలా, రేపు అద్దె కట్టకపోతే ఆ తోడేలుకి నేను లొంగిపోక తప్పదట, ఏడ్చింది నిర్మల. అవునా, ఎవరికి చెప్పకుంటే ఎలా, ఈ నెలకి అద్దె డబ్బులు నేను ఇస్తాలే, నువ్వేమో డిగ్రీ చదివావు కదా, టీచర్ ట్రైనింగ్కి వెళ్ళు, దివ్యని నేను చూసుకుంటా అనగానే సర్లే డబ్బే లేకుంటే అది మాత్రం ఎలా చదవాలి అని పేలగా చూసింది. బంగారం బ్యాంకులో కుదవ పెట్టి డబ్బు తెస్తే సరి, ఉద్యోగం రాగానే విడిపించుకోవచ్చు అని సలహా ఇవ్వడమే కాక దివ్యని జాగ్రత్తగా చూసుకుంది. నిర్మలకు చక్కటి పరిశీలన జ్ఞానం ఉందని గుర్తించి ఆమెను రచనా వ్యాసంగంలోకి మరల్చి ప్రోత్సహిస్తోంది. ఖాళీ సమయంలో కూడా రచనలు చేస్తూ మంచి గుర్తింపు పొందింది. స్త్రీల సమస్యలను గుర్తించి తగిన విధంగా స్పందించి రచనలు చేయి అనేది తాను. సాకేత్తుతో తన చెల్లెలేని దివ్యను చదువులో ప్రోత్సహించమని, చక్కగా చూసుకోమని చెప్పేది. ప్రతి రాఖీ పండక్కి దివ్య కట్టిన రాఖీని చూసి మురిసిపోతూ ఈ అన్నగారు ఆమెకి తోడుగా ఉండేవాడు. ఉన్నట్టుండి కరతాళధ్వనుల వెల్లువతో ఈ లోకంలోకి వచ్చిన విజయ వర్తమానంలోకి వచ్చిన వెంటనే నిర్మలాదేవికి సన్మానం జరుగుతోందన్నమాట అనుకుంటూ ఆనందించింది. నిర్మల కనుసైగతో దివ్య సాకేత్ వచ్చి చెరో పక్కన నిలబడ్డారు. నేనెందుకు అంటున్నా వినకుండా విజయని వేదికపైకి చేర్చారు. నిర్మల వేదికపై చెప్తోంది, ఈనాడు నేనిలా ఈ వేదికపైకి వచ్చాను

0: అన్ని వేళలా నాకు అండదండగా నిలిచిన మా అక్కయ్య విజయే కారణం. స్త్రీకి స్త్రీయే ప్రథమ శత్రువు అనే మాటల్ని వమ్ము చేస్తూ అంధకారంలో అయోమయంగా నిలిచిన నాకు ఈ సరైన దారిని చూపి తోడు నీడగా నిలిచిన నా తోడికోడలు విజయనే మీకు పరిచయం చేయాలని తీసుకొచ్చాను అంటూ వేదిక మీదే విజయ్కి పాదాభివందనం చేసింది. నిర్వాహకుడు విజయ్ చేతికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి నమస్కరించాడు. మీరు ఏదైనా మాట్లాడండి మేడం అన్నాడు. నేనా? అయినా నాకేం తెలుసని మాట్లాడడానికి అంది. మంచితనమే మృగ్యం అయిపోతున్న ఈ రోజులలో నాకెందుకులే అని ఊరుకోకుండా మీరు మీ తోడికోడలికి వెన్ను దన్నుగా నిలిచి తగిన సూచనలు సలహాలు అందిస్తూ చేయి పట్టి ముందుకు నడిపించడం అంటే మీ నిస్వార్థ బుద్ధే అందుకు కారణం. అందుకే మీ భావాలందరికీ పంచండి. అవి ఈ సమాజంలో కూడా మార్పు తేవచ్చు కదా మేడం, ప్లీజ్ అన్నాడు. మెల్లగా గొంతు సవరించుకుని, మా రోజులలో ఎలా ఉండేది అంటే ఆడది అంటే ఆ బల అనేవారు. ఏం చెప్పపోయినా చాలు చాలులే, అయినా ఆడపెత్తనాలేంటి, బోడి పెత్తనాలు. మీ మాటలు విన్నా ఆచరించినా ఇక కుటుంబాల కుటుంబాలే నాశనం అయిపోతాయి, ఆపండి ఇంకా అనేవారు. ఆ మాటలు విని విసుగెత్తిపోయిన నాకు ఆడది అబల కాదు సబల అనాలనిపించేది. కానీ ఈ రోజుల్లో వినేవారేరి, అసలు అర్థం చేసుకునేవారేరి? ఆ రోజుల్లోనూ లేరు, ఈ రోజుల్లోనూ కూడా లేరు, అది నాకు గట్టిగా తెలుసు. అయితే మా వారు ఢిల్లీ ఆ చుట్టుపక్కల బదిలీలపై తిరుగుతూ ఉంటే నేను సాకేత్తో చదువు కోసం ఇక్కడే ఉండిపోవడం వల్ల మా మరిది రమేష్కి పెళ్ళయి నిర్మల్తో వచ్చి పక్క పోర్షన్లోనే ఉన్నప్పుడు డిగ్రీ చదివిన నిర్మల్ని చూస్తే నేను చదువుకోకపోయినా ఆమె చదువుకుంది కదా అని ఎంతో గర్వంగా అనిపించేది. దివ్య పుట్టిన తర్వాత ఆ వెంటనే ఆమె భర్తను పోగొట్టుకున్నందువల్ల ఆ ఇంటి ఓనరే ఓ తోడేలుగా మారాడు, వేధించసాగాడు. నిస్సహాయంగా ఉన్న ఆమెకు బిడ్డకు అండగా ఉండాలనిపించింది. సలహాలు ఎవరైనా ఇస్తారు, కానీ అర్థం చేసుకుని ఆచరించేవాళ్ళు ఉండాలి కదా. కానీ ఈ నిర్మల మాత్రం తనకు తన బిడ్డ భవిష్యత్తుకు సరైన బాటనే ఎన్నుకుని నా సలహాలు కూడా పాటించింది. ఆడది అబల కాదు సబలే అని నిరూపించింది. అదే చాటి చెప్తూ ఇంతమందిలో సగర్వంగా ఈనాడు నిలిచింది మా నిర్మలే, ఇందులో నాదేమీ లేదు అంటూ వినమ్రంగా నమస్కరించింది విజయ. అంతటా కరతాళధ్వన్లు మిన్నుముడుతూ ఉండగా నిర్మల వచ్చి ఆమెకు చేయందించి నడిపించసాగింది. అందరూ అభినందనలతో ముంచెత్తుతూ ఉండగా మునుముందుకు సాగారు ఆ తోడికోడళ్ళు ఇద్దరు.
1: అబల కాదు సబల, శ్రీమతి పి లక్ష్మీ రాఘవి గారి కథానికి విన్నారు.
2: మాటైనా
1: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
2: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే నీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
3: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

0: Manitalar Engine.
1: వనితా లోకం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఈడియట్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట.

శ్రోతలకు ఒక గమనిక. ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో అధిక పాల ఉత్పత్తికి మేలుజాతి పశువుల ఎంపిక ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఈ రాత్రి 7:15 శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జనతా గ్యారేజ్ చిత్రం కోసం రఘు దీక్షిత్ పాడిన పాట.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఫోన్ చేసి రికార్డ్ చేసిన కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, డి సౌజన్య, ఎస్ స్వాతి, సాంకేతిక సహకారం శ్రీ పి ప్రభాకరరావు. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: హలో,
0: నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నమస్కారం అండి, నేను మచిలీపట్నం నుంచి కూనపరెడ్డి రమేష్ బాబు మాట్లాడుతున్నానండి.
0: రమేష్ బాబు గారికి స్వాగతం పలుకుతుంది ఆకాశవాణి. చెప్పండి.
1: 90 వసంత పూర్తి చేసుకున్న సందర్భంలో నా చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞాపకం చేస్తాను సార్.
0: వావ్, వండర్. చెప్పండి, మీ జ్ఞాపకాలు ఏంటి?
1: నేను పుట్టగితం, మా ఊళ్ళో పంచాయతీ ఉండేది అంట. అది అప్పుడు ఎప్పుడు అంటే అది 58, 59, 60, 62 మధ్యకాలంలో. అప్పుడు మా ఊరు పంచాయతీ గెలిచింది. ఆ పంచాయతీ కట్టిన తర్వాత ఇంకొక ఊరు పక్కన ఊర్లో మైక రేడియో సెట్ ఉండేదంట. రేడియో సెట్ ఉంటే అతను అప్పుడే వాడుకుంటున్నాడు ఆ రేడియో సెట్ ని, ఆ ఇంటి దగ్గరే వాడుకుంటున్నాడు ఆయన. వాడుకుంటుంటే తర్వాత మా ఊరు కుర్రోళ్ళు అందరూ కలిపి ఒక యూనిట్ అయ్యి, అసలు మన ఊరు పంచాయతీ మన ఊర్లో ఉంది, మరి వేరే ఊర్లో రేడియో సెట్ ఉందా అని చెప్పని దానికి తీసుకొచ్చి మా ఊరు పంచాయతీకి పెట్టారండి.
0: అలా ఎలా పెట్టారు? వాళ్ళ పంచాయతీలో ఉన్నదాన్ని తీసుకొచ్చి మీ ఊర్లో ఎలా పెట్టారు?
1: అంటే మా ఊరికి మొత్తం 3 గ్రామాలు అండి, పంచాయతీకి 3 గ్రామాలు ఉండేవి. అయితే పంచాయతీ మా ఊరు పోతేపల్లి పంచాయతీ, పంచాయతీలో ఊరు అతను పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉండి వాడిపోయాడు. వాడిపోయే ముందు రేడియో సెట్ ఉండేదంట ఇంట్లో, దాన్ని తీసుకొచ్చి రేడియో సెట్ పెట్టారు మా ఊర్లో పెట్టారు. అది ఇది మా ఇంటి పక్కనే ఉండేది అనమాట పంచాయతీ ఆఫీస్ కాడ.
0: ఓకే.
1: పెద్ద అయిన తర్వాత నేను నాకు ఒక్క వచ్చిన తర్వాత రేడియో కార్యక్రమాలు వింటూ మొదలు పెట్టాను అనమాట. దాని పరిశోధన చేసిన తర్వాత కూడా నేను ఏం చేశానంటే అది దానికి తీసుకోవడానికి ముఖ్య కారకుడు ఆ మేస్త్రి చెప్పాడు అనమాట. అప్పుడు నా చిన్నతనంలో రేడియో సెట్ పక్కన నా ఊళ్ళో ఉండేది, దాన్ని తీసుకొచ్చి మన కోతేపల్లిలో పెట్టింది మేమేనని చెప్పి చెప్పుకొచ్చారనమాట. అది ఇప్పుడు ఈ రోజున గుర్తు చేసుకోవాల్సి వచ్చిన రోజు మాకు కాబట్టి మీకు చెప్తున్నానండి.
0: ఇప్పటికే పంచాయతీలో రేడియో ఉందా?
1: ఇప్పుడు లేదండి, పంచాయతీ మొత్తం మారిపోయినాయండి.
0: మొత్తం మారిపోయినాయి.
1: ఆ రోజుల్లో కూడానండి రేడియో బ్యాటరీ అయిపోయిన తర్వాత ఆగిపోయేదండి, ఒక రోజు 2 రోజులు ఆగిపోయేదండి. ఇది ఆ ఊరు వాళ్ళందరూ మైక్ ఆగిపోయింది, బ్యాటరీ అయిపోయింది అనుకునేవాళ్ళు. సమాచార కేంద్రంలోకి వెళ్ళి చెబితే వాళ్ళు పంపించేవాళ్ళు అంటే ఒక ఇంజనీర్ ని, ఆయన సైకిల్ వేసుకుని వస్తుంటే మేము వెనకాల వెళ్ళి సైకిల్ చూసుకుంటే వచ్చేవాళ్ళం అనమాట. ఆ రోజుల్లో మాకు ఊరికి రోడ్లు లేవు, ఆయన ఏరియా పెట్టుకుని ఆయన వచ్చి రేడియో బాగు చేసి వెళ్ళేవాడు అనమాట.
0: చాలా కాలం మాట ఇది.
1: అయితే అప్పుడు బ్యాటరీలు నల్లగానే అండి, 4 పలకలుగా ఉండేది, గుర్తుందా మీకు?
0: నాకు తెలియదండి.
1: అది 4 పలకలుగా ఉండేది అనమాట బ్యాటరీ పెద్దది. దాన్ని బయట దాన్ని అయిపోయిన తర్వాత బయట పారేసేవాళ్ళు అనమాట. అప్పుడు వాటిని మేము తీసుకుని ఊరికి మాట్లాడుకునేవాళ్ళం. అదనమాట. ఇప్పటికి నాకు 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను ఆ మాటకు మీకు గుర్తు చేస్తున్నాను. నేను
0: ఏదేమైనా కూడాను మరి ఆకాశవాణి 90 వసంతాల ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మరి ఈ రోజు పాటల పల్లకిలో చాలా చక్కటి విషయాలు, మీ చిన్ననాటి జ్ఞాపకాలు, మీ రేడియో సెట్ అనుభవాలు ఆకాశవాణి ద్వారా మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓకే అండి రమేష్.

0: హలో, నమస్తే అండి.
1: నమస్తే సార్.
0: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: సార్, నేను మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు భాగ్యలక్ష్మి జోనల.
0: భాగ్యలక్ష్మి గారు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాం సార్.
0: మచిలీపట్నంలో ఎండలు ఎలా కాస్తున్నాయి?

0: బాగా ఫుల్గా ఉన్నాయి సార్. కానీ మేమేంటంటే బీచ్ కి 1 కిలోమీటర్ దగ్గర ఉంటాము, మా చుట్టూ మేము మొక్కలు పెంచుకున్నాం కాబట్టి కొంచెం పర్లేదు, కొంచెం బాగుంటది. మా ఏరియా వచ్చి మా చుట్టుపక్కల మా ఇంటి పరిసర ప్రాంతాలు కూడా కొంచెం బాగుంటది అన్నమాట.
1: ఖాళీ స్థలం అంటే మొక్కలు పెంచుకోవాలి.
0: మొక్కలు పెంచుకున్నాం సార్. కరోనా ముందు హైదరాబాద్ లో ఉండేవాళ్ళం. ఇక కరోనాలో మేము ఇక మచిలీపట్నం వచ్చేసాము మా సొంత గ్రామానికి. ఇక వచ్చిన దగ్గర నుంచి ఇక నాన్న వాళ్ళు మేము కలిసి ఉండటం వల్ల, ఇక నాన్నగారి సలహా మేరకు మాకు ఇష్టమైన మొక్కలు అవన్నీ పెట్టుకోవడం వల్ల ఫలాలు కూడా మాకు తినడానికి వస్తున్నాయి. చక్కని వాతావరణం ఉంది. మధ్యాహ్నం ఎండప్పుడు కొంచెం మంచం వేసుకుని కొంచెం పడుకోవడానికి అట్లా సేర్తీర్చడానికి, నాకు ఒక 1 ఇయర్ బేబీ ఉంది, ఆ బేబీకి ఇబ్బంది లేకుండా మాకు సరిపోతుంది సార్.
1: స్వచ్ఛమైన గాలి వస్తుంది, ఆక్సిజన్ అందుతుంది,
0: బాగుంటది అండి.
1: భాగ్యలక్ష్మి గారు మీరు ఏం చేస్తుంటారు?
0: మేము రోలుగోడు వరకే చేస్తానండి, ఇంట్లోనే నాన్నగారు మేము చేస్తాం, మా వారు వచ్చేసి వ్యవసాయం. మేము ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏంటంటే, మేము గత మంత్ ఎండింగ్ లో మేము కొత్తగూడెం వచ్చాము. మా ఫ్యామిలీ, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ పిల్లల్ని తీసుకుని మేము భద్రాచలం దగ్గర సారపాక అనే గ్రామం దగ్గర రెడ్డిపాలెం అనే ఊరు వచ్చామండి. బస్ లో మీ రేడియో స్టేషన్ కూడా చూడడం జరిగింది. కొంచెం ఆ వాతావరణం అదంతా మాకు కొత్తగా అనిపించింది. మేము చూడాల్సిన ప్రదేశాలు కూడా చక్కగా చూసాము.
1: మరి మీరు ఆన్ ది వే రేడియో స్టేషన్ మీదుగా వెళ్తున్నప్పుడు ఒక క్షణం అక్కడ ఆగి ఆ రేడియో స్టేషన్ వీక్షించే అవకాశం లేదా మీకు? అప్పుడు
0: బస్ లో ఉన్నాం కదండి.
1: ఆ బస్సు పోతే ఇంకో బస్సు
0: అంటే మేము డైరెక్ట్ బస్సు తీసుకున్నాం. అంటే మా జర్నీ కొత్త కదా అని చెప్పి పసిపిల్లలతో ఉన్నాం అనేసి ఉన్నాం. మా వారు కూడా కొంచెం దగ్గరకి రాగానే మాకు చూపించారనమాట. మా వారు 2 సార్లు వచ్చారు కదా కొత్తగూడెం. మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే కొత్తగూడెం ఆకాశవాణి ద్వారా మాకు ఒక మంచి కుటుంబ సభ్యులు, ఆత్మీయ పరంగా వాళ్ళ గురించి మేము ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక ఫ్యామిలీ దొరికింది మాకు.
1: ఏ ఫ్యామిలీ పేరు చెప్పలేదు మీరు ఇంతవరకు?
0: ఫ్యామిలీ పేరు జీడిమల్ల సత్యనారాయణ గారు అండి.
1: ఎక్కడ ఉంటారు?
0: చెడ్డుపాలెం అనే గ్రామంలో వాళ్ళు ఉంటారు.
1: అవునవును, అతను కూడా మాకు రేడియో లిజనరే.
0: రేడియో అయిన వారే ఆయన కూడా, అన్నయ్య గారు. మేము అన్నయ్య అని పిలుస్తున్నాం. అలాంటి కుటుంబ సభ్యులను కూడా చాలా మందిని ఇచ్చేది ఆకాశవాణి రేడియో ద్వారా. మా అందరికి అత్తింటి వారు పుట్టింటి వారు ఉంటారు. మాకు వచ్చేసరికి రేడియో తరపు నుంచి కూడా అంతకంటే ఎక్కువ ఉన్నారు మాకు. బంధువులు పరంగా గానీ, చుట్టాల పరంగా గానీ, ఆత్మీయుల పరంగా, స్నేహితుల పరంగా మాకు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. ఎక్కువ మందిని సంపాదించుకోగలిగాం రేడియో ద్వారా.
1: మంచి అనుభూతులు మీకు ఆకాశవాణి ద్వారా. మీరు ఒక అన్నయ్య లాంటి జీడిమెట్ల సత్యనారాయణ గారిని మీరు మరి ఫ్రెండ్షిప్ చేసుకున్నారు, కుటుంబ బంధం కూడా ఏర్పరచుకున్నారు. మరి వారితో మీకున్నటువంటి ఆత్మీయత అనురాగాలు, అలాగే రేడియోతో మీకున్నటువంటి వాత్సల్యాన్ని ఆకాశవాణి ద్వారా ఈరోజు మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: థ్యాంక్ యూ సార్.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్. మిత్రమా, మీ పేరేంటి?
1: శ్రీరామ్ హనుమాన్, నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం.
0: హనుమాన్లు గారు, హౌ ఆర్ యూ?
1: ఫైన్ సార్, ఫైన్ ఉన్నాం. పాటలపల్లికి శుభాభివందనాలు.
0: మీకు కూడా శుభాభివందనాలు. చెప్పండి.
1: రాత్రి సార్ మా దగ్గర బ్రహ్మాండమైన వర్షం పడ్డది సార్.
0: అవునా?
1: చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇంత వాతావరణం కూల్ ఉన్నదంటే చెప్పారంత కూల్ ఉన్నది. నా జీవితంలో ఇంత ఎండలు చూడడం సార్, ఇది తొలి సార్, ఫస్ట్ టైం.
0: అవునంటారా?
1: నిజంగా సార్, నేను చెప్తున్నా కదా, ఫారెన్ లో కూడా వర్క్ చేసి ఇంత ఎండ ఉంది కదా, నాకు బాధ అనిపించి. ఇక్కడ మాత్రం సార్ ఒక 8-9-10 గంటలు అయితే మనుషులు బయట వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి సార్. ఎందుకంటే చాలా తట్టుకోలేకపోతున్నాయి ఈ సంవత్సరం అయితే. నిజంగా
0: మరేంటి దానికి పర్యవసానం ఏంటి
1: సార్? ఈ ఎండాకాలం ఏంటంటే సార్, ఉదయం పూట నంటే జనాలంతా ఏదైనా పనికి వెళ్తున్నారు, 10-12 గంటల వరకు వచ్చేస్తున్నారు. మధ్యాహ్నం పూట అయితే క్లోజ్, ఆల్ క్లోజ్ చేస్తారు, డోర్స్ అంతా కంప్లీట్ ఇండాలనే ఉంటున్నారు. ఎందుకంటే ఈ చల్లటి వాతావరణం లేక ఇంటిలోనే కూలర్ ఫ్యాన్ ఏదో పెట్టుకుని పండుకుంటున్నారు, కానీ బయట అయితే వస్తలేదు సార్. సాయంత్రం 5 గంటలకే బయలుదేరుతున్నారు సార్ అంతా. ఇంత ఇబ్బంది అంటే ఇది మొదటిసారి నేను చూస్తున్నాను సార్, ఇంత కష్టం ఈ వేడిమెంట్.
0: ప్రకృతి పరంగా మరి మనకు వర్షం పడింది, ఇది ఓకే. ఇది మనకి ఎండాకాలం ఉండదు, ఎండాకాలం అంతా మనకి వర్షం వచ్చే అవకాశం లేదు. సో మరి ఎండాకాలాన్ని మనం దాటాలి అంటే జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు మీరు?
1: జాగ్రత్త అంటే ఇంటి వద్దనే ఉండాలి సార్, కొద్ది మంచి మజ్జిగను ఏదైనా తీసుకుని ఇంటిలో ఉండాలా, గొడుగు పట్టుకుని బయట వెళ్ళాలా సార్, ఎందుకంటే ఎండకు తట్టుకోలేకపోతాం అన్నట్టు.
0: అవునవును,
1: అప్పటికప్పుడే మనిషి కిమితంగా కోల్పోతాడు సార్, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేకుండా అయిపోతుంది వేడి మీద జరిగినప్పుడు. మనం ఆరోగ్యం కోసం సార్ మంచి నీట్ గా ఇంట్లోనే ఉండి మంచి పదార్థాలు తీసుకున్నప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం సార్.
0: ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎండకి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఆహార విషయంలో కానీ, దుస్తుల విషయంలో కానీ, మనకున్నటువంటి మరి సమయాన్ని, పనులని కూడా ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకున్నప్పుడే అది మనకి ఈ యొక్క ఎండవేడి నుంచి మనల్ని మనం కాపాడుకోగలం.

0: హలో నమస్తే అండి, ఇది పాటల పల్లెకలో శ్రోతల ముచ్చట.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, బాగున్నారా?
1: బాగున్నారు సార్. మీరు బాగున్నారా సార్?
0: ఫైన్ ఫైన్. మరి ఈ రోజు ముచ్చట ఏంటి?
1: ఈ రోజు ముచ్చట్లలో నేను హై స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఒకసారి గుంటూరు జిల్లాలో టీచర్ గా వచ్చింది సార్. నాకు వస్తే అక్కడికి అమరావతి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది సార్.
0: ఇప్పుడు కట్టబోయే అమరావతి?
1: అప్పుడు అమరావతి సరిగ్గా ప్లేస్ కదా సార్. మాకు పిల్లలకు పాఠాలు చెప్తున్నప్పుడు 5వ తరగతిలో అమరావతి అని పాఠం కూడా ఉంది సార్. ఆ పాఠం బోధిస్తున్నప్పుడు పిల్లలు బాగా ఎక్స్ప్రెషన్స్ అవి బాగుండేది. ఎప్పుడు చూద్దాం, ఎక్కడికి వెళ్దాం అని ఉండేది అన్నట్టు. నేను కూడా ఖమ్మం డిస్టిక్ కదా సార్, ఖమ్మము వరంగల్ డిస్టిక్ కాబట్టి మేము కూడా అమరావతి చూడలేదు. అయితే వెళ్దామని చెప్పేసి ఎక్స్కర్షన్ వేసాం సార్. అయితే బస్ తీసుకుని అక్కడికి వెళ్ళటం జరిగింది సార్, అమరావతి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూస్తుంటే మనం మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది సార్. అమరావతి ఇప్పటికంటే అప్పుడు చాలా డీసెంట్ గా ఉండే సార్, ఎందుకంటే ప్రకృతి సహజ సిద్ధంగా ఉండే సార్. ఎలాంటి మార్పులు లేవు అప్పుడు. అంటే గౌతమ బుద్ధుని కాలంలో అక్కడ ఏదో విశ్వవిద్యాలయం నడిచిందని, గౌతమ బుద్ధుని అస్థికలు ఉన్న స్థూపాలు అక్కడ ఉన్నాయని చెప్పి చెప్తే మేము వెళ్ళి చూసాం సార్. అవి
0: ఉన్నాయా?
1: ఉన్నాయి సార్, అక్కడ స్థూపం ఉంది. తర్వాత మ్యూజియం కూడా ఒకటి ఉంది. మ్యూజియం ఉంటే మ్యూజియం చూడడానికి వెళ్ళాం సార్. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఈ ప్రపంచాన్ని మర్చిపోతాం సార్. అక్కడ ఎట్లా అంటే ఆయనకి వెళ్ళిన తర్వాత గౌతమ బుద్ధుడి బాల్యంలో జరిగిన అన్ని కూడా పాలరాతి శిల్పాలుగా చిత్రించి ఉన్నాయి అక్కడ.
0: వండర్ఫుల్.
1: తర్వాత నిలువెత్తు విగ్రహం, పాలరాతి విగ్రహం ఉంది సార్. అసలు ఇండియాలో ఎక్కడలేదు అంత విగ్రహం, పేపర్ లో కూడా రాలేదు. చూస్తే సజీవంగా మన గౌతమ బుద్ధుడు కనబడ్డే ఉంటుంది అన్నట్టు. పిల్లలు కూడా చాలా ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు సార్ చూసి. ఆ తర్వాత దేవాలయంలో దర్శనం కూడా చేసుకున్నాం అండి. అక్కడ అమరేంద్రుడు అంటారండి, అమరేశ్వరుడు అంటారు సార్. శివుడి ఆలయమే ఉంది సార్ అమరావతిలో. శివలింగం అనేది చాలా పొడుగ్గా ఉంటుంది సార్. అది అక్కడ అభిషేకం చేయాలంటే ఒక స్టూల్ వేసుకొని నిలబడి దాని మీద అభిషేకం గానీ అవి కానీ చేస్తుంటారు పూజారి గారు. తర్వాత ఒక రథం ఉంటుందండి, ప్రతి ఏటా మహాశివరాత్రికి రథం కూడా తిరుగుతుంటుంది అన్నట్టు. తర్వాత అక్కడ ఇసుక ఉంటుంది సార్, బంగారం లాగా మెరుస్తుంటుంది అన్నట్టు. మళ్ళీ మేము పడవలో కూడా వెళ్ళాం సార్. అక్కడ పడవలో వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకున్నాము. అమరావతి చాలా డీసెంట్ గా వచ్చింది. అక్కడ కొంచెం ముందుకెళ్తే కృష్ణా నది 7 పాయలుగా చీలిపోతుంది సార్ అక్కడ.
0: వండర్ఫుల్.
1: 7 పాయలుగా చీలిపోతుంది. ఉరుకులు పరుగుల మీద ఉంటుంది అన్నట్టు, గలగల కృష్ణమే అన్నట్టు.
0: సుమారుగా ఇది ఎన్ని సంవత్సరాల కిందట అండి?
1: 10-15 ఇయర్స్ సార్.
0: 10-15 ఇయర్స్ బ్యాక్ అమరావతి. మరి ఇప్పుడు ఏమైనా అక్కడికి వెళ్ళారా ఈ మధ్య కాలంలో?
1: మర్చిపోలేని అనుభూతిలో మేము స్కూల్కి వచ్చిన పిల్లలు కూడా అనుభవాలు రాయమంటే అందరు కూడా చక్కగా రాశారు సార్ అమరావతి అని. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్లేస్ అమరావతి.
0: ఓకే ఓకే. ఏదేమైనా ఆకాశవాణి ద్వారా ఈ రోజు పాటల పల్లకిలో మీ యొక్క అమరావతి ట్రిప్ కోసం అది పాఠ్యాంశంలో చదివింది మన కళ్ళ ముందు కనబడ్డప్పుడు ఆనందం వేరే ఉంటుంది.
1: గొప్ప హిస్టారికల్ ప్లేస్ సార్.
0: ఓకే అండి, మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? రేణుక, ఎలా ఉన్నారు రేణుక?
1: బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా బాగున్నాము. మరి ఈరోజు ముచ్చట ఏంటి మనకి?
1: ముచ్చట కొంచెం సంతోషం, కొంచెం విషాదం సార్.
0: సంతోషం ముందు చెప్దామా, విషాదం ముందు చెప్దామా?
1: ఫస్ట్ సంతోషం, తర్వాత విషాదం.
0: అలా కాదు, ఫస్ట్ విషాదం చెప్పాలి, తర్వాత సంతోషం చెప్పాలి. ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ విషాదాన్ని విని ఆ తర్వాత సంతోషకరమైన వార్త విన్నప్పుడు ఈ విషాదం యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది. ఫస్ట్ విషాదం చెప్పండి.
1: సరే సార్. పోయిన సంవత్సరం ఇద్దరు అబ్బాయిలు, ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు, అన్నదమ్ములు యాక్సిడెంట్ లో చనిపోయారు సార్. అయితే ఈ నెలలో అబ్బాయి పెళ్లి, వాళ్ళ తమ్ముడిది.
0: అయ్యయ్యో.
1: అయితే పెళ్లికి వెళ్ళాం సార్. పెళ్లికి వెళ్ళాం, బాగానే సంతోషంగానే ఉంది. పెళ్లికి వెళ్ళాము, పెళ్లి జరుగుతుంటా అంటే వాళ్ళ అన్నయ్యది వీడే వేశారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములది.
0: అయ్యయ్యో.
1: గుర్తు కోసం వాళ్ళు ఇట్లా ఆకాశం నుండి వచ్చినట్టు, అందరితో ఉన్నట్టు వేశారు సార్. కొంచెం సంతోషం, కొంచెం బాధ కలిగింది. అసలు వాళ్ళ తల్లి అయితే తట్టుకోలేకపోయింది సార్ ఆ వీడియో చూసి. అయితే
0: ఏదేమైనా కూడాను, మరి ఒక వైపు పెళ్లి జరుగుతూ ఉంటే ఇలాంటివి చూపించి వాళ్ళని మానసికంగా మనం ఇంకా కొంచెం కుంగదీయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కి ఇలాంటివి అప్పుడు చూపించినప్పుడు

0: ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఆ యొక్క ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అందుచేత ఎవరైనా కూడాను శుభకార్యం చేస్తున్నప్పుడు కానీ మన యొక్క బ్యాడ్ న్యూస్ అనేది అక్కడ తెలియకుండా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తే మంచిది. రేణుకా గారు, మరి సంతోషకరమైన వార్త ఏంటి?
1: ఇదే సార్, పెళ్లి సంతోషంగానే జరిగింది సార్. అంటే హ్యాపీ మూడ్ లో ఇది ఒక వీడియో వేసేసరికి మొత్తం అప్సెట్ అయింది సార్ వాళ్ళు.
0: అంటే అప్సెట్ అయ్యారు కరెక్టే, గానీ ఆ క్రియేషన్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఆ పెళ్లిలో వాళ్ళని చూపించాలి, వాళ్ళకి గుర్తు చేసుకోవాలి అనే తలంపుతో వేశారు. వాళ్ళకు కూడా విషయం తెలిసి తెలియక చేశారు. ఏదేమైనా కూడాను ఒకసారి కుటుంబ సభ్యులకి అందరికి కూడాను మరి ఒకేసారి ఇద్దరు చనిపోయారు కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకవైపు పెళ్లి సంతోషం, మరొక వైపు పిల్లలు ఇద్దరు కూడా చనిపోయారనే బాధ తల్లిదండ్రులకు ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గుర్తు చేయకుండా ఉంటే మంచిది వాళ్ళకి.
1: అవును సార్, అదే అనుకున్నా, కానీ వాళ్ళు చేసేసరికి మొత్తం మూడు అప్సెట్ అయింది సార్ పాపం.
0: అప్పుడు పెళ్లి కూడా అంత హ్యాపీగా చేయలేరు కదా?
1: చేయలేరు సార్.
0: కాలం ఎవరికి సొంతం కాదండి, ఈ రోజు మీరు రేపు నేను, కానీ దానికి సంబంధించి ప్రతి వారు కూడా ఇలా బాధపడుతూ ఉంటే కాదు. ముందు ముందు మనం హ్యాపీగా ఉండేందుకు మనం ప్రయత్నం చేయలేదు, దాని వల్ల మనం ఆరోగ్యంగా కూడా ఉండగలం. ఓకే రేణుక గారు, చాలా చక్కటి విషయాలు ఆకాశవాణి ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: ఇది ఆకాశవాణి ప్రసారం చేస్తున్న బాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. కార్యక్రమంలో మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో సార్.
0: నమస్తే అండి. మీ పేరు?
1: సుజాత నుంచి రమాదేవి సార్.
0: వా, రమాదేవి గారు ఎలా ఉన్నారు? బాగున్నాం. రమాదేవి గారు చెప్పండి, ఈ రోజు మరి కార్యక్రమంలోకి మీరు ఏ విషయాన్ని మోసుకొచ్చారు?
1: చెప్పబోయే ముచ్చట ఏంటంటే సార్, మన కళ్ళు మా ఒక బాబు మా దగ్గరలో ఉంటారు సార్. అయితే మన తిప్పలకల్లి నుంచి రామవరం వెళ్తున్నారు సార్. ఇక్కడ తుక్క అడ్డవలసిందని బండి సడన్ గా చేసేసరికి మా ఎనకున్న అమ్మాయి కింద పడిపోయింది సార్.
0: అయ్యయ్యో.
1: డివైడర్ దగ్గర పడి కొంచెం తలకి వెనక పాత గుద్దుకొని కోమాలోకి వెళ్ళింది సార్.
0: చిన్న పాప?
1: భార్యభర్తలు వెళ్తున్నారు.
0: కుక్కడ్ వచ్చింది అనేసి బ్రేక్ చేశారు.
1: బ్రేక్ చేసేసరికి అమ్మాయి కింద పడిపోయింది వెనక నుంచి వెనకని.
0: ఓకే.
1: పాపం కోమాలోకి వెళ్ళింది సార్.
0: ప్రమాదాలు అనేవి మనకి చెప్పి రావండి, పొంచి ఉంటాయి. సో మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు 40 స్పీడ్లో వెళ్తే బెటర్, అది సేఫ్ సైడ్. ఎందుకంటే బండి కంట్రోల్ అవుతుంది, మనం కూడా కంట్రోల్ అవుతాము. కాస్త బండి కింద పడకుండా ఆపుకునే స్పీడ్ అనేది ఉంటుంది 40 స్పీడ్లో వెళ్ళినప్పుడు. కొంచెం ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు ఏమి కాదులే, రోడ్డు ప్రశాంతంగా ఉంది కదా అని కొంచెం స్పీడ్ పెంచి వెళ్తూ ఉంటాం. దీనివల్ల కూడా అనుకోకుండా ఇప్పుడు చెప్పినట్టుగా మీరు కుక్కలు కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో కోతులు కూడా అడ్డొస్తూ ఉన్నాయి, అది సడన్ గా వచ్చేస్తాయి. దానివల్ల మనం ఇలాంటి ప్రమాదాలు అనేవి ఎక్కువగా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. చనిపోయిందా? డివైడర్ తగిలింది, తలకాయ తగిలింది, కథం కోమాలోకి వెళ్ళిపోయింది. ఏదైనా కూడా ఇలాంటి జరగకుండా ఉండాలంటే కొంత డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. కొంచెం స్పీడ్ తగ్గించుకుంటే మంచిది. మనం ఎంతసేపు ప్రయాణం చేసినా కూడాను ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ మనం కవర్ చేయలేము ఎంత స్పీడ్ వెళ్ళినా కూడాను. అది కంట్రోల్ చేసుకోవడం కోసం మంచి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నిదానంగా వెళ్ళినా కూడాను ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా వెళ్తే మంచిది. ఓకే అండి, మరి మీకోసం ఒక పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: హలో
1: హలో సార్ నమస్తే అండి, నాగేశ్వరరావు వెనుగంటి.
0: నాగేశ్వరరావు వెనుగంటి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
0: ఫైన్ ఫైన్, చాలా బాగున్నాము. మరి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట శ్రోతలంతా కూడాను ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాలు తెలియజేస్తున్నారు. మీ యొక్క అనుభూతి అనుభవం ఏంటి?
1: 90 సంవత్సరాల రేడియో అనుభవం చెప్పమంటారా?
0: 90 సంవత్సరాల రేడియో అనుభవంలో మీ అనుభవం చెప్పండి.
1: 90 సంవత్సరాల రేడియో అనుభవంలో నా యొక్క అనుభవం, ఒక చిన్న సందేహం కూడా ఉంది. మా సందేహం తీర్చాలా మీరు?
0: తప్పకుండా.
1: అయితే ఒకటి సార్, మనము ఏదైనా అనుకుని ప్రయాణం చేస్తుంటాము, తిరిగేటప్పుడు గానీ అనుకుంటాం సార్ ఎంత తింటున్నా పొరపోతే అయ్యో వీటికి అన్నం తింటారు పొరపోయింది అని చెప్పేసి నిచ్చిన కొంచెం ఏదో గట్టిగా ఇట్లా అని సరిచేసి మంచిది సార్. ఓకే పొరపో. అయితే నాకు తెలిసిన పొర విషయంలో కొంత ఆత్రంగా తినేటప్పుడు అంటే సైన్స్ పరంగా అనేవాళ్ళండి, జ్వారిస్తాని ఒక అంటే నాజిల్ లోకి అన్నం మించిపోయినప్పుడు పొరబోద్ది అని అంటారు. అంటే అరే మనోళ్ళు ఏమంటారంటే మూడవ మూడిగా అరే వీటికి పొరబోతుంది, ఎవరో తలుచుకుంటున్నారు, ఎవరు తలవ. కానీ ఒకటి చిన్న సమయం ఒకటి జరిగింది సార్, మా ఫ్రెండ్ విషయాలు పొరపోతం అనే విషయం. అయితే వాడు చిన్నప్పటి నుంచి వాడు ప్రతిసారి అన్నం తినేటప్పుడు పొరబోయేది. ఇట్లా పొరబోతుంటే మేము అనుకున్నాం ఏంటిలా ప్రతిసారి ఇట్లా పోతుందంటే అరే నాకు ఇట్లా పొరబోతుంది అంటే నాకు ఎవరో చెప్పారు. మరి ఇక వాస్తవికాలు మనకు తెలుసు తర్వాత కానీ అంటే ఆ జ్యోతిష్యం కానీ జాతకం కానీ చూసిన వాళ్ళు చెప్తారు అంటారు, ఇది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే వాడు చెప్తుండు నాకు ఎవరో జ్యోతిష్కుడు ఒకటి ఎవరు చెప్పారా నాకు ముద్దగండం ఉన్నది అని చెప్పేసి చెప్పిండు అన్నారు. అరే ముద్దగండం ఏంటంటే ఏమో ప్రతిసారి నాకు ఇదే వస్తుంది ఆయన చెప్పిండు అన్నాడు. మరి లేదా తేలిక తీసేసాం సార్, నేను చదువుకునే రోజులు ముచ్చటి తేలిక తీసేసాం. మరి తర్వాత వీడికి ఇట్లా అవుతుందని చెప్పి మేము సైన్స్ టీచర్లు అడిగితే వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే ఇట్లా నాజిల్స్ ఎపిగ్లాయిడ్స్ అనే నరము దాని నుంచి దాంట్లోకి పోయినప్పుడు అన్నం మిగిలిపోయినప్పుడు పొరపోతుంది, ప్రతిసారి పోతుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాం తీసేసాం. అయితే నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది ఏంటంటే నేను దరిదాపుగా ఒక 40 సంవత్సరాల తర్వాత వాడు నాకు కలవాలేదు, వాళ్ళ బంధువులు కానీ ఎవరు కలవలేదు. అయితే నాకు గత సంవత్సరం వాళ్ళ బంధువులు కలిస్తే నేను వాడి బాగోగుడి గురించి అడిగాను, అడిగితే వాళ్ళు చెప్పారు అతను చనిపోయాడు. అరే ఏంటంటే తింటూ తింటూ అన్నం తింటూ తింటూనే చనిపోయాడు అన్నారు. అంటే నాకు అప్పుడు స్ట్రోక్ అయింది, అంటే వీడికి అప్పుడు చెప్పిన విషయం నాకు గుర్తొచ్చింది, వీడికి ముద్దగండం ఉంది అన్న ప్రతిసారి వీటి ముద్ద తినేటప్పుడు పొరపోద్ది, వాడు అన్నం తింటూ తింటే ఏం లేదు సార్, ఒక్కొక్కటి అన్నం తింటూనే చనిపోయాడు అని చెప్పారు. నాకు మనసు చాలా వికలం అయిపోయింది సార్, మరి ఇలాంటి ఇది నమ్మకం అపనమ్మకమా మూఢనమ్మకం నాకైతే తెలియదు.

0: మిమ్మల్ని అడుగుదా అనుకున్నాను, సైన్స్ పరంగా మీరు ఏది చెప్తారు?
1: సైన్స్ పరంగా ఏంటంటే అండి, మన కడుపులో ఉన్నప్పుడే బాడీలో ప్రతి పార్ట్ ఎంత కొలతలలో ఉండాలి, ఎంత ఉండాలి, ఎంత సైజులో ఉండాలి, ప్రతిదీ కూడాను సృష్టి, అది సృష్టి ధర్మం. అయితే మనం తింటున్నప్పుడు మన అన్నవాహిక శ్వాసనాళం రెండు కూడాను ఇట్లా పక్క పక్కనే ఉంటాయి మనకి. మనకి ఫస్ట్ శ్వాసనాళం ఉంటుంది, దాని పైన అన్నవాహిక ఉంటుంది, ఈ రెండింటికి కలిపి ఒక ప్లేట్ లాగా ఉంటుంది. ఆ ప్లేట్ అనేది అన్నవాహికకి ఎప్పుడు కూడా మూసి ఉంటుంది, శ్వాసనాళానికి తెరిచి ఉంటుంది. మనం ఎప్పుడైతే నోట్లో ముద్ద పెట్టుకుని మింగుతామో అప్పుడు ఈ శ్వాసనాళానికి ఆ ప్లేట్ అడ్డుపడి అన్నవాహిక ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ చిన్న టెక్నికల్ గా వాళ్ళకి అంటే, అతనికి బై బర్త్ ఏదో ప్రాబ్లం ఉంది, అన్నవాహికకి శ్వాసనాళానికి మధ్యలో ఉన్నటువంటి ప్లేట్ అడ్డుపడడంలో ఏదో ప్రాబ్లం వాళ్ళు రెక్టిఫై చేయలేదు. వాళ్ళు వైద్యపరంగా వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఏదైనా సరే, మనకి ఒకసారి వచ్చింది మనకి ప్రాబ్లం అంటే అది వేరు, రెగ్యులర్ గా వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా మనం వైద్యులను సంప్రదించాలి. కానీ ఎవరో సిద్ధాంత చెప్పారు ఏదో అనుకుని మనకు కాకుండా, మనకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వైద్యాన్ని కూడా మనం నమ్ముకుని కనుక చూపించగలిగితే, అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఆ స్వరపేటికకి ఈ అన్నవాహికకి ఉన్నటువంటి ప్లేట్ కదలిక కరెక్ట్ గా ఉందా, మనం మింగుతున్నప్పుడు అది మూమెంట్ అనేది ఇస్తుందా, శ్వాసనాళానికి అది మూత పడుతుందా లేదా అనేది తెలిసిపోయేది. ఇక్కడ ఉన్నట్టు టెక్నికల్ ప్రాబ్లం వల్లనే అతనికి అది జరిగింది అనేసి నేను అనుకుంటాను. అవును అవును, ఇక్కడ ఏంటంటే ప్రతిసారి అంటే అతనికి బై బర్త్ అదొక సమస్య ఉంది, మింగేతున్నప్పుడు డైరెక్ట్ గా ఆహారం అన్నవాహికలోకి వెళ్లకుండా శ్వాసనాళంలోకి కొంత పార్ట్ వెళ్తుంది. ఇది వాళ్ళు గమనించాలా, ప్రతిసారి ఇలా అవుతున్నప్పుడు గమనించాలి, దానికి ట్రీట్మెంట్ చేయించాలి, అవసరమైతే సర్జరీ కూడా చేస్తారు. అది వాళ్ళు తెలుసుకోలేకపోవడం, ఏదో ఇది అవుతుంది రెగ్యులర్ గా ఈయనకి ఇంతేలే అనుకోవడం వల్ల అది జరిగినటువంటి ప్రమాదం అది. ఓకే అండి ఎనకంటే నాగేశ్వరరావు గారు, మరి మీ మిత్రుడికి ఉన్నటువంటి సమస్యని ఆకాశవాణి ద్వారా ఈ రోజు మీరు గుర్తు చేసుకున్నందుకు.
0: సందేహంగా మిగిలిపోయింది, మీరు ఈ వైద్యపరంగా కొన్ని సూచనలు చెప్తున్నారు కదా, ఒకసారి సార్ నడుదా ఏం చెప్తారని చెప్పి అడిగాను.
1: ఓకే అండి,
0: సందేహానికి నివృత్తి చేశారు సార్, చాలా చాలా ధన్యవాదాలు.
1: ఓకే అండి, మీకోసం ఒక పాట వినిపిస్తున్నాం, వినండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: నా పేరు మారవేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవాల నుంచి సార్.
0: మారవేణ శ్రీనివాసరావు గారు,
1: అవును సార్.
0: ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాం సార్. మీరు ఎలా ఉన్నారు సార్?
0: బాగానే ఉన్నాము, బాగున్నాము, చాలా బాగున్నాము. చాలా వ్యత్యాసం ఉంటుంది మనం చెప్పే దాంట్లోనే.
1: అవును సార్,
0: మేము చాలా బాగున్నాం.
1: బాగా ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా సార్ ఈ కాలంలో, ఎండాకాలంలో. ఈ 4 రోజులు 5 రోజులు ఎండలకు బయటికి రావద్దని మినిస్టర్ కూడా హెచ్చరిక చేశారు. అయితే మా ఈ ఎండాకాలంలో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఎక్కువ, మధ్యాహ్నం ఫంక్షన్లు. నిన్న ఫంక్షన్ కు మా మిత్రుడికి ఫంక్షన్ కెళ్ళి వచ్చాము, బాగా టైర్డ్ అయిపోయాను, నీరసం అయిపోయాను సార్.
0: సహజంగా మనకి శుభముహూర్తాలు అన్ని కూడా వేసవి కాలంలో ఎక్కువగా ఉంటాయి.
1: అవును సార్,
0: మరి ఆ వేసవి కాలంలో మనం ఆ ఫంక్షన్లకి వెళ్ళకపోతే మళ్ళీ అదొక సమస్య, తప్పదు వెళ్లాల్సి ఉంటుంది.
1: అవును సార్, ఒకవేళ ఇలా ఫంక్షన్లు పెట్టుకున్న వాళ్ళు రాత్రిపూట భోజనాలు పెట్టినా పర్వాలేదు, రాత్రి కూడా ఫంక్షన్ చేసినా మంచి ఉంటుంది. కానీ ఎండలకు మా ప్రజలు బాగా తలదెల్లిపోతారు సార్. అందులో ఎండాకాలం ఫంక్షన్లు అంటే మామూలుగా ఇప్పుడు కాకుండా ఫిబ్రవరిలో కానీ కార్తీక మాసంలో కానీ పెళ్లి చేస్తే చాలా బాగుంటుందని మన ఆకాశవాణి ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది సార్.
0: ఎవరి వెసులుబాటు వాళ్ళది. ఇంకోటి ఏంటంటే మనకి మరి ఈ కళ్యాణం అనేది ముహూర్తం గడియ, ముహూర్తపు గడియకి మనం ఎవరం చేసేది లేదు. అది మనకి పంచాంగాలు చెప్తూ ఉంటాయి, దానికి తగ్గట్టుగానే వధువరుల యొక్క పంచాంగాల ప్రకారమే వారికి ఆ రోజు వచ్చి ఉంటుంది పెళ్లి అనేది. కాకపోతే మీరు అన్నట్టుగా పెళ్లి ముహూర్తం మాత్రం మనం మార్చలేం, కానీ విందు ముహూర్తాన్ని మాత్రం మనం మార్చుకోవచ్చు. ఆ విందు ముహూర్తాన్ని గనక మనం రాత్రికి షిఫ్ట్ చేసుకోగలిగితే, అంటే లంచ్ కాకుండా డిన్నర్ పెట్టుకోగలిగితే కొంత ఉపశమనం అనేది కలుగుతుంది అనేది మీ ఆలోచన. మంచి సూచన, మరి ఆకాశవాణి ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఏదైనా కూడా మరి పెళ్లి ముహూర్తాలలో మరి విందు ముహూర్తాన్ని మనం మన చేతుల్లోనే ఉంది కాబట్టి అందరూ కూడా డిన్నర్కి ప్లాన్ చేసుకుంటే లంచ్లో జరిగేటువంటి ఈ యొక్క సమస్యలని, ముఖ్యంగా ఎండ వేడిమి, వేడివేడి భోజనం చేయాల్సి ఉంటుంది, బఫెట్, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. దీనంతా గమనించుకొని మనం డిన్నర్కి షిఫ్ట్ అయిపోతే చాలా మంచిది. అందరం ఆరోగ్యంగా ఉంటాం, ఆహ్లాదంగా ఉంటాం. రాత్రిపూట కొంత అక్కడ ఫోటో కూడా చాలా నీట్గా వస్తుంది, చాలా హ్యాపీ మూమెంట్లో ఉంటాం, ఎక్కువసేపు కూడా స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. మరి చాలా చక్కటి సూచన చేశారు. మీకోసం ఒక మంచి పాట ఆకాశవాణి వినిపిస్తుంది, వినండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట హ్యాపీ మూడ్ లో ఉన్నారు బాబురావు గారు. చెప్పండి.
1: ఇప్పుడు సన్స్ట్రోక్ ఉంది కదా సార్?
0: అవును, బాగా ఉంది.
1: కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఉన్నాయి సార్.
0: చెప్పండి.
1: ఉదయం 11 గంటల నుండి 4 గంటల వరకు అవసరమైతేనే బయటికి పోవాలి, లేకపోతే పోవాలి సార్, ఇంట్లోనే ఉండాలి సార్. చపాతి, తెలుపు, లేతర్ రంగు దుస్తులను ధరించాలి. బయటకు పోయేటప్పుడు ఉంటే టోపీ ఉంటే మంచిది సార్, లేదా తెల్లటి వస్త్రం ఏదైనా కప్పుకోవాలి, లేదా గొడుగు కూడా కాటన్ కూడా ఉంటాయి సార్. అంటే ప్లాస్టిక్ జనరల్ గా 100% 90% ప్లాస్టిక్ ఉంటాయి, కానీ గుట్టు దొరుకుతాయి. గుట్ట చెత్ర అయితే ఇంకా చాలా బాగుంటుంది సార్. డ్రెస్ తీసుకోవాల్సి వస్తే చల్లని ప్రదేశంలో మాత్రమే తీసుకోవాలి. ఇంకా పోతే పండ్లల్లో పుచ్చకాయలు, క్షీరదోష ఇలాంటి నీరు గల ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది సార్.
0: చాలా మంచి జాగ్రత్తలు.
1: ఎక్కువగా మంచి నీరు కానీ మధ్య కానీ వీలుంటే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం కొంచెం అంతా ఉప్పేసుకొని నిమ్మరసం తాగితే చాలా బాగుంటుంది సార్. వీలుంటే ఇప్పుడు అన్ని హాస్పిటల్ యూపీహెచ్ అంటే అప్పర్ ప్రైమరీ హాస్పిటల్స్ ఉంటాయి సార్, వాటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉచితంగా ఇస్తా ఉంటారు. అక్కడ పోయి హాస్పిటల్లో మనం అడిగితే వాళ్ళు ఇస్తారు, అవి తీసుకొని అవి కూడా కలుపుకుంటా అంటే మంచిది సార్. ఇంకా పోతే వడదెబ్బ లక్షణాలు ఏంటంటే మనిషి డల్ అయిపోతాడు, జ్వరం వచ్చినట్టు ఉంటది, తల నొస్తుంది అంటాడు, తల తిరుగుతుంది అంటారు, ఎక్కువ వాంతులు అయ్యే అవకాశం ఉంటది. ఎక్కువసేపు ఎండలు ఎదిరితే

0: ప్రాణా పరిస్థితి కూడా తెచ్చుకునే అవకాశం. సో కోల్పోతారు, పడిపోతారు కూడా సార్.
1: అవును,
0: వెంటనే చల్లని ప్రదేశాలకు తీసుకుపోవాలి, చల్లటి నీళ్లతో శుభ్రం చేయాలి. ఇంకా తీసుకోకుండా ఉండాల్సింది ఏంటంటే కాఫీ గాని మద్యం గాని ఇలాంటి డిహైడ్రేషన్ చేసే వస్తువులు పానీయాలు మనం తీసుకోకూడదు సార్.
1: వాస్తవం
0: ఇవి ఈ రోజు.
1: ఓకే బాబురావు గారు, మీరు అబ్జర్వ్ చేస్తే గతంలో మన పూర్వీకులంతా కూడాను 365 డేస్ వైట్ అండ్ వైట్ తలకి పాగా ఉండేది కదా, పంచకట్టు తలకి పాగా ఉండేది. ఆ తలపాగా అనేది వాళ్ళకి శిరోరక్షణ, ఎండవేయడం నుంచి కాపాడుకోవడం. ఇంకోటి ఏంటంటే ఆ తలపాగాని వాళ్ళు తీసుకుని తవ్వాలాగా కూడా వాళ్ళు వాడుకునేవాళ్ళు. చెమట తుడుచుకోవడం, హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకోవడం, మొక్క తుడుచుకోవడం, ఇలాంటివన్నీ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వచ్చేసాయి. క్యాప్ పెట్టుకుందామంటే హెయిర్ పాడైపోతుందని, హెల్మెట్ పెట్టుకుందామంటే హెయిర్ పాడైపోతుందని. ఆ హెయిర్ కాపాడుకోవడం కోసం, హెయిర్ స్టైల్ కాపాడుకోవడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ గా మనం దాన్ని ఈ క్యాప్లు పెట్టుకోవడం వల్ల తేడా వచ్చేస్తుంది అనేసి ఎవరు కూడా క్యాప్ పెట్టుకోవడం గానీ క్లాత్ కట్టుకోవడం గానీ హెల్మెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి అనేది హెయిర్ స్టైల్ అనేది మనకు వచ్చేసింది. మరి ఇది కూడా మనకు ఒక రకమైనటువంటి మరి ప్రమాదంకి సూచన చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ వేసవికాలంలో ఈ ఎప్పుడైతే ఈ డిహైడ్రేషన్ లేకపోతే ఈ ఎండవేడిని తట్టుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆకాశవాణి ద్వారా, ముఖ్యంగా ఈ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం ద్వారా మీరు మా శ్రోతలకి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: నమస్తే అండి, మీ పేరు?
1: నమస్తే సార్, బాగున్నారా సార్?
0: ఆ బాగున్నాం.
1: పద్మన్ సార్ నేను.
0: ఆ పద్మ గారు బాగున్నారా?
1: బాగున్నారా సార్.
0: మరి ఇప్పుడు బాబురావు గారు ఎన్నో సూచనలు చెప్పారు, మరి అవన్నీ మీరు ఫాలో అవుతున్నారా?
1: అయ్యో, మేము ఇంట్లోకెళ్ళి ఎడబెక్కలే, మనకు బాగా చెట్లు సార్, మనకైతే ఎండ దెబ్బ తెలియదు. బాగా సపోట చెట్లు, పంచ చెట్టు, చెట్లు బాగా బాగుంటది చల్లగా.
0: చెట్టు నీడ ఇచ్చినటువంటి ఆనందం ఇంకొకటి ఇక్కడ ఇవ్వదండి. మనకి ఏది కూలర్ ఉన్నా ఏసీ ఉన్నా కూడా చెట్టు నీడ ఉండే ఆనందం అనేది వేరుగా ఉంటుంది. ఆ చెట్టు నీడ కూర్చొని మనం ఏది వేసుకొని తిన్నా కూడా అమృతంగా ఉంటుంది.
1: అవును సార్, బాగా చల్ల ఇవ్వాలి, కూర్చొని వెళ్ళనట్టు చాలా కూర్చొని వెళ్ళిపోతాడు. సరే సార్, ఉంటా సార్. నమస్తే సార్.
0: నమస్తే అమ్మ, నమస్తే.

మీరింతవరకు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డింగ్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, డి సౌజన్య, ఎస్ స్వాతి, సాంకేతిక సహకారం శ్రీ పి ప్రభాకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సాయిబాబా మూవీస్ వారు నిర్మించిన శ్రీరామరాజ్యం చిత్రం నుండి పాటలు వింటారు.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సాయిబాబా మూవీస్ వారు నిర్మించిన శ్రీరామరాజ్యం చిత్రం నుండి పాటలు విన్నారు.

కార్యక్రమంలో ముందుగా వినండి దూకుడు ఈ చిత్రం కోసం కార్తీక్ రీతా పాడిన పాట. సాహిత్యం అందించారు రామచౌకయ్య శాస్త్రి. సంగీతం SS తమన్.

మీరు విన్న ఈ పాట మనసంతానువ్వే చిత్రంలోనిది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కేకే ఉషా ఆలపించిన జానీ చిత్రం నుండి ఈ పాటని.

ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రేణుకా పడిన పాట. గీత రచన సీతారామశాస్త్రి, సంగీతం శుభాకాంక్షలు, చిత్రం శుభాకాంక్షలు. ఈ పాటకు సంగీతం అందించిన వారు ఎస్వి రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, చిత్రం ప్రేమ్ నగర్.
3: నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

అగ్గి పుల్ల గీచేసేయ్, నీలో సైతాన్ తరిమేసేయ్. డ్రైవ్ ది డెవలప్. నేను పుట్టాను

0: don't care.
1: మీరు వింటున్న ఈ పాట ప్రేమసాగరం చిత్రం కోసం. గానం చేసిన వారు ఎం రమేష్, సాహిత్యం రాజశ్రీ, సంగీతం టి రాజేందర్.

చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు ప్రేమాభిషేకం చిత్రం కోసం దాసరి నారాయణరావు సాహిత్యం, సంగీతం చక్రవర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా.

எஸ்பி பாலசுப்ரமணியம், பி சுசிலா பாடின ఈ పాట సిరివెన్నెల చిత్రం కోసం. గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం కెవి మహాదేవన్.

వరకు చిత్రగీతలు విన్నారు. తిరిగి ఇదే ప్రసారంలో 6:35 మరికొన్ని చిత్రగీతలు వింటారు.

నేల, ఈ ప్రకృతి, ఈ జీవనం మనవే. చెట్లను పెంచుదాం, ప్రకృతి సమతుల్యతను కాపాడుకుందాం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 5:59 దాటి 22 సెకండ్లు. 6 గంటలకు హిందీలో వార్త ప్రసారం, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, అనంతరం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ముందుగా సమయం 6 గంటలకు వస్తున్నది, హిందీలో వార్తలు విందాం మరికొంచెం సేపట్లో.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. నిజాయితీ, కరుణ, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత అధికారులపై ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాది అని రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేరా భారత్ మేరా యోగ్దాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు రామచందర్ రావు సూచించారు. రాష్టంలో డిమాండ్కు సరిపడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత ఉందని, ఎక్కడా కూడా కొరత లేదని తెలంగాణలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ

0: కలెక్టర్లు ఈరోజు లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లతో సమావేశమయ్యారు. గవర్నర్ యువ అధికారులను అభినందించి వారి భవిష్యత్ వృత్తి జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అధికారితో ఆప్యాయంగా మాట్లాడి ప్రజాసేవ పట్ల వారి నిబద్దతను ప్రశంసించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భవిష్యత్ పరిపాలనా నాయకులుగా నిజాయితీ, కరుణ, అంకితభావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత వారిపై ఉందన్నారు. ప్రజాసేవ అనేది కేవలం అధికార పదవి మాత్రమే కాదని, అది సమాజం, దేశం పట్ల ఒక బాధ్యత అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాది అని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందిస్తాయన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జుంబా, 5 కిలోమీటర్ల వాక్దాన్, యోగా, మెడిటేషన్ కార్యక్రమాల్లో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యకులు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో నిర్మిస్తున్న నూతన రహదారి పనులను ఈరోజు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ,
1: ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు, ఆందోళన పడద్దు, సెంటర్ ఇన్ఛార్జీలు కూడా చెప్తున్నాం, మీరు వడ్లు ఏ రైతు అయితే నెట్టి కొట్టి లారీ లోడ్ చేసినాక ఆ సెంటర్ ఇన్ఛార్జే బాధ్యత, తర్వాత తహసీల్దార్ గారి బాధ్యత, తర్వాత సివిల్ సప్లై అధికారి బాధ్యత, తర్వాత కలెక్టర్ గారి బాధ్యత. తప్ప ఏ ఒక్క మిల్లర్ దగ్గరికి రైతుని గిట్ట ఏ సెంటర్ ఇన్ఛార్జ్ గిట్ట పంపిస్తే ఆ సెంటర్ ఇన్ఛార్జ్ పై చర్య ఉంటుంది చట్టపరంగా.
0: కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సింపుల్ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ గవర్నెన్స్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న నిబంధనల మేరకు ప్రజలకు సరళతరమైన, మెరుగైన ప్రభుత్వ సేవలందించేందుకు ప్రయత్నించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ గవర్నెన్స్ విధానాన్ని వివరించారు. ప్రజలకు పారదర్శకంగా సులభతరమైన పౌర సేవలు అందిస్తున్నామని, ఎప్పటికప్పుడు వివిధ విభాగాల వారీగా ఆన్లైన్లో డాష్ బోర్డుల ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో పార్టీ కార్యక్రమాలపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు కీలక ప్రసంగం చేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల పాత్రపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఇంధన పొదుపు అవసరాన్ని నొక్కి చెప్పిన ఆయన కార్పోలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేరా భారత్ మేరా యోగ్దాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ఒక చెట్టు అమ్మ పేరు మీద కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలందజేసిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి అధికారులను ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఏవో విజయలక్ష్మితో కలిసి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ, ప్రజావాణి అర్జీలకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు మొత్తం 622 దరఖాస్తులు రాగా, అందులో అత్యధికంగా హౌసింగ్ శాఖకే 520 అర్జీలందాయి. వీటితో పాటు పింఛన్లు 72, రెవెన్యూ 13, ఇతర శాఖలకు 17 దరఖాస్తులు వచ్చాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత డిమాండ్కు సరిపడా పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ ఉందని, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ ఉత్పత్తుల కొరత లేదని తెలంగాణలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి.

ప్రభుత్వ రంగ ఓఎంసీలు సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని, లాజిస్టిక్స్ ను క్రమబద్దీకరించడానికి, డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ఓఎంసీల రాష్ట స్థాయి కోఆర్డినేటర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ నెల మొదటి పక్షం రోజుల్లో పెట్రోల్ సరఫరాలో 14.2%, డీజిల్ సరఫరాలో 15.7% వృద్దిని ఓఎంసీలు నమోదు చేశాయని వెల్లడించారు. ప్రస్తుతం వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్లు కూడా తగ్గాయని, వినియోగదారులు ఆందోళనతో బుకింగ్లు చేయడం లేదని వివరించారు. ఈ నెల 21 నుండి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరు కావలసిందిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లాను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఈరోజు హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రి వెంట దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు ఉన్నారు. రానున్న 3 రోజుల పాటు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్టంలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

0: మండగడుతున్నారు.
1: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిజాయితీ, కరుణ, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత అధికారులపై ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాదని రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేరా భారత్ మేరా యోగ్దాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు రామచందర్రావు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.

0: रक्षा औद्योगिक सहभागित्व से सुदृढ़ीकरण समुद्रीय सहयोग से संवर्धनार्थं भारत प्रशांत क्षेत्रे शांते स्थिरताया च प्रोत्साहनम अस्य केन्द्रबिंदु भविष्यति। आईपीएल क्रिकेट क्रीडायाम अद्य आतिथेय चेन्नई सुपर किंग्स दलम एम ए चिदम्बरम क्रीडांगणे सनराइजर्स हैदराबाद दलम सम्मुखीकरिष्यति। क्रीडायाः आरम्भः सायं सार्ध सप्तवादने भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు 100.1 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం కొత్తగూడెం కేంద్రం నుంచి ఈ పూట రేపు ప్రసారమైనటువంటి కార్యక్రమాల వివరాలు. ముందు ఈ పూట ప్రసారంలో 6:30 చిత్రగీతాలు, 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, అనంతరం మార్కెట్ ధరలు 7:05 ఇక 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం, అధిక దిగుబడికి విత్తన శుద్ధి ఎంతో అవసరం వివరాలు తెలుసుకుంటారు. ఇంకా జీవాల ఆరోగ్య సంరక్షణ గురించి తెలుసుకుంటారు. అనంతరం జానపద గేయం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. కిన్నెర లహరి 8:00 శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 8:45 సమాచార సంధ్య, అనంతరం 9:00 న్యూస్ ఎట్ 9 ఢిల్లీ నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి వింటారు. ఇక రాత్రి 9:30 మధురిమ సినీ మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 గజగౌరీ వ్రతం చిందు యక్షగానం వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యేటువంటి కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు రేపటి ప్రసార వివరాలు. ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ భక్తి గీతాలు వింటారు. సుభాషితం 6:30 వెలువడుతుంది. సమర్పించారు డాక్టర్ కపిల లక్ష్మణరావు. 6:30 రైతు సమాచారంలో చేపలు పట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంశం గురించి వింటారు. ఇక 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:15 కామాక్షమ్మ కాశీ ప్రయాణం నాటికి వింటారు. అనంతరం చిత్రగీతాలు. ఉదయం ప్రసారంలో 8:00 సమాచార ప్రభాత హిందీలోను, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలోను వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. ఇక 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. ఉదయం 9:30 అనంతరం మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం వింటారు. ఉదయం 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం వెలువడుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శోభా గుర్తు గారి గాత్ర సంగీతం వింటారు. మధ్యాహ్నం 12:40 అనంతరం సాయంత్రం 5:00 చిత్రగీతాలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 కిన్నెర లహరి. రేపు మధ్యాహ్నం 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ప్రకృతి ఎంతో రంగులమయం అంశం మీద మీరు చిత్రగీతాలు వింటారు. సాయంత్రం 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఫైనల్ పరీక్షల్లో మార్క్ టెస్ట్లు దీంతో మంచి స్కోరింగ్ సాధించేందుకు మార్గాలు అంశం గురించి తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు, అనంతరం 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మామిడికాయల కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి చైతన్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇక రేపు సాయంత్రం 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రేపు రాత్రి 8:00 కిన్నెర లహరి, 9:15 స్పాట్ లైట్, అనంతరం 9:30

జాతీయ చర్చ కార్యక్రమం ఢిల్లీ నుంచి వెలువడుతుంది. 10 గంటలకు హరికథ గానం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యేటువంటి కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తోడెం కేంద్రం చిత్రగీతాలు

మీరు వింటున్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు బృందంతో కలిసి. గీత రచన ఆచార్యాత్రియ, సంగీతం సత్యం, చిత్రం సీతారాములు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

శంటిని పట్టణం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించారు. గీత రచన ఆచార్య ఆత్రియ, సంగీతం కెవి మహదేవన్. చిత్రం సీతారామ కళ్యాణం.

ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. తిరిగి ఈ ప్రసారంలో రాత్రి 9:30 మధురిమ కార్యక్రమంలో మరికొన్ని ఆ పాత మధుర గీతాలు వింటారు. ఆకాశవాణి కొత్తోడి కేంద్రం సామూహిక గీతం.

సామూహిక గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:49 దాటి 45 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. అనంతరం 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. ముందుగా ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు చక్కటి పంటల కోసం బిందు సేద్యం గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు రైతు సోదరులకు. వాతావరణ మార్పుల వలన వర్షాలు తక్కువై భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో వ్యవసాయం లాభసాటి చేయడానికి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి మొక్కకు అందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగములో నీరు అందించినప్పుడు మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి సాధించవచ్చు. దీనికి బిందు సేద్యం అనే ప్రత్యామ్నాయ సూక్ష్మ నీటి పారుదల పద్ధతి అందుబాటులోకి వచ్చింది. బిందు సేద్యం పద్ధతిలో నీటిని సన్నని ల్యాటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పర్ల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద, నేల దిగువన వేరు వ్యవస్థకు దగ్గరగా మొక్కకు కావలసిన పరిమాణంలో అందజేయవచ్చు. ఈ పద్ధతిలో నీరు ప్రతిరోజు అందించడం ద్వారా మొక్క వేర్ల భాగములో తేమ కావలసినంత ఉండి మొక్క ఏపుగా పెరిగి నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు. ఈ బిందు సేద్య పద్ధతి వల్ల కలిగే లాభాల గురించి ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల వివిధ పంటలలో 21 నుండి 50% వరకు సాగునీరు ఆదా అవుతుంది. మొక్కల వేర్లకు దగ్గరగా భూమిలో తేమ హెచ్చు తగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని, రసాయనిక ఎరువులను సరఫరా చేయడం వలన మొక్కలు ఏపుగా పెరుగుతాయి. అంతేకాకుండా త్వరితంగా పక్వానికి వచ్చి అధిక దిగుబడులు, నాణ్యమైన పంటను పొందవచ్చు. అతి తేలికైన ఇసుక, నల్లరేగడి, లోతు తక్కువ, ఎత్తు పల్లాలుగా ఉండే భూములకు, కొండ ప్రాంతాలకు ఎంతో అనువైనది ఈ బిందు సేద్యం. నేలను చదును చేయటం, గట్లు కట్టడం, కాలువలు తవ్వటం, బోదెలు చేయటం, నీటిని పారగట్టడం, ఎరువులు వేయటం మొదలైన పనులు ఉండవు కావున వీటికయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ పద్ధతిలో పంట వరుసల మధ్య తేమ ఉండదు కావున కలుపు సమస్య తగ్గుతుంది. ప్రతి చెట్టుకు నీరు ఒకే మోతాదులో సమానంగా అవసరాన్ని బట్టి అందజేయడం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటారు నడపబడి కరెంటు వినియోగంలో దాదాపు 30 నుండి 45% ఆదా అవుతుంది. పోషక పదార్థాలను నీటిలో కరిగించి నేరుగా మొక్కల వేర్లకు దగ్గరగా అందించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం 80 నుండి 90% పెరిగి దాదాపు 20 నుండి 43% ఎరువులు ఆదా అవుతాయి. ఈ పద్ధతి ద్వారా ఎరువులను నేరుగా మొక్కకు అందించడమే కాకుండా అధిక లవణీయత గల ఉప్పు నీటితో కూడా పంటలు పండించవచ్చు. మొక్కల మొదళ్ల వద్ద మాత్రమే తేమ కలిగి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండడం వలన పురుగు మందుల పిచికారి, మొక్కల కత్తిరింపులు, పంట కోత మొదలగునవి సులభతరమవుతాయి. నీరు నేరుగా మొక్కలకు అందించడం వలన చీడపీడల సమస్య తక్కువ ఉంటుంది. భూమి కోతకు గురి కాదు. ఎరువులు భూమి లోపల పొరలోకి చొచ్చుకొని పోయి వృధా కావు. మురుగునీటి సమస్య తగ్గుతుంది. వాతావరణ సమతుల్యతకు ఎటువంటి హాని కలగదు. ఈ బిందు సేద్య వ్యవస్థలు భాగాల గురించి ఒక్కసారి మీరు తెలుసుకుంటే బాగుంటుంది. బిందు సేద్య పద్ధతిలో అమర్చే పరికరాలను 3 భాగాలుగా విభజిస్తారు. 1, నీటిని ఎరువును అదుపు చేసే విభాగంలోని భాగాలు. దీనిలో నాన్ రిటర్న్ కవాటము, గాలి గొట్టము, పీడన సూచికలు, ఇసుక ఫిల్టర్, జల్లెడ ఫిల్టర్, ఎరువుల ట్యాంకు, త్రోటల్ కవాటం, ఫ్రెషర్ గేజ్, ఇతర ఫిట్టింగులు ఉంటాయి. నీటిని

వాయువును అదుపు చేసే విభాగం నీటిని శుభ్రం చేసి ప్రవాహగతిని నియంత్రిస్తుంది. ఎరువులను సేద్యపు నీటితో కలుపుతుంది. ఈ భాగంలో గల పీడన సూచికల ద్వారా ఫిల్టర్లు సరిగా పనిచేస్తున్నది లేనిది తెలుసుకోవచ్చు. ఈ విభాగం నుంచి వచ్చే నీరు ముందుగా ప్రధాన పైపు గుండా ఉప ప్రధాన పైపులోకి వస్తుంది. ఉప ప్రధాన పైపుకి లాటరల్ పైపులు బిగించి ఉంటాయి. ఉప ప్రధాన పైపుకు ముందుగా గల కంట్రోల్ కవాటం ద్వారా నీటి ప్రవాహాన్ని నియంత్రణ చేసుకోవాలి. ఉప ప్రధాన పైపు చివరన మూసివేసి ఉంచాలి. ప్రధాన పైపులు 63 మిల్లీమీటర్ల నుండి 110 మిల్లీమీటర్ల సైజులలో, ఇక ఉప ప్రధాన పైపులు 40 మిల్లీమీటర్ల నుండి 50 మిల్లీమీటర్ల సైజులో లభ్యమవుతాయి. ఇక నీటిని విస్తరింపజేసే విభాగం. ఈ విభాగంలో ప్రధాన ఉప ప్రధాన పైపు లైన్లు, కంట్రోల్ కవాటము, ఫ్లష్ కవాటము, ఇతర ఫిట్టింగులు ఉంటాయి. ఉప ప్రధాన పైపులో ప్రవహించే నీరు లాటరల్ పైపులోకి డ్రిప్పర్ల ద్వారా బయటకు వస్తుంది. లాటరల్ పైపును ఉప ప్రధాన పైపుకు జోడించుటకు గ్రోమేట్ టేకాఫ్ నిపుల్ లాటరల్ పైపు మీద డ్రిప్పర్లు నిర్ణీత అంతర దూరంలో బిగించబడి ఉంటాయి. లాటరల్ పైపులు 2 రకాలు, అనగా ఆన్లైన్ లాటరల్, ఇన్లైన్ లాటరల్స్ అని. ఆన్లైన్ డ్రిప్పర్లు గంటకు 2 నుండి 14 లీటర్ల నీటిని విడుదల చేయగలవు. ఇవి పీడన సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇన్లైన్ డ్రిప్పర్లు గంటకు 2 నుండి 8 లీటర్ల నీటిని విడుదల చేయగలవు. ప్రతి లాటరల్ పైపు చివరన మూతతో మూసివేయాలి. బావి నుండి తోడిన నీరు ప్రధాన పైపులోకి వచ్చే ముందు 2 రకాల ఫిల్టర్ల గుండా ప్రవహిస్తుంది. దీని వలన నీటిలో ఉండే మట్టి కణాలు, చెత్త, నాచు ఒడబోయబడతాయి. లేకపోతే అవి డ్రిప్పర్లలో చేరి నీటి ప్రవాహానికి అడ్డుపడతాయి. ఈ ఫిల్టర్లలో మొదటి దానిని ఇసుక కంకర ఫిల్టర్ చేసి రెండవ దానిని జల్లెర ఫిల్టర్ అని అంటారు. బావి నీటిని బిందు సేద్యానికి ఉపయోగించేటప్పుడు ఈ 2 రకాల ఫిల్టర్లను తప్పనిసరిగా అమర్చుకోవాలి. బోరుబావి నీరు అయితే జల్లెడ ఫిల్టర్ ఒకటే సరిపోతుంది. భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయిన ప్రాంతాలలో నీటిని చాలా లోతు నుంచి తీసుకుని రావడం వల్ల ఎక్కువ ఖనిజ లవణాలు, ఇసుక రేణువులు నీటిలో కలవడం జరుగుతుంది. కావున ఈ ప్రాంతాలలో 3వ ఫిల్టర్ అయిన హైడ్రోసైక్లోన్ తప్పనిసరిగా అమర్చుకోవాలి. తద్వారా ఎక్కువ ఇసుక లవణాలు ఇక్కడే ఒడబోయబడతాయి. ఇక 3వది నీటిని సక్రమ రీతిలో సరఫరా చేయు విభాగం. బిందు సేద్య వ్యవస్థలో వేసే పంటను బట్టి 5 పద్ధతులుగా విభజించారు, అనగా ఆన్లైన్ డ్రిప్ పద్ధతి, ఇన్లైన్ డ్రిప్ పద్ధతి, మైక్రోజెట్ పద్ధతి, మినీ మైక్రోజెట్ పద్ధతి, పొగమంచు ఇరిగేషన్ పద్ధతి. ఇక ఆన్లైన్ డ్రిప్ పద్ధతి అంటే ఈ పద్ధతిలో నీరు బొట్టు రూపంలో మొక్క వేర్లకు చేరుతుంది. ఆన్లైన్ డ్రిప్ పద్ధతిలో డ్రిప్పర్ను లాటరల్ పైపు ఉపరితలం మీద బిగించబడి ఉంటాయి. ఈ పద్ధతిని ఎక్కువగా మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉన్న పంటలైనటువంటి పండ్ల తోటలైన మామిడి, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, కొబ్బరి, అరటి తోటలకు వినియోగించబడుతుంది. ఇక ఇన్లైన్ డ్రిప్ పద్ధతి. ఈ ఇన్లైన్ పద్ధతిలో డ్రిప్పర్లు లాటరల్ పైపు లోపల అమర్చబడి ఉంటాయి. మొక్కల మధ్య దూరం తక్కువగా ఉన్న కూరగాయలు, పూల మొక్కలకు ఈ ఇన్లైన్ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. జంటసాల పద్ధతిలో సాగు చేసే చెరుకు, పత్తి, గులాబీ పంటలకు ఇన్లైన్ బిందు సేద్యము వాడుకోవచ్చు. ఈ పద్ధతి ముఖ్యంగా చెరుకు, పత్తి, కూరగాయలు, పూల తోటలకు ఉపయోగించుకోవచ్చు. ఇక 3వదైన మైక్రోజెట్ పద్ధతి. ఈ పద్ధతిలో నీటిని జల్లు రూపంలో భూమి నుండి 50 సెంటీమీటర్లు ఎత్తు మించకుండా వృత్తాకారంగా లాటరల్ లైన్ పైన అమర్చిన జెట్స్ ద్వారా మొక్కకు నీరు అందించడం జరుగుతుంది. ఈ పద్ధతిని ఎక్కువగా ఇసుక నేలల్లో, ఎక్కువ నీరు ఇంకిపోయే భూములలో, ఎత్తు పంటలైనటువంటి మామిడి, కొబ్బరి, నిమ్మ, పామాయిల్ తోటలకు, గ్రీన్ హౌస్, షేడ్ నెట్లలో వేసే నర్సరీలకు, పూల మొక్కలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక 4వది మినీ మైక్రోజెట్ పద్ధతి. ఈ పద్ధతి కూడా మైక్రోజెట్ ఇరిగేషన్ పద్ధతి మాదిరిదే, కానీ ఈ పద్ధతిలో లాటరల్స్ పైన అమర్చిన మైక్రో స్ప్రింక్లర్లు అటు ఇటు తిరిగే పరికరము అమర్చబడి ఉంటుంది. ఇక పొగమంచు ఇరిగేషన్ పద్ధతి. ఈ పద్ధతిలో లాటరల్ పైన పొగమంచు రూపంలో వెదజల్లే పరికరాన్ని అమర్చుతారు. ఈ పద్ధతిలో నీరు పొగ రూపంలో వెదజల్లబడుతుంది. ఈ పద్ధతిని ఎక్కువగా హరిత గృహాల లోపల ఎల్లప్పుడూ తేమ ఉండటానికి వాడుకుంటారు.

ఉంటారు. బిందు సేద్యం నీటి పారుదల పద్ధతికి అనుకూలమైన పంటల వివరాలు ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. బిందు సేద్యం పద్ధతిని వివిధ వాణిజ్య పంటలు, కూరగాయ పంటలు, దుంప పంటలు, గడ్డ పంటలు, ఆకుకూరలు, పండ్ల తోటలు, తోట పంటలు, సుగంధ ద్రవ్యాలు, కలప పంటలు, ఔషధ పంటలు, పూల పంటలు మొదలగు పంటలలో అమర్చుకోవచ్చు. ప్రస్తుతం వ్యవసాయ రంగం పురోభివృద్ది చెందాలంటే రైతులు ఆధునిక నీటి పారుదల పద్ధతులైన బిందు సేద్యమును ఉపయోగించుకుని సహజంగా లభించే జల వనరులను సక్రమంగా, సమర్థవంతంగా వినియోగించుకుని అధిక దిగుబడులు పొందడమే కాకుండా విలువైన నీటిని కూడా ఆదా చేయడం జరుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు ఈ విధంగా మన రైతు సోదరులకు తెలియజేశారు.

ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో రాజేందర్ నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు పాల్గొని అధిక పాల ఉత్పత్తికి మేలు జాతి పశువుల ఎంపిక ఈ అంశం గురించి రైతు సోదరుల సందేహాలకు ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడు కోడ్ జత చేసి 2324085252, మరొక నెంబరు 2324085353, మరొక నెంబరు 2955059023. ఈ నెంబర్లు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకునవచ్చు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఓమల్లి చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట, రచన బండారు దానయ్య కవి, సంగీతం సునీల్ కశ్యప్.

0: కథకళి
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ నార్వే సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, గ్రీన్ ట్రాన్సిషన్ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, కృత్రిమ మేధ, అంతరిక్షం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. గత ఏడాది అమల్లోకి వచ్చిన భారత్ ఈఎఫ్టీఏ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సాంకేతిక సహకారం, ఉపాధి కల్పనకు అపారమైన అవకాశాలు అందిస్తుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా వాయిదాపడిన తన నార్వే పర్యటనను గుర్తు చేసుకుంటూ, ఆ కష్టకాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అండగా నిలిచిన నార్వేకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు ప్రధాన సముద్ర తీర దేశాలుగా నౌకాదళ భద్రత, సామర్థ్య పెంపులో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతర్జాతీయ నియమాలను తాము విశ్వసిస్తామని

ఏ సమస్యను కూడా కేవలం సైనిక ఘర్షణ ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల సంస్కరణలతో పాటు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని నేతలు పునరుద్ఘాటించారు. ఐదు దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకుంటారు. ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఆహ్వానం మేరకు ఆయన అక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కూడా కలుసుకుంటారు. రెండు దేశాల మధ్య వర్తక పెట్టుబడులను మరింత పెంపొందించడానికి మోదీ అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. ఇటలీ ప్రధానితో జరిగే ప్రతినిధుల స్థాయి చర్చల్లో సముద్ర తీర భద్రత, పటిష్ట సంబంధాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదట వియత్నాం రాజధాని హనోయ్కి చేరుకుంటారు. రాజ్నాథ్ సింగ్ ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్ర తీర ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటనకు వెళతారు. అక్కడ దక్షిణ కొరియా రక్షణ మంత్రి అన్ గ్యూ బ్యాక్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని సమీక్షించడంతో పాటుగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకుంటారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తును వేగం చేస్తూ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని 5 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పరీక్షకు ముందే లీకైన కెమిస్ట్రీ, బయాలజీ పేపర్ల లీకేజీకి ఉన్న అసలు మూలాలను ఇప్పటివరకు జరిగిన విచారణలో అధికారులు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా లాతూర్ ప్రధాన కేంద్రంగా 9 శాఖలతో నడుస్తూ విద్యార్థులకు నీట్ యూజీ కోచింగ్ ఇచ్చే ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మోటేగావ్కర్ ను సీబీఐ అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంబంధం ఉన్న కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణితో ఈయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు దర్యాప్తులో తేలింది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన ప్రణాళికపై చర్చించడానికి ఈరోజు మంత్రిత్వ శాఖాధికారులు, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ప్రతినిధులు, పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన ముఖ్య భాగస్వాములతో సమావేశమయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు మంత్రి జోషి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల అధినేతలు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధనం వాతావరణ కార్యాచరణలో భారతదేశం సాధిస్తున్న ఎదుగుదలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, అంతర్జాతీయ భాగస్వాములను బలోపేతం చేయడానికి ఈ సమ్మిట్ ఎంతగానో దోహదపడుతుందని మంత్రి వివరించారు. అమెరికా ఉన్నత స్థాయి పరిశ్రమల ప్రతినిధి బృందం ఈరోజు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమై భారత అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలపై చర్చించింది. ఇందులో అమెరికా అణు పరిశ్రమ ప్రతినిధులు, భారత్ అమెరికా పౌర అణు ఇంధన సహకార అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సైన్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో బలమైన భాగస్వామ్యం ఉందన్నారు. యుఎస్ ఇండియా ట్రస్ట్ తీసుకునే చర్యలతో సరికొత్త సాంకేతికతల్లో సహకారం పెరుగుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న 8.8

0: గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచడమే భారత్ లక్ష్యమని చెప్పారు. ఈ వృద్ది వల్ల గ్లోబల్ పార్ట్నర్షిప్లు, తయారీ పరిశోధన రంగాల్లో భారీ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రజారోగ్య సలహాపత్రాన్ని జారీ చేసింది. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, ఎండలో తిరక్కపోవడం, పండ్ల రసాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలను సూచించింది. కళ్లు తిరగడం, తలనొప్పి, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 108, 102 నెంబర్లను సంప్రదించాలని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, కార్మికులకు ప్రత్యేక సంరక్షణ అవసరమని పేర్కొంది. వడగాల్పులను తట్టుకోవడానికి ఆయుర్వేదం, హోమియోపతి వంటి ఆయుష్ విధానాల ద్వారా మజ్జిగ, కొబ్బరినీరు, నింబూకఫల పానకం వంటి సాంప్రదాయ పానీయాలను, అలాగే పుచ్చకాయ, దోసకాయ వంటి చలవ చేసే ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలని ఆయుష్ శాఖ సిఫారసు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 పాయింట్లు సాధించి 3వ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. టాప్ 4లో చోటు దక్కించుకోవడానికి ఈ జట్టుకు ఇంకా అవకాశాలున్నాయి. ఈ నెల 26వ తేదీన కేరళంలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు ప్రవేశిస్తాయని, రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
2: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక దిగుబడికి విత్తన శుద్ధి ఎంతో అవసరం. కొన్ని వివరాలు తెలుసుకుంటారు.
3: ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే మన రైతు సోదరులు వ్యవసాయ పెట్టుబడిలో దగ్గర 20-30% వరకు ఈ సస్య రక్షణ చర్యల మీద ఖర్చు చేస్తా ఉన్నారు. మరి మేము ఎన్నో సార్లు ఎన్నో మీటింగ్ల ద్వారా, కరపత్రాల ద్వారా రైతు సోదరులకు చెప్తూ ఉన్నాము. ఏమంటే ఈ రసాయనిక మందుల్ని పిచికారీ చేసేటువంటి పద్ధతి కంటే ముందుగా విత్తన శుద్ధి చేసుకోండి. విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ముందు రైతు సోదరులు విత్తన శుద్ధి మీద మరి సరైనటువంటి అవగాహన కలిగి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. సో అసలు విత్తన శుద్ధి అంటే ఏంటి? విత్తనం కానివ్వండి, నేల కానివ్వండి, వీటి ద్వారా సంక్రమించేటువంటి చీడపీడల నుంచి మన పంటని కాపాడడానికి పురుగు మందు కానివ్వండి లేదా తెగులు మందుని కానివ్వండి విత్తనానికి పట్టించే విధానాన్ని విత్తన శుద్ధి అంటాం. సో ఈ విత్తన శుద్ధి ద్వారా ఎన్నో ప్రయోజనాలు నేను చెప్తున్నా. మొదటిగా మనం చూస్తున్నట్లయితే మొలకెత్తే విత్తనాలని విత్తనం ద్వారా లేదా వేర్ల ద్వారా సంక్రమించేటువంటి శిలీంధ్రాలు, ఎక్కడైతే మనకి నేలలో ఉండేటువంటి శిలీంధ్రాల నుంచి మనం ఈ మొలకెత్తేటువంటి విత్తనాలను కాపాడుకోవచ్చు. అట్లానే ఈ ద్విధారక ఫల మొక్కల వేర్లపై బొడిపల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. తర్వాత తక్కువ వ్యయంతో తెగుళ్లను, పురుగుల్ని అదుపులో ఉంచవచ్చు. తర్వాత విత్తన శుద్ధి చేసిన తర్వాత ధాన్యాగారాల్లో నిల్వ ఉంచిన పురుగులు ఆశించు. నేల నుండి సంక్రమించేటువంటి తెగుల్ని మరి పురుగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకొకటి ఏంటంటే విత్తన శుద్ధి చేయటం ద్వారా ఇంతకు ముందే విత్తనంలో

అలా ఆశించి ఉన్నటువంటి శిలీంధ్రాలని మనం సమూలంగా తొలగించవచ్చు. కాబట్టి మరి ఇంత మంచి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు విత్తన శుద్ధి మీద అవగాహన పెంచుకొని విత్తన శుద్ధిని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి విత్తన శుద్ధిని ఎలా చేయాలి? మనం విత్తన శుద్ధిని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి విత్తన సంరక్షణ, రెండు విత్తనాలకు పూత వేసేటువంటి పద్ధతి. ఈ విత్తన సంరక్షణ అనేటువంటిది ఇది చాలా విరివిగా వాడేటువంటి విత్తన శుద్ధి పద్ధతి. ఈ పద్ధతిలో విత్తనానికి మనం పొడి మందు కానివ్వండి లేదా ద్రావక మందులను కానివ్వండి ఈ విత్తనాన్ని సంరక్షించడానికి వాడతాం. దీన్ని రైతులు మరియు పరిశ్రమల్లో కూడాను ఈ రైతు సోదరులు కానివ్వండి పరిశ్రమల్లో కానివ్వండి ఎక్కువ మంది విరిగా వాడుతున్నటువంటి పద్ధతి. దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ పద్ధతిలో మందు కలపడానికి తక్కువ ఖర్చు గల మట్టి పాత్రలను ఉపయోగిస్తాం కాబట్టి మనకి తక్కువ ఖర్చు అవుతుంది. లేదా కొన్నిసార్లు దీన్ని పాలిథీన్ కవర్లు నేల మీద పరిచి దాని మీద విత్తనాలు పోసి కావలసినటువంటి మందుని విత్తనాలపై చల్లి మరి చేతులకి ప్లాస్టిక్ కవర్లు వేసుకొని ఆ విధంగా కూడా మనం ఈ విత్తనాలని మందుతోటి కలపచ్చు. ఇది కూడా మనకి సింపుల్గా అయ్యేటువంటి పద్ధతే. సో ఈ విధంగా మనం విత్తన సంరక్షణ పొడి మందు వాడి ద్రావక మందులను వాడి చేసుకోవచ్చు. ఇక విత్తనాలకు పూసే పద్ధతి మనం చూసినట్లయితే ఈ పద్ధతిలో మందును విత్తనాలకు పూయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి జిగురు పదార్థాన్ని వాడతాం. ఈ పద్ధతికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అందువల్ల దీన్ని సాధారణంగా పరిశ్రమల్లోనే వాడతాం. అంటే రైతుకి ఇంటి దగ్గర చేయడానికి ఇది వీలు కాదు. సో విత్తన శుద్ధి చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది చూసినట్లయితే ఈ విత్తన శుద్ధికి వాడేటువంటి మందును తగు మోతాదులో మాత్రమే వాడాలి. ఎక్కువ మోతాదు వాడినందువల్ల విత్తనం మొలక శాతం దెబ్బతింటుంది. లేదు మరీ తక్కువ వాడినప్పుడు మందు అసలు పనిచేయదు. కాబట్టి రైతు సోదరులు మందును తగు మోతాదులో మాత్రమే వాడాలి. ఇంకొకటి ఏంటంటే విత్తనాన్ని ఆరబెట్టుకోవాలి. అంటే 8 నుంచి 10% విత్తనంలో ఉండేటట్టుగా మనం జాగ్రత్త తీసుకొని అంటే అంతవరకు ఆరనిచ్చి తరువాత మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే విత్తనంలో కనుక ఎక్కువ 8% ఉన్నట్లయితే మనం కలిపినటువంటి ఈ ద్రావణం కానివ్వండి ఏదైనా ఈ మందులు విత్తనాన్ని విత్తనం యొక్క ఈ మొలక శాతాన్ని తగ్గిస్తాయి. ఇంకొకటి ఏంటంటే విత్తన శుద్ధి చేసేటప్పుడు విత్తనం మీద ఉండేటువంటి పొర దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. ఇంకొకటి ఒకవేళ మనం విత్తనానికి ఒకేసారి 2 మందులతోటి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే ఉదాహరణకి నా దగ్గర శిలీంధ్ర నాశిని ఉన్నది, తర్వాత బ్యాక్టీరియా కూడాను ఉన్నది, ఈ రెండింటినీ నేను విత్తన శుద్ధి చేయాలి అనుకున్నప్పుడు ముందుగా మనం శిలీంధ్ర నాశనంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత మాత్రమే బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి మందుతోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇంకొకటి ఈ విత్తన శుద్ధి వాడేటువంటి ఈ రసాయనాలు ఏదైతే మనం వాడుతున్నామో ఇవి పశువులకు తర్వాత మనుషులకు కూడాను చాలా హానికరమైనవి. కాబట్టి ఈ విత్తనాన్ని విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాన్ని మరి ఎవరు తినకుండా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నది. కొన్నిసార్లు ఈ విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనము ఆరుబయట ఆరబోసి అది మేకలో లేకపోతే గొర్రెలో తినేసి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు తమ జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కాంబినేషన్, విత్తన శుద్ధి చేసేటప్పుడు నా దగ్గర శిలీంధ్ర నాశనం ఉంది, తర్వాత క్రిమి సంహారక మందు ఉంది, ఆ తర్వాత రైజోబియం ఉంది, ఈ మూడు నా దగ్గర ఉన్నప్పుడు నేను దేన్ని ముందు కలుపుకోవాలి అనేటువంటి ప్రశ్న రైతులు వేసినప్పుడు ముందుగా శిలీంధ్ర నాశనం తోటి విత్తన శుద్ధి చేయాలి, తర్వాత క్రిమి సంహార మందుతోటి విత్తన శుద్ధి చేసి చివరిగా రైజోబియం అంటే మనం జీవ సంబంధించినటువంటి కల్చర్ ని మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా మనం విత్తన శుద్ధిని చేసుకున్నట్లయితే మరి మనకి విత్తనం ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్లు కానివ్వండి, విత్తనం లోపల ఉండేటువంటి శిలీంధ్రాలు కానివ్వండి మనం పూర్తిగా తీసేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఒకసారి వివిధ పంటల్లో మనం విత్తన శుద్ధి ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి మనం వరిలో అయితే 1 కిలో వరి విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం మందును కలిపి 24 గంటలు ఉన్న తరువాత నారుమడిలో చల్లుకోవాలి. లేదు మనకి విత్తనానికి కుదరలేదు, సమయం సరిపోలేదు అనుకున్నప్పుడు మనం నారును 1 మడికి అయితే లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం కలిపి 24 గంటలు నానబెట్టి మండికట్టి మొలకొచ్చిన తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. 1 కిలో విత్తనం నానబెట్టడానికి లీటర్ నీరు సరిపోతుంది. మనకి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా వరిలో ఈ పాము పొర అనేటువంటి తెగులు

0: ఉధృతంగా వస్తుంది కాబట్టి దీన్ని నివారించుకోవడానికి మనకి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇది కిలో విత్తనానికి 8 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ ని పట్టించి నీళ్లు ఆరబెట్టి విత్తుకోవాలి. ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ మొక్కల వేర్లపై ఒక కవచంలో ఏర్పడి పైరును ఆశించేటువంటి బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి తెగులను సమర్థవంతంగా అరికడుతుంది. ఇక ఈ విత్తన శుద్ధి కందిలో ఎలా చేస్తారో చూద్దాం. ఈ కందిలోకి వచ్చినప్పుడు 1 కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బనిజం తో శుద్ధి చేసుకుని 24 గంటల తర్వాత 8 నుంచి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో శుద్ధి చేసి దాని తర్వాత రైజోబియంతో శుద్ధి చేయాలి. ఇక పెసర మినుము వీటిల్లో విత్తనానికి ముందు కిలో విత్తనానికి 2 నుంచి 5 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ అనేటువంటి మందులతో విత్తనాన్ని మనం శుద్ధి చేసుకోవచ్చు. తర్వాత కిలో విత్తనానికి 5 గ్రాముల థయో మిథాక్సిన్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును పట్టించి కూడాను మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఒకవేళ పెసర కానివ్వండి మినుము కొత్తగా పండిస్తున్నప్పుడు మనం 200 గ్రాముల రైజోబియం కల్చర్ ని ఎకరాకు సరిపడేటువంటి విత్తనంతో కలిపి విత్తేమనుకోండి, మనకి అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. ఇక వేరుశెనగని మనం విత్తుకుంటున్నప్పుడు వేరుశెనగకి ఎట్లా మనం విత్తన శుద్ధి చేయాలంటే విత్తడానికి ముందుగా బావిస్టన్ మందుని 2 నుంచి 3 గ్రాముల బావిస్టన్ ని 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. మనకి వేరు పురుగు ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 1 కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా రసం పీల్చే పురుగులకు ఇమిడాక్లోప్రిడ్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అంటే వేరు పురుగుకైతేనేమో 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందు, లేదా రసం పీల్చేటువంటి పురుగులకైతే ఇమిడాక్లోప్రిడ్ 2 మిల్లీలీటర్ల మందును కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి మాగాణంలో లేక కొత్తగా వేరుశెనగ సాగు చేసేటప్పుడు 200 గ్రాముల రైజోబియం కల్చర్ ని ఎకరాకు సరిపడా విత్తనానికి జిగురు సహాయంతో పట్టించాలి. ఇక పొద్దుతిరుగుడు విత్తనాలని మనం విత్తే ముందు 24 గంటలు నానబెట్టి తర్వాత నీళ్లలో ఆరబెట్టి విత్తే ముందుగా కిలో విత్తనానికి 2 నుంచి 3 గ్రాముల కార్బనిజం అనేటువంటి మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే మనకి నెక్రోసిస్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మరి ఇదే విత్తన శుద్ధిని నువ్వులు వేసేటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే వేరుకుళ్ళు ఆకుమచ్చ తెగుళ్ళు అధికంగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టాన్ లేదా థైరామ్ లేదా మ్యాంకోజెబ్లతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక పసుపు మొదటిసారిగా విత్తేటువంటి ఏరియాల్లో విత్తన శుద్ధి చేసుకొని నీటిలో ఆరబెట్టి తర్వాత కుప్పలుగా పోసి నిల్వ చేసుకోవాలి. రెండోసారి విత్తన శుద్ధి నాటే ముందుగా చేసుకోవాలి. దీనికోసం లీటర్ నీటికి 3 గ్రాముల రెడోమిల్ ఎంజెడ్ లేదా 3 గ్రాముల మ్యాంకోజిబ్ కలిపినటువంటి ద్రావణంలో 40 నిమిషాలు ఉంచి నీడలో ఆరబెట్టి నాటుకోవాలి. ఒకవేళ పసుపుకు పులుసు పురుగు ఆశించి ఉంటే శిలీంద్ర నాశినితో శుద్ధి చేసిన తరువాత 3.5 మిల్లీలీటర్ల మలాథియాన్ లేక 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లీటర్ నీటికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఈ విధంగా మనం విత్తన శుద్ధి గనక చేసుకున్నట్లయితే మరి మన పంట దిగుబడి పెరగటమే కాకుండా పంటకు పెట్టేటువంటి పెట్టుబడి తగ్గేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా విత్తన శుద్ధిని పాటించి అధిక దిగుబడులు పొందవలసిందిగా కోరుతున్నాం. అలానే విత్తన శుద్ధి చేసేటప్పుడు మొలక విరగకుండా జాగ్రత్త పడాలి. సో ఇలాంటి చిన్న చిన్నవి మనం జాగ్రత్తగా పడినట్లయితే మనకి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లానే విత్తనం నుంచి మొక్కలకు సంక్రమించేటువంటి తెగుళ్లను మనం సమూలంగా నిర్మూలించవచ్చు. కాబట్టి విత్తన శుద్ధి చేసి అధిక దిగుబడిని పొందుతారని రైతు సోదరులని ఆశిస్తున్నాం.
1: మీరింతవరకు అధిక దిగుబడికి విత్తన శుద్ధి ఎంతో అవసరం కొన్ని వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో తర్వాత జానపద గేయం వినండి.

0: జానపద గేయం విన్నారు. వ్యవసాయదారుల కరికరంలో తర్వాతి అంశం జీవాల ఆరోగ్య సంరక్షణ గురించి తెలుసుకుంటారు.
1: జీవాల ఆరోగ్య సంరక్షణ అండి, మనకు ముఖ్యంగా జీవాలలో నాలుగు రకాల కారణాల వల్ల వ్యాధులు సంభవిస్తాయండి. అవి ముఖ్యంగా మొదటిది, అందులో ముఖ్యమైనది వైరస్ క్రిముల వల్ల సోకే వ్యాధులు, బ్యాక్టీరియా వల్ల సోకే వ్యాధులు, పరాన్నజీవుల వల్ల సోకే వ్యాధులు మరియు ఇతర కారణాల వల్ల సోకే వ్యాధులు. ముఖ్యంగా వైరస్ క్రిముల ద్వారా సోకే వ్యాధుల్లో ముఖ్యంగా గాలికుంటు వ్యాధి, మసూచి వ్యాధి, నీలినాలుక వ్యాధి, పీపీఆర్ వ్యాధి, మూత్రపుండ్ల వ్యాధి, సిసిపిపి, ఇవి ముఖ్యంగా మనకు జీవాలలో వైరస్ క్రిముల వల్ల సోకే వ్యాధులు. అలాగే బ్యాక్టీరియా వల్ల వచ్చే రోగాలు ఏంటంటే చిటుకు రోగం, గొంతు వాపు వ్యాధి, దొమ్మ కాలిపుండ్ల వ్యాధి, ఈసుకొని పోవడం. అలాగే పరాన్నజీవుల వల్ల సోకే వ్యాధులు అండి, సర్ర, ఎలుక పాములు, బద్దె పురుగులు, చెరకలు. అలాగే ఇతర వ్యాధుల వల్ల జరిగే సమస్యలు ఏంటంటే అండి, విష పదార్థాలు వాటి ప్రభావం, గజ్జి, దగ్గు, పాముకాటు, కుక్కకాటు, కడుపు ఉబ్బరం, మేతమేయకపోవడం, విరేచనాలు, పుండ్లు, కంటి పూత, వెనక కాళ్ళు పడిపోవడం. అందులో బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధుల్లో ముఖ్యంగా చిటుకు రోగం అండి. దీన్ని మామూలుగా మనము వాడుక భాషలో గడ్డి రోగం, మచ్చు వ్యాధి, పాటు రోగం, మెడసరం, నెత్తిపిడి కూడా అంటుంటారండి. ఈ వ్యాధి ముఖ్యంగా తొలకరిలో ఉదయం మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా వస్తుందండి. ఇది ఎక్కువగా సంవత్సరం వయసున్న కొదమల్లో, దృఢంగా ఆరోగ్యంగా ఉన్న జీవాల్లో, వలస గొర్రెలలో, మేకల్లో మాత్రం అరుదుగా సోకుతుందండి. ఈ వ్యాధి బ్యాక్టీరియా ద్వారా సోకుతుందండి. ఈ వ్యాధి ఎలా సోకుతుందంటే తొలకరలో పెరిగిన పచ్చిక మేతను అతిగా మేయటం వల్ల శరీరంలో ఎప్సిలాన్ అనే విష పదార్థం విడుదల అవటం వలన ఈ రోగం వస్తుందండి. దీన్ని ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే మేతని ఒకేసారి అకస్మాత్తుగా మేతని కానీ దానా కానీ మార్చడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. ఒకేసారి ఎక్కువ పాలు లేదా మేతని పిల్లలకు అందించడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందండి. శరీరంలో అంతర పరాన్నజీవులు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ చిటుకు రోగం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ చిటుకు రోగంలోని లక్షణాలు ఏంటంటే రాత్రి జీవం బాగానే ఉండి తెల్లారేసరికల్లా ఎక్కువ సంఖ్యలో జీవాలు మరణించడం కనబడుతుంది. జీవాలు కళ్ళ ముందే ఎలాంటి లక్షణాలు లేకుండా హఠాత్తుగా గాలిలో ఎగిరిపడి అకస్మాత్తుగా మరణిస్తాయి. జ్వరం, పళ్ళు కొరకడం, వనకటం, బిగుసుకొని పోవడం, కాళ్ళను పొట్టతో తన్నుకోవటం, చెట్లకు గట్టిగా తల ఆనించి ఉండటం, కాళ్ళు బిగిసి నడవటం, శ్వాస కష్టం అవటం వంటి లక్షణాలు కనబడతాయి. వ్యాధి తీవ్రత ఉన్న దశలో అధికంగా విరోచనాలు, కడుపు నొప్పి, మందకోడిగా ఉండటం, మేత సరిగ్గా తినకపోవటం జరుగుతుంది. ఈ రోగాన్ని మనం నివారించుకోవాలంటే తొలకరికి ముందు చిటుకు రోగం టీకా, ఇంగ్లీష్లో ఈటీ అంటారండి, ఈ రోగం టీకా జీవాలకు వేయించుకోవాలండి. అలాగే మనకు జీవాలలో మశూచి వ్యాధి ఉంటుందండి, దీన్ని షీప్ పాక్స్ అంటామండి. మామూలుగా మనము వాడుక భాషలో బొబ్బ, తెల్లెవ్వ, అమ్మతల్లి, బొబ్బల జాజ్యం, అమ్మోరు అంటుంటామండి. ఇది సంవత్సరంలో ఎప్పుడైనా ఈ వ్యాధి బారిన జీవాలు పడే అవకాశం ఉందండి. ఎక్కువగా మాత్రం వేసవి లేదా చలికాలంలో ఈ వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా గొర్రెలలో ఈ షీప్ పాక్స్ అనే వ్యాధి సోకుతుంది. మేకలలోకి వచ్చేసరికే గోట్ పాక్స్ వస్తుందండి. ఇది వైరస్ వల్ల వచ్చే రోగం. ఈ వ్యాధి ఎలా సోకుతుందంటే అనారోగ్యకరమైన జీవాలు ఆరోగ్యకరమైన జీవాలతో కలిసినప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అలాగే వైరస్చే కలుషితమైన గాలి, మేత, నీరు, స్పర్శ, శ్వాస, పనిముట్లు ఇటువంటి వాటి వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వ్యాధి మందలోనికి ప్రవేశించిన తర్వాత 2-3 వారాల్లో మందలో 80% వరకు

ధరించి ఎక్కువ శాతంలో గొర్రెలు మరణించే అవకాశం ఉంటుంది. గొర్రె పిల్లలు ఎలాంటి లక్షణాలు లేకుండా 50% వరకు మరణిస్తాయి. పెద్ద గొర్రెల్లో మరణాలు కొంచెం తక్కువ శాతం ఉంటుంది. వైరస్ ప్రవేశించిన వారం తర్వాత లక్షణాలు కనబడతాయండి. జ్వరం మాత్రం 100 డిగ్రీల నుంచి 100 డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుందండి. వెంట్రుకలు లేని ప్రాంతాల్లో అంటే తొలకింది భాగాల్లో, తోక కింద, పెదవులు, ముక్కురంధ్రాలు, జననేంద్రియాలు, పొదుగుపై ఎర్రని దద్దులు, పొక్కులు ఏర్పడతాయి. అవి చిమ్ము కట్టుపోతాయి, లేకపోతే నల్లబడిపోతాయి. దుర్ర వల్ల గోడలకు శరీరాన్ని రుద్దుకుంటాయి. కళ్ళ నుండి నీరు, నోటి నుంచి చొంగ, ముక్కు నుంచి చిక్కటి చీమిడి కారుతుందండి. ఈ బొబ్బను నివారించాలంటే పశువులకు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి. షీప్ పాక్స్ టీకా వేయించుకుంటే నివారించగలుగుతాం. అలాగే జీవాలలో మరో ముఖ్యమైన వ్యాధి పీపీఆర్ అనగా పెటిట్స్ రూమినెంట్స్ అనే వ్యాధి. వాడుకలో భాషంలో చీడపారుడు రోగం అంటామండి. అలాగనే పురు రోగం, సూడోఆర్పి, గోట్ ప్లేగ్ అంటారండి. ఈ వ్యాధి ఎక్కువగా జనవరి నుంచి ఆగస్టు కాలంలో అనగా వేసవి కాలంలో పీపీఆర్ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఎక్కువగా ఇది మేకల కంటే కూడా గొర్రెలకు ఎక్కువగా వస్తుందండి. పెద్ద గొర్రెల కంటే కూడా చిన్న వాటిలో ఎక్కువగా ఈ వ్యాధి తీవ్రత సోకి మరణాలు కూడా ఎక్కువ ఉంటాయండి. ఇది వైరస్ వల్ల వచ్చే జీవాలకు వచ్చే రోగం అండి. ముఖ్యంగా ఇది కొత్తగా కొనుగోలు చేసిన గొర్రెలు మేకలని మనము మన ఇంట్లో ఆల్రెడీ ఉన్న మందులో కలపడం వల్ల ఈ వ్యాధి బాగా ప్రబలుతుందండి. ఈ వ్యాధి వచ్చిన జీవాలకు జ్వరం 106 నుండి 108 ఉంటుందండి. జ్వరం ప్రారంభమైన 2 నుండి 3 రోజుల తర్వాత పలుచటి, నలుపు రంగు విరేచనాలతో పేడ ఉంటుందండి. అలాగే చూడు గొర్రెలు ఈసుకొని పోతాయి. వ్యాధి సోకిన మందల్లో 50 నుండి 70% జీవాలు మరణించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటికి ముఖ్యంగా ఈ రోగం రాకుండా ఉండాలంటే పీపీఆర్ టీకాలు ప్రతి సంవత్సరం జనవరి మాసంలో తప్పకుండా వేయించుకోవాలండి. అలాగే పాకల్ని 5% ఫార్మలిన్ లేదా ఫినాయిల్ ద్రావణంతో శుభ్రం చేస్తే వైరస్ నశిస్తుంది. అలాగే మనకు జీవాల్లో ముఖ్యమైన రోగం గాలికుంటు వ్యాధి అండి. దీన్ని ఫుట్ అండ్ మౌత్ అంటారు, పోచమ్మ రోగం అంటారు, గాలి పోచమ్మ అంటారు, నోటిగాళ్ళు అంటారు, కాళ్ళగాళ్ళు అంటారండి. సంవత్సరంలో ఎప్పుడైనా ఎక్కువ శాతం మాత్రం నవంబర్ మరియు డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా సోకుతుంది. ఇది ఎక్కువగా గొర్రెల్లో వస్తుందండి, మేకలలో అరుదుగా వస్తుంది. ఈ వ్యాధి కూడా వైరస్ క్రిమి వల్ల వస్తుందండి. ఈ వ్యాధి ఎలా సోకుతుందంటే అనారోగ్యకరమైన జీవాల గాలి, శ్వాస, ఆరోగ్యకరమైన జీవాలు పీల్చినప్పుడు ఈ వ్యాధి వస్తుందండి. వ్యాధి సోకిన తల్లిపాలు తాగడం వల్ల చిన్నపిల్లలకు కూడా ఈ వ్యాధి సోకుతుందండి. ఈ వ్యాధిలోని లక్షణాలు ఏంటంటే జ్వరం ఉండటం, జ్వరం 104 నుండి 106 డిగ్రీల ఫారెన్ హీట్ మరియు నాలుక మీద, కాలిగిట్టల మధ్య ఎర్రబడి పుండ్లు ఏర్పడి మేతమేయక జీవాలు కుంటుతుంటాయి. నోటి నుండి చొంగకారుతుంది, దగ్గుతుంటాయి. చూడు గొర్రెలు ఈసుకొని పోతాయి. అలాగే గొర్రె పిల్లల్లో 95% మరణాలుంటాయండి. ఈ వ్యాధి నుండి కోలుకున్నప్పటికీ గర్భస్రావాలు, మందత్వం, న్యూమోనియా, పొదుగువాపు, రక్తహీనత, గిట్టల సమస్యలు, ప్యాంటింగ్, వెంట్రుకలు అధికంగా పెరగటం మొదలైన పరిణామాలు జీవాల్లో కనిపిస్తాయండి. ఈ వ్యాధిని నివారించాలంటే ముఖ్యంగా వ్యాధి రాక మునిపే మనము FMD టీకా అంటే గాలికుంట్లు టీకా జీవాలకు వేయించుకోవాలండి. అలాగే మనకి జీవాలలో మరో ముఖ్యమైన వ్యాధి బ్లూ టంగ్, నీలి నాలుక వ్యాధి అంటారండి. దీనినే మన వాడుక భాషలో మూతివాపు వ్యాధి, పూత రోగం, మూతిపుండ్లు అంటుంటామండి. ఈ వ్యాధి ఎక్కువగా దోమలు ఎక్కువ ఉధృతంగా ఉండే ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసాల్లో బాగా ఉధృతంగా వస్తుందండి. ఇది ముఖ్యంగా కూడా గొర్రెల్లోనే ఎక్కువగా ఉంటుందండి, మేకల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఈ వ్యాధి మందలోని సగం జీవాలకు సోకి సుమారు 10% గొర్రెలు మరణిస్తాయండి. ఈ వ్యాధి సోకిన జీవాలకు జ్వరం 105 నుండి 107 ఫారెన్ హీట్ దాకా ఉంటుందండి. ఈ వ్యాధి లక్షణాలు ఏమిటంటేనండి, మూతి, పెదవులు, చిగుళ్ళు, నాలుక, ముఖం వాచి ఎర్రబడుతుంది, పుండ్లు ఏర్పడతాయి, నోటి నుండి నొరకతో కూడిన చొంగ, కళ్ళు, ముక్కు వాచి స్రావాలు కారుతాయి. వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుగా మారుతుంది, నోటి నుండి దుర్వాసన వస్తుంది. అందుకే ఈ రోగాన్ని నీలి నాలుక వ్యాధి అంటామండి. ఈ రోగాన్ని నివారించాలంటే ఇది ఎక్కువగా వ్యాధి తీవ్రత సూర్యరశ్మి ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి వ్యాధిగ్రస్త జీవాలను నీడలో ఉంచి చికిత్స చేయించాల, మందలో పంపించకూడదు. మంద నుంచి ఎఫెక్ట్ అయిన జీవ

0: లను సెపరేట్ గా ఉంచుకోవాలి. ఈ వ్యాధి దోమకాటు ద్వారా ప్రధానంగా వ్యాపిస్తున్నందున దోమల నివారణకు వేపాకు లేక జామాయలాకు లేక కలబందాకు లేక పిడకల్ని కాల్చి దోమలను నివారించాలి. అలాగే రాత్రి వేళల్లో ఎలక్ట్రికల్ బల్బులు పెడితే వెలుతురుకు దోమల ఉద్దీత తగ్గుతుంది. అలాగే దోమ తెరలు వాడుకుంటే దోమలు రాకుండా జీవాలను నీలినాలుక వ్యాధి నుంచి మనము కాపాడుకోవచ్చు. ఈ వ్యాధి మాంసం మరియు పాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కాబట్టి వ్యాధిగ్రస్త జీవాలని మాంసానికి కోయకూడదు, పాలను గొర్రె పిల్లలకు తాగించకుండా చూడాలి.
1: మీరింతవరకు జీవాల ఆరోగ్య సంరక్షణ గురించి తెలుసుకున్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.
3: ఆకాశవాణి కొత్తూరు కేంద్రం.

ఫోకస్ అని కొత్తడం కేంద్రం. సమయం 7:45 కావస్తున్నది. ప్రకటించిన కార్యక్రమం మరి కొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షిక్కిన ఆర్య పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ గంగాధర్.
3: శ్రోతలందరికీ నమస్కారం. యువతను వ్యవసాయం నుండి ఇతర వృత్తులకు వలస వెళ్లకుండా నిరోధించి వ్యవసాయంలోనే లాభదాయకమైన ఉపాధి అవకాశాలను కల్పించే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్య అంటే అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, క్లుప్తంగా వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుకోవటం ఈ పథకాన్ని ప్రారంభించింది. మరి ఈ పథకం ఏ విధంగా అమలవుతుంది, ఎప్పుడు ప్రారంభించారు, లాంటి విషయాలన్నీ తెలుసుకునేందుకు మన స్టూడియోస్కి వచ్చేశారు కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు, స్వాగతం అండి కార్యక్రమానికి. నమస్తే.
4: నమస్కారం సార్. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక అభివాదాలు.
3: సార్, ఈ ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, దీని యొక్క ఉద్దేశము లక్ష్యాలేంటి?
4: సార్, మన దేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు యువత వలస పెరుగుతున్నారు. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది. యువతలో వ్యవసాయం పట్ల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో వారికి ఉపాధి అవకాశాలను సృష్టించడం అత్యవసరమైంది. భారతదేశ జనాభాలో సుమారు 65% మంది యువత ఉన్నారు. అయినప్పటికీ వ్యవసాయ రంగంలో యువత పాల్గొనడం తగ్గుతూ వస్తుంది.

0: వ్యవసాయ రంగం దేశ ఉపాధిలో సుమారు 45% మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా చాలా తక్కువగా ఉంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ అనే స్లోగన్ని తీసుకోవడం జరిగింది. సో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలంటే మిగతా రంగాలతో పోలిస్తే, సేవా రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వాటితో పోలిస్తే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుండి ఆర్థిక వ్యవస్థకు వచ్చే జాతీయ వాటా తక్కువగా ఉంది. సో ఈ వాటాను పెంచాలంటే కంపల్సరీ యువత యొక్క పాత్ర ఖచ్చితమైనది. అందుకు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు యువత వలసను తగ్గించడానికి భారత ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడం ఆర్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ యువతను వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో భాగస్వాములుగా మార్చడం, తద్వారా స్థిరమైన ఆదాయం మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా అమలు చేయబడుతుంది. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత నగరాల్లో ఉరుకుల పరుగుల మధ్య అడావిడి జీవితం, మానసిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో పోలిస్తే సొంత గ్రామంలో వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం గౌరవ ప్రధానమైన వృత్తిగా మార్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఆర్య పథకాన్ని సుమారు 29 రాష్ట్రాల్లోని దాదాపు 100కు పైగా కేవీకేల్లో వివిధ వర్గాలకు చెందిన 2 లక్షల మంది పైగా యువతకు ఈ శిక్షణా కార్యక్రమాలు అందించడమే కాకుండా వారు వివిధ యూనిట్లను స్థాపించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పథకం ద్వారా అందించడం జరిగింది.
1: సార్, మరి కృషి విజ్ఞాన కేంద్రం కడప ఊటుకూరులో ఈ పథకాన్ని, ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఎంతమంది యువత ఇప్పుడు శిక్షణ పొందుతూ ఉన్నారు? అలాగే యువత వ్యవసాయంలో ఉపాధి పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు పాటిస్తూ ఉన్నారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ద్వారా ఆర్య పథకం వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన కృషి విజ్ఞాన కేంద్రంలో 2018లో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి యువతకు శిక్షణ, ఆర్థిక సహాయం మరియు సాంకేతికతను అందించి గ్రామీణ యువతను వానపాముల ఎరువుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు విలువల జోడింపు, నర్సరీ ద్వారా మొక్కల పెంపకం మరియు డైరీ కేంద్రాలు స్థాపించేందుకు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ఇప్పటి వరకు దాదాపు 2125 మంది యువతను నైపుణ్య ఆధారిత శిక్షణ అందించడంతో పాటు దాదాపు 45 సూక్ష్మ వ్యాపార యూనిట్లను స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందనమాట. సో ఈ ఆర్య పథకం ద్వారా మనము యువతను నెట్వర్క్ గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రాసెసింగ్, విలువల జోడింపు, మార్కెటింగ్ వంటి వనరులు మరియు మూలధన ఆధారిత కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ సంస్థలు మరియు భాగస్వాములతో అనుసంధాన్ని పెంపొందించడం ద్వారా యువత అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను సమన్వయం చేయడంలో కృషి చేస్తుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో సమగ్ర శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు పొందిన యువత ఇతర యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటుగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. అలాగే ఉపాధి అవకాశాలు విస్తరించి గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ మరియు అర్ధ నిరుద్యోగ యువతకు కొత్త మార్గాలు సృష్టించడానికి ఈ ఆర్య పథకం బాగా ఉపయోగపడుతుంది.
1: ఈ ఆర్య పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరిని సంప్రదించాలంటారు?
0: ఈ ఆర్య పథకం ఎవరైతే యువత ఉన్నారో 35 సంవత్సరాల లోపల ఉన్న యువత దీనికి అర్హులు. అందరూ యువత అయి ఉంటే చాలు, వీరు నేరుగా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో

0: ఏ శాస్త్రవేత్తను సంప్రదించినా ఎప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు? వాళ్ళ అర్హతను బట్టి వానపాముల ఎరువును కావచ్చు, పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, నర్సరీ పెంపకం కావచ్చు, లేకుంటే చిరుధాన్యాలకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, ఈ విలువల జోడింపు, అలాగే డైరీ కేంద్రాల పైన శిక్షణ ఇవ్వడంతో పాటుగా వారు స్థాయిని బట్టి వారికున్న అర్హతను బట్టి వారికి ఆర్థిక సహాయం అందించి యూనిట్లు నెలకొల్పేందుకు కూడా కృషి చేయడం జరుగుతుంది.
1: సార్, ముఖ్యంగా యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఈ పథకము అవలంబిస్తున్నారని అంటున్నారు. మరి యువతను వ్యవసాయం వైపు మళ్లించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మీరు చేపడుతున్న ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి అంశాలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది? ఎలా ఆ శిక్షణ అందించడం జరుగుతుంది?
0: సార్, మెయిన్ ముఖ్యంగా ఈ స్కిల్ ట్రైనింగ్స్, వొకేషనల్ ట్రైనింగ్స్ అంటామన్నమాట. ఒక్కొక్క యూనిట్లో 4-5 రోజులు, అంటే ఇప్పుడు వానపాముల ఎరువు పైన ప్రత్యక్షంగా 4-5 రోజులు థియరీ క్లాసులు కావచ్చు, తదనంతరం ప్రాక్టికల్ క్లాసులు ఏర్పాటు చేసి ఎలా వానపాముల బెడ్స్ ఉంటాయి, ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇవంతా చూపించడం జరుగుతుంది. అలాగే పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఫస్ట్ థియరీ క్లాస్ చెప్పాము, తర్వాత ఆ బెడ్స్ ఎలా తయారు చేసుకోవాలి, స్పాన్ అంటే ఏంటి, దానికి నీళ్లు ఎలా పట్టాలి, ఆ టెంపరేచర్ ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించాలి, ఆర్ద్రత రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం, ఈ హ్యూమిడిటీని ఎలా మెయింటైన్ చేయాలి, లేకుంటే దానికి వచ్చే సంక్రమించే వ్యాధులు ఉంటాయి, కంటామినేషన్ అవుతుంది, వీటన్నిటిపైన ఈ 4-5 రోజులు శిక్షణా కార్యక్రమాలు బ్యాచ్ల వైజ్ వాళ్ళ అర్హతను బట్టి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆసక్తి ఉన్న యువతను గ్రూప్గా ఒకే విలేజ్లో అయితే 4-5 మందిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వారికి వానపాముల బెడ్స్ కావచ్చు, వానపాములు కావచ్చు, అందుకు అవసరమైన డ్రమ్స్ కావచ్చు ఇలాంటివి, అలాగే షేడ్ నెట్ నర్సరీ అంటే నారు మొక్కల పెంపకంలో అయితే ఈ షేడ్ నెట్ను కానీ, అందుకు అవసరమైన ప్రోటేస్ అంటామన్నమాట, నారుమడి పెంచుకోవడానికి అవసరమైన ట్రేస్, తర్వాత వాటర్ పడడానికి రోజ్ క్యాన్స్ కావచ్చు, లేదు కోకోపిట్ ఇలాంటివన్నీ అందించడం జరుగుతుంది.
1: సరే, ఈ ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరులో శిక్షణ పొంది ఇప్పటి వరకు ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు? వ్యవసాయంలో ఏ విధంగా రాణిస్తూ ఉన్నారు?
0: సరే, మన పథకం ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దాదాపు 2,125 మంది శిక్షణ తీసుకోవడం జరిగింది. అందులో కొందరు గ్రూప్గా, లేకుంటే కొందరు ఇండివిజువల్గా 54 మంది యూనిట్స్ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఉదాహరణకు చూసుకుంటే మన పులివెందుల పట్టణం దగ్గరలో పాలెం చంద్ర అనే ఒక రైతు ఉన్నాడనమాట. సో ఈయన 2019లో ఆర్య పథకం ద్వారా 1,20,224 రూపాయల ఆర్థిక సహాయాన్ని మన కేవీకే ద్వారా పొంది దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వర్మీ కంపోస్ట్ ను యూనిట్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 3,00,000 రూపాయలను SBI బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయాన్ని పొంది ఈ యూనిట్ ను ఇంకా మెరుగుపరుచుకుని విస్తరించుకున్నాడు. సో ఈయన 1 సంవత్సరానికి దాదాపు 300 టన్నుల వర్మీ కంపోస్ట్ ను తయారు చేస్తాడు. నికర ఆదాయం దాదాపుగా 16,80,000 వరకు ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈయన వర్మీ కంపోస్ట్ తో పాటు ద్రవరూప జీవన ఎరువులు మరియు వర్మీ వాష్ ను ఉపయోగించి అధిక పోషకాలు గల వర్మీ కంపోస్ట్ ను తయారు చేస్తున్నారు. శిక్షణా కార్యక్రమంలో జరిగే ప్రాక్టికల్ తరగతుల సమయంలో ఈయన రీసోర్స్ పర్సన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. తన సొంత కుటుంబ సభ్యులను ఈ వర్మీ కంపోస్ట్ తయారు యూనిట్లో చేర్చుకోవడమే కాకుండా 6 మంది పురుషులు 2 మహిళలకు ఈయన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంకొక నర్సరీ పెంపకం దాంతో చూసుకుంటే అశోక్ అనే ఒక రైతు ఉన్నాడనమాట. ఈయన పూర్మావెల దగ్గర అక్కలరెడ్డిపల్లి అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కూరగాయల నర్సరీ అనే ఒక నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈయన టమోటా మరియు బంతి పువ్వుల వంటి కూరగాయల మొక్కలు, అలాగే వివిధ రకాల కూరగాయల పూల మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు అనమాట. అలాగే నన్నారి మొక్కల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. సంవత్సరానికి సరాసరిన 6,00,000 మొక్కల నారు మొక్కలను ఉత్పత్తి చేయడంతో పాటు దాదాపు 2,70,000 నికరాదాయాన్ని సంపాదిస్తున్నాడు. అధిక శ్రమ అవసరాన్ని తీర్చడానికి ముఖ్యంగా నీటిపారుదల కోసం అతను డిప్పు ల్యాటర్ను సవరించుకొని చిల్లులు గల స్ప్రింక్లర్ వ్యవస్థను తయారు చేసుకున్నాడు సొంతంగా. తన సొంత కుటుంబ సభ్యులను చేర్చుకోవడమే కాకుండా 7 పొడుగునా 2 పురుషులకు మరియు 2 మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో యువత తాము ఉపాధి పొందడమే కాకుండా తన తోటి తమ గ్రామంలో ఉండే మహిళలకు పురుషులకు కూడా ఈ ఉపాధి అవకాశాలు ఈ పథకం ద్వారా కల్పించడం జరుగుతుంది.
1: ఆర్య పథకం ద్వారా

0: గ్రామీణ యువతకు వ్యవసాయ సాంకేతికతపై శిక్షణ అందిస్తూ వారికి అవసరమైన వనరులను అందించడం ద్వారా వ్యవసాయ వ్యవస్థాపకులుగా ఎలా మారుస్తూ ఉన్నారు, తద్వారా వారు స్వతంత్రంగా ఆదాయం ఎలా పొందగలుగుతున్నారు తదితర విషయాలన్నీ మనకు అందించారు డాక్టర్ టి మహేష్ బాబు గారు. ధన్యవాదాలండి.
1: సార్, ధన్యవాదాలు సార్.
0: ఆర్య పథకాన్ని ఉపయోగించుకుని ఉపాధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల అభిప్రాయాలను విందాం.
2: నమస్కారం, నా పేరు పాలెం చంద్ర, మాది పులివిందుల చెన్నారెడ్డి కాలనీ. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. గత 6 సంవత్సరాల క్రితం కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు కడప వారు అందించిన ఆర్య అనే పథకం ద్వారా 2019-20 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకుని దీనిలో భాగంగా పుట్టగొడుగుల పెంపకం మరియు చిరుధాన్యాల ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు తయారు చేసే విధానము, వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనే 3 అంశాల మీద మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో మేము వర్మి కంపోస్ట్ విధానాన్ని ఎంచుకున్నాను. ఆర్యా పథకం ద్వారా ఆ సంస్థ వారు అందించిన ఆర్థిక సహాయంతో మంచి వర్మి కంపోస్ట్ మరియు వానపాములు ఉత్పత్తి చేసి రైతులకు అందించి వాటి మీద మంచి అవగాహన కల్పించి రైతులకు అందించడం ద్వారా మంచి వ్యాపారం అయితే జరుగుతుంది. దీనితో పాటు నేనొక్కడే లభ్యత పొందకుండా నాతో పాటు 6 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. మేము నెలకు వచ్చేసి 20 టన్నుల వరకు వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ఇంకా ఇలాంటి పథకాలు నిరుద్యోగ యువత ఉపయోగించుకొని మంచి ట్రైనింగ్ తీసుకుని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.
3: నమస్కారము, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. మాది వైఎస్ఆర్ కడప జిల్లా పూర్వామిల్ల మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామం. నేను 2022-23 సంవత్సరంలో SLV వెజిటేబుల్ నర్సరీ స్థాపించడం జరిగింది. ఈ నర్సరీలో రైతులకు నేను టమోటా, మిరప, వంగ, నన్నారి వంటి సీడ్లింగ్స్ అయితే అందించడం జరుగుతుంది. నా శ్రేయోభిలాషుల సమాచారంతో ఆర్య అనే ప్రోగ్రాం గురించి తెలుసుకున్నాను. ఆర్య ప్రోగ్రాం గురించి తెలిసిన వెంటనే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు సంబంధిత సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ వారిని కలవడం జరిగింది. అందులో వారు ట్రైనింగ్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. సీడ్లింగ్స్ ఏ విధంగా పెంచాలి, రైతులకు ఏ విధంగా అందించాలి, వాటి మెలకువల గురించి నాకు తెలియజేశారు. అంతేగాక వారు నాకు కొంతవరకు ప్రోత్సాహకంగా ప్రోట్రేల్ అయితేనేమి, కోకోపీట్ అయితేనేమి నాకు ఇవ్వడం జరిగింది. సో దీనికి గాను నేను ఆచార్య ఇంజరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
4: ఇంతవరకు ఆర్య పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎస్ గంగాధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: సోదరులు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నర లహరి 100.1 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం కొత్తగూడెం కేంద్రం నుంచి మీరు ప్రసారాలు వింటున్నారు. ఈనాటి శ్రోతలు కోరినటువంటి చిత్రగీతాల కార్యక్రమానికి మనకు కేంద్రానికి పుంకాను పుంకలుగా ఉత్తరాలు వస్తున్నాయి. వారికి ఇష్టమైనటువంటి పాటల్ని కోరుకుంటూ వినిపించమంటూ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పూట కార్యక్రమంలో మనం కొన్ని ఉత్తరాలు చూద్దాం. ముందుగా కొత్తగూడెం నుంచి శ్రీ

ഫ്രാൻസ്, വിനോദ് നായക്, ആമിൻ, രാജു, ഷരീഫ്, ఇంకా వారి మిత్రులు వీరంతా కోరుతున్నారు హలో బ్రదర్ చిత్రం నుంచి పాట వినిపించమంటూ. వీరు కోరుతున్న ఈ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించారు. గీతరచన వేటూరు సుందరరామూర్తి, సంగీతం కోటి. వీరి కోసం ఈ పాట

శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు మరొకరం చూద్దాం. వీరు భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రాస్తున్నారు. కార్తీక, మోహిత్ సిద్ధార్థ, వేదాంశ్, చరితనందన్, స్వరూపరాణి, ప్రవీణ్ కుమార్, సతీష్, సరోజిని, నాగేశ్వరరావు, మీరంతా కోరుతున్నారు. ఏకలవ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన మల్లెమాల సాహిత్యాన్ని వినిపించమంటూ సంగీత

ముందు 24 ఇంక్లైన్ నుంచి శ్రోతలు సుకృతి, ప్రహస్తి, అశ్రిత, కార్తికేయ, శ్రావణి, వాత్సల్య, లావణ్య, ప్రకాష్, సరిత, రాజేశ్వరి, రమేష్, అశోక్, వెంకటరాజం, వసంత, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మీరు కోరుతున్న పాటనిప్పి సుశీల ఆలపించారు. సాహిత్యం దాశరథి, సంగీతం కెవి మహాదేవన్, చిత్రం

శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు మరొక ఉత్తరం చూద్దాం. వీరు కొత్తగూడెం రుద్రంపూర్ నుంచి రాస్తున్నారు. కోలాపురి స్వరూపారాణి, వసంత, కార్తికేయ, సారయ్య, స్వర్ణలత, సహస్రం, తిరుపతి, సిరిచందన, చైతన్య, రాజేశ్వరి, సుధాకర్, భారతి, భరత్లాల్ పరదేశి, మురళీధర్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మీరు కోరుతున్న ఈ పాటని హరిహరన్, చిత్ర, సునీత ఆలపించారు. స్వీయ సంగీత సారథ్యంలో రమణ గోగుల సాహిత్యం అందించారు. చిత్రం యువరాజు

అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టుపంపు గ్రామం నుంచి వెంకటేశ్వర్లు, సీతయ్య, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి వీరంతా కోరుతున్నారు క్రిమినల్ చిత్రం నుంచి కీరవాణి చిత్ర ఆలపించిన పాట వినిపించమంటూ.

కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. శ్రోతలు పాలోంచ అయ్యప్ప నగర్ నుంచి లక్ష్మీ నరసింహ, వెంకట సునంద, రమ్య శ్రీహాసిని, సత్య శ్రీధర సోగన్, ఇంకా భువనేశ్వరి వారి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడిన పాట వినిపించమంటూ. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు, అనిత, రమ, రజని, వసంత, లక్ష్మీ, ప్రసన్న, చందన, కుమారి, సూర్య, వెంకట్, మోహన్, ప్రతాప్, నందన్, వీరంతా రామచంద్రుని పేట గ్రామం నుంచి రాస్తున్నారు. వీరు కోరుతున్న ఈ పాట స్వీయ సంగీత సారథ్యంలో ఏఆర్ రహమాన్, సుజన్య, క్యాష్ అండ్ క్రిస్సీతో కలిసి పాడారు. గీత రచన సుద్దాల అశోక్ తేజ, చిత్రం రోబో.

వింటున్న ఈ పాట మౌనరాగం చిత్రం నుంచి. ఈ పాటను వినిపించమంటూ రాస్తున్నారు కొత్తగూడెం నుంచి సుమతి, సర్వయ్య, నరసింహులు, రాంబాబు, సునీత, జెన్నీ, బన్నీ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరి కోసం

ఆఖరి. మీరింతవరకు శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఈ ప్రసారంలో రాత్రి 9:30 మధురిమ సినీ మధుర గీతాల కార్యక్రమంలో మరికొన్ని చిత్రగీతాలు వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:44 దాటి 21 సెకండ్లు. 8:45 సమాచార సంధ్య హిందీలోను, అనంతరం 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, అనంతరం 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి వింటారు. ముందుగా హిందీలో వార్తలు విందాం. సమాచార సంధ్య సమయం 9:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో

ആകാശവാണി കൊത്തോളം കേന്ദ്രം మధురమ సినిమా గీతాలు వింటారు. ముందుగా రుద్రవీణ చిత్రం నుంచి కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట వినండి. గీతరచన సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: మధురిమ సినీ మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, స్వర్ణకమలం చిత్రం కోసం. సంగీతం ఇళయరాజా, గీత రచన సీతారామ శాస్త్రి.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు, ఝల్లు ఝల్లు ఝల్లు.

శుభలేఖ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన వేటూరు సుందరరామూర్తి, సంగీతం కెవి మహాదేవన్.

రాశీతారాం పి సుశీల ఆలపించిన పాట వింటున్నారు. గీత రచన వేటూరు సుందరరామూర్తి, సంగీతం బప్పిలహరి, చిత్రం సింహాసనం.

అలవాట్లు సేవించి వాహనాలు నడపకండి. రోడ్డు ప్రమాదాలకు మీరు కారకులు కాకండి. ఆకాశవాణి కొత్తూడెం కేంద్రం. గజగౌరి వ్రతం చిందు యక్షగానం వింటారు.

0: చంద్రశేఖరా, మరి ఎనామా ఈ ధృతరాష్ట్రుడు? నాకు 100 మంది కుమారులు.
1: అవునవును,
0: ఒకరి
1: కాదు ఇద్దరు కాదు, 100 మంది కుమారులు.
0: నా భార్య అయిన గాంధారి. ఇప్పుడే మా గాంధారిని రప్పించండి.

0: నమో నమః.
1: అయ్యా
0: నా పేరు నారద మహర్షి అంటారు.
1: ఎక్కడ పోతున్నాండి మీరు?
0: నేను ఇప్పుడు ఎక్కడంటే నాకు ఒక రమ్ములేక చాలా రోజులవుతున్నది. నేను ఇప్పుడే ధృతరాష్ట్రుడి చెంతకు పోయి అతనికి వ్రతము కూర్చి విన్నవించిన తర్వాత అయితే అప్పుడు నాకు కలవం ప్రాప్తి అవుతుంది. నా భోజనం ఎట్టుండాలి? నారాయణ
1: మనీంద్ర మనీంద్రా వందనములు.
0: ఆ స్వామి వచ్చాను.

0: మీరు వచ్చిన మాకు ఆనందమే కాని మరి ఎన్నరాన్ని మా పట్టణం గజాపురం వచ్చారంటే మాకు చిత్రం అనిపిస్తుంది. దేని గురించి వచ్చిన రయ్యా?
1: అలాగేనా స్వామి,

0: కామదేవము కల్ప వృక్షము ఈ శివుని తీసుకువచ్చాయో అక్కడ గౌరీవ్రతం చేసినట్టయితే మీకు ఎలా సంతోషము ఉంటుంది, అష్టేశ్వరుల చోటు సుఖ సంపాదన చేద్దాం ఉంటారు. అయ్యా
1: గాంధారి
0: చేయని
1: మామనిషుడు చెప్పాడు మనము గజాగ వ్రతమాట, పార్వతి పరమేశ్వరుని మనం వ్రతం చేస్తాము అయితే.

0: మనము వ్రతము చేశాము.
1: మనం చేసిన ఏమని చెప్పాడంటే, ఇగో ఎన్నో వస్తువులు చెప్పాడు, లంకా దీపము విన్నావా, మరి నూతన పాతాళగంగ చెప్పాడు, అయ్యారతము, ఆపారు జాతం, ఇవన్నీ మొత్తం మనం పార్థ పరమేశ్వరుడు మొత్తం లక్కతో చేశాము.
0: అవును,
1: మనం వ్రతం చేశాము. మరి వైనం ఇక్కడ ఉంచేది కదట, మీ పాలివారి వాళ్ళ నుంటే వాళ్లకు ఇచ్చేసి రమ్మని చెప్పాడు.
0: సరే వెళ్తాను
1: అన్నారు.
2: అమ్మయ్యా చెలుగలే.

0: నా పేరు హస్తినాపురంలో నా పేరు కుంతి అంటారు.
1: నీ భర్త పేరు తల్లి?
0: నా భర్త పేరు పాండురాజు.
1: పాండురాజు
0: మా మరుదులైన మా మరిది ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్రుడు
0: నా కొడుకులు ఐదుగురు.
1: ఎవరెవరు?
0: ఎవరా? నలినాక్షి వినవమ్మ నాతి పోబోని ఇలలో నగజపురం ఎత్తి మా నెలవే. పాండురాజేంద్రుండు పరగనా విముడు నిండు సత్యము అదే నిలిపినవాడు అంచయానర పుత్రుల ఐదుగురు నాకు. పంచ పాండవులని పరిగిరిదాత్రి ధర్మరాజనుడు తగమొదటి వాడు నిర్మల సోనుడు నీతి కోవిదుడు బాబ రెండవ

0: నేను ఇప్పుడు చెప్పిన ఏంటి అంటే మధురాపురము మాది,
1: మధురాపురి పట్టణం.
0: హస్తినాపురము మాది,
1: హస్తినాపురి పట్టణం.
0: అందులో ధృతరాష్ట్రుడు, పాండవు, పాండురాజు,
1: పాండురాజు
0: వాళ్ళు అన్నదమ్ములు,
1: అన్నదమ్ములు.
0: వారి గర్భమున పాండురాజయ్యకు 5 కొడుకులు,
1: అవును.
0: ధృతరాష్ట్రునికి శతామంది కొడుకులు. అయితే నా కొడుకులు పాండవులు, నా పేరు కుంతి.
1: అవును. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు?
0: మేము మా భవనంలోనే ఉంటాం.
1: సరే.

0: Nella Urani.
1: చప్పు చేస్తున్నాడు ఎవరు?
0: మీ అక్కగారు వచ్చారు.
2: మా అక్క? మా అక్క అంటే ఆమె పేరు లేదా?
0: గాంధారి. గాంధారి
2: మరి ఎక్కడుంచావు అమ్మా?
0: అట్లన్నా
2: మా అక్క. అయితే ఇద్దరు నిమాలు తీసుకొని పోదాం పద.
1: చెల్లెలా
2: అక్కయ్యా,
1: మీరు బాగున్నారా? మీరు?
2: మేమంతా మంచిగానే ఉన్నాం.
1: మీ పట్టణంలో మీ ఇల్లు కుశలమేనా?
2: మేమంతా కుశలమే.
1: అవిదమ్మా, చిన్న మాట వినమ్మా.
2: చెప్పమ్మా.

0: ఏమన్నావు?
1: ఇంతలో వైనము తీసుకొచ్చావు, మా కార్పిచ్చుదామని వచ్చావు గాని మరి ఎట్ట చేశావు అక్క వ్రతం అంటే ఎందుకు? మరి మాకిస్తే ఎందుకు?
0: ఓ చెల్లే, మా ఒక్కనాడు మా వద్దకు ఆ నాదము ముందు వచ్చి గగగౌరి పేరు మీద ఒక్క వ్రతం చెప్పాడు.
1: వ్రతము
0: ఏంటంటే, వ్రతం చేసేందుకు చాలా మోక్షం వస్తాడట.
1: పెద్దలు చెప్పక విన్నారు.
0: అవును,
1: అయిన ఆ వ్రతము
0: తీసుకోవాలి.
1: జాతము కామది ఎనువా
0: కల్పరు
1: అన్ని ఎవరు తెచ్చారమ్మా?
0: కల్పరు వృక్షము కామదెనువా అన్ని బంద్ చేసిన తల్లి. ఏది తెలియదు మేము. శంకరుడు వాళ్ళు కోమటింటికి వెళ్లి గోధుమపిండి తీసుకువచ్చి ఆడ విగ్రహం చేశాము.
1: విగ్రహాలు చేశారు,
0: చేసి నూతన వస్త్రం ధరించాము.
1: నూతన కొత్త వస్త్రాలు ధరించారు.
0: ధరించేందుకు అక్కడ శంకరుడు పారుదయ్యారు.
1: పార్వతి
0: నూతన పాదాలంగా బదులు కొత్త బావి తవ్వించి అనగా జలం తీసుకొచ్చి అక్కడ పెట్టాము. కొత్త కుండలు
1: కొత్త కుండలు నూతన కుండలు అయితే మరి మరమ్మ ఒక్కటి
2: రంగాదీపం
1: మదవతీస.

0: మరి విన్న వస్తువులు
1: స్వర్గము పోలేక ఇక్కడనే తయారు చేశారు. మరి గజగూడ అంటే అక్కడనే ఉంటారు.
0: అమరావతి గురించి ఇక్కడ ఏది మన రాజులపేట తెచ్చుకోవచ్చి ఐదు వందల ఐదు తొండముల ఏరుగని చేపించాము, అక్కడ పెట్టాము. లంకాది వంతుకు అక్కడ చోటు ముట్టించాము. అస్తాది వంతుకు ఐదు ముత్యాలు తీసుకొచ్చి అక్కడ కూర్చునే పెట్టాము. అంతేనమ్మా.
1: సరే అమ్మా, నాకు చేతని గారు వారం మేము వ్రతం తీసుకోవాలంటే తీసుకోలేము, మేము పట్టలేము.
2: సరే అమ్మా, తీసుకో
1: తీసుకోనక్క
2: తీసుకోవే వద్దు. సరే ముట్టిందా?
1: ముట్టింది గానీ ఇక్కడ పెట్టినాను.
2: ఓ కుంది, నీ వరవుడికి ముట్టింది కదా?
1: ముట్టింది.
2: ఇది వెళ్తున్నాను.
1: దానికి శిక్ష ఏమైనా ఉన్నదా?
2: అది కాదమ్మా, కాస్త ఆగవే. అయ్యో నేను మర్చిపోతుంది, వైరం ఇచ్చాను గానీ మరి తిరిగి నాకు ఇమ్మని చెప్పలేదు. ఓ కుంది, నేను వ్రతం ఉండాలి.

0: అంటే ఏమీ ఎర్ర నంగనా శెట్టి నిలబడ్డవు, నేను వైరపించాను, నా వర్గము నాకు చెయ్యము
1: అక్కా. అతుల్య

0: ఊకుళ్ళ కొద్ది మాటలు మితి పెడుతున్నాయి. నా సాటి దానం కావా? నీకు రాజ్యం లేదా? నీకు ఇల్లు లేదా? నీకు నీ కొడుకులు లేరు? నీకు ఏంటి?
1: నీ ఐదుగురు కొడుకులు వచ్చే పోని అని ఉన్నారుగా
2: అక్క. ఏం మాటలు మాట్లాడుతున్నావు?
0: నంగనాచదానా?

0: గౌరవం లేకుండా మాట మాట అంటున్నావు. ఎందుకని ఈ యొక్క ఘనం నీకు మదం ఉన్నది, నీకు మత్సం ఉన్నది ఏంటే?
1: ఏం మాట్లాడుతున్నాను
0: కాదా
1: అక్కయ్యా? నా కొడుకులే నేను సమయం వచ్చి నువ్వు ఈ రీతిగా మాట్లాడుతున్నావు.
0: ఆవిడమ్మా ఏమన్నావే?
1: నా కొడుకులు నేను సమయంలో ఇట్లా మాట్లాడుతున్నావు అక్క?
0: చిన్నబుద్ధుడిగా నా

0: అక్క
1: నీ సుతులు ఐదు, నా కుమారు 100 మంది.
0: 100 మంది
1: ఏంటే నీవు, నీ గొప్పదనము
0: అక్కయ్యా సుతులు అంటారు.

0: ఇగో గంపడు వంకాయ తీసుకొచ్చి ఎందుకో అయిందో ఆకడే చాలు. కాని నీవు ఇంతమంది ఉంటేది, నీ కొడుకులు ఉంటేది, ఒక్కడు చాలు నా కొడుకు.
1: ఏంటే నీ కుక్కడ?
0: ఒక్కడు భీముడు చాలు.
1: భీముడా?
0: అవును.
1: అసలు నీ కొడుకు ఎవరు నీకు ఇంతకు? నీకు మగాడేవారే నీకు?
0: మా పాండరాజు.
1: పాండరాజా?
0: అవును.
1: ఆడేవాడే ఇంకోడేవాడు ఇంకా?
0: అసలు మరి నీకెవరక్క? నన్ను అడుగుతున్నావు?
1: కాదే, నీది అక్క కడ్రకి ఎక్కడో ఒళ్ళు మంట పడుతుందమ్మా.
0: సరే, నీవు చెప్పగలగవా?
1: చెప్తాను గాని నీవు నా కుమారు 100 మంది ఉన్నారు, నీ కదురున్నారు, చేస్తావా చేయవా?
0: చెయ్యను చెయ్యను.
1: నా వరకు ఇచ్చేయి.
0: ఇయ్యా తీసుకొని పో. చాలు పో.

0: ఏమన్నావే?
1: ఎవరికే నువ్వు?
0: నేను వెళ్ళాలా?
1: చెప్తా వెంటలేవు. నీవెంత దారివే? నీ లెక్కేమి? నీ పత్రం ఏమి? నీ విషయాలేమి? అంతెత్త తత్త
0: వసేనా సవతి.

0: నాకే నాచుదానా, నేను తెస్తే నువ్వు చిన్న కట్టుకున్నావు, కంకర కట్టుకున్నావు, నీవు వైనం ముట్టావు, నీకు నా వైనకి ఇవ్వంటే ఏంటే మిక్కిలి మాట్లాడుతున్నావు?
1: పోతావా లేదా?
0: ఏయ్, నీవు నాకు వైనం తీసు, రాకపోతే రేపు రెండవ సాము వరకు నా ఇంటికి ముందు వచ్చే శుద్ధి కట్ట చేత పట్టి ఆరు నెలలు లెక్క పెట్టి దర్శనం చేస్తాను.
1: నువ్వా?
0: అవును.
1: ఇంకా చేయని ఎడలా? చేయాలా?
0: చేయాలి, చేయకపోతే ఈ పని చేయాలి. నువ్వు
1: పో, ఎవరు చేసేది ఎవరి పంతుందిగా, పోవే పో. ఆహా, సరే. ఈ విధంగా ఈ మా అక్క వచ్చి బలివి చేసి వైనం ఇంట్లో పెట్టాను. ఏమంటే తేరి ఎడలా ఆరు నెలలు. నా కొడుకులకు ఇప్పుడే చెప్తాను.

0: ఏమిటమ్మా ఏడుస్తున్నావు? నేను ధర్మానందనమ్మా, నీకేమి కష్టం వచ్చేదమ్మా? మరి ఇంట్లో నీవు హాయిగా కూర్చున్నదానివి, ఎవరన్నా వచ్చారా నీతో ఏమన్నా పంట మాట్లాడతల్లి? అమ్మా
1: చెప్పు తల్లి.

అపవాదులు వచ్చినాని ఆ బావట వంటి ఆ కష్టములు కరతీసినటువంటి వాణే. కానీ నీవు చింతా కాంతరాలై కూర్చున్నావు ఎందుకమ్మా? ఎందుకు

0: పెద్దమ్మయ్యకు గాంధారి వచ్చి వైనమాట పార్థు పరమేశ్వరుల పేరట కట్టి మన ఇంటికి తీసుకోవచ్చి, వైనము తీసుకుంటావా తీసుకోనని, తీసుకుని వద్దని అంటే సిగంటికలు బట్టి నన్ను వెడని బట్టి దృప్పించింది ఆయన.
1: పెద్దమ్మ గాంధారి అంటే పెద్దలు వాళ్ళు, కానీ వాళ్ళని కొట్టిన వారిని కొట్టవద్దు, తిట్టిన వారిని తిట్టవద్దమ్మా, ధర్మమే జయము. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వారు ఆయన నోట ఏమన్నా మనకు తలుగుతుంది.
0: ఏమి ధర్మజ, ఎప్పుడు నువ్వు ధర్మమే చేయమంటావు?
1: మాట
0: ఎన్నడూ మనకు పరిపాలన.
1: ఎప్పుడైనా ధర్మం చేయమన్న వాడికి ఏ కష్టం రాదమ్మా భీమసేన.
2: ఏమిటి తమ్ముడు?

0: మీ పెద్దమ్మ గాంధారి వచ్చి వైనము తీసుకుంటావా తీసుకుంటావా లేదా అని కాళ్ళతో తృప్పించిపోయేది. కాని ఎంతో వేడుకతో చేసిందట, లక్షలాది కోట్ల వద్దిగా చేసిన వ్రతం. ఆ వ్రతము పంపమని
1: ఇంటికి మన పిన్నమ్మ ఏగో గాంధారి వచ్చాదట.
2: ఏమన్నది
1: అమ్మా
0: కుమారా?
2: ఏమిటమ్మా నీకంతా వారికి అంత బలం వచ్చేదా? బొడియాగో

0: నేను చేసినటువంటి వ్రతం నువ్వు చేయకపోతే నా ఇంట్లో 6 నెలలు తీసుకువచ్చి నిన్ను ఊడిగం చేపిస్తానమ్మా. మా అక్క
1: అది గర్వపడది కాబట్టి దాని నోటికొచ్చింది, అదే అదే చేస్తుందేమో ఆ దాసి పని.
0: తెలియదు నాయన,
1: చేసేవారికి అయితేనే ఆ మాట వారికి నోటికొత్త తల్లి
0: వచ్చాలి
1: మాత్రం నీకేమి.

0: ఒక్కసారి కుర్తా
1: అమ్మా.
0: ఏమి
1: మా భీమార్జును చల్లగా ఉంటే అది ఏమని చెప్పేదంటే, రెండో రేపు రెండో మిది మీరక ముందు వ్రతం వాయినాని వాయిని పంపకపోతే దానింట్లో దాచిపడి చెప్పిస్తాను పని కాదా?
0: అవును
1: అమ్మా.
0: నువ్వు అట్లుండ అంటావా?
1: నువ్వు అట్లా ఉండు. నీవేసేనా?
2: ఏమిటి తమ్ముడు?
3: తమ్ముడు
1: గాంధారి పలికిన మాటలు విన్నావా?
3: అవును. ఎంత మాట ఇవ్వలిక గురపలిక.

0: ఒరే అర్జున
1: అన్నయ్యా
0: ఎంత మాట ఇవ్వలేకది ఆ కురుపతి భార్య అయినా మన పిన్నమ్మ గాంధారి
1: అదే
0: దాసత్వము చేయిస్తున్నని మన తల్లితో పలికిదట కోపం వస్తున్నాయి
1: చింత చేయాల.

0: వారి మతం మనకించాలంటే హరి మన వద్ద
1: కరుణతోట
0: ఇంతగా గజా గౌరవతము మనం ఇక్కడ చేస్తాము వాయిస్ అంటున్నావా?
1: అవును ఇప్పుడే మనం వెళ్దాము. వాయుసమ్మ వద్దకు వెళ్ళి

0: అయితే ఈ వాహనములు దొరికేది ఇంద్రలోకములు ఉంటాయి కదా, అది ఏసింది మొత్తం ఎంగిలి రథము.
1: అవును,
0: ఆ రథం ఏమని చేసిందంటే ఐరారథం గురించి వేరే చేసింది.
1: అవునవును,
0: విన్నావా? నూతన పాతాల గంగ గురించి తవ్విచ్చిరట వాళ్ళు.
1: అవునవును,
0: మరి లంకాదీపం గురించి అఖండ జ్యోతి ముట్టించారట, పాల పరమేశ్వర గురించి కైలాసం పోతాడని ఇవ్వలేడు కదా. లంకాదీపం ఏది మన లంకపిండి తీసుకోవచ్చి.

0: ఎప్పుడైతే గజగౌరీరథము ఆ గాంధారి చేశాడో ఆ గాంధారి కంటే నమ్మును పంపించాలన్న అది గొప్పగా మనం చేయాలి. అది సమిట్లో చెప్పు
1: అదంతా కార్యం.

0: ఆ సురలోకముకు నా బాణసంబరంతో భూమి నుంచి అమరలోకాన్ని తంతెలు కట్టి నేను అక్కడ పంపిస్తాను.
1: అవును తమ్ముడు, విప్లవ పత్రికలు రాసి పంపు, వెళ్ళి తీసుకొస్తాను.
0: అదేనా?
1: అవును.
0: సరే, మరి అక్కడ రాసి పంపుతాం గాని అమ్మతో సెలవు తీసుకుంటే బాగుండు.
1: తీసుకోదాం పా తమ్ముడు.
0: నడవండి.
1: నీవు పోతావా? నేను పోమంటావా?
0: నేనే పోతా.
1: నేను పోతాను. చెప్తున్నాను.
0: సరే, ఇక మనకి ఇద్దరు కొట్టాడు మన ఇద్దరు మనం.
1: అవును.
0: అమ్మయ్యా అమ్మయ్యా,
2: భీమా అర్జున
1: అమ్మా.

0: నాయనా ఎందుకు దాస్తున్నారు? నాకేందో ఉండదున్నట్టుగా చెప్పండి, నేను చెప్తాను.
1: భీమా కోరే విను గాజా.

0: ఏమని?
1: ఆ గజమునుదిత్తుడికై స్వర్గమును వెళ్తున్నాను. ఆ స్వర్గాపురం నుంచి ఆ గజమును తీసుకువచ్చి నీతో పూజ చేయించి వ్రతం చేస్తామమ్మా.
2: అవును, అమరేంద్ర వద్దకు వెళుతున్నావా? వద్దు నాయనా,

0: మనమేమో మానవులము దేవసంబుతులు, మరి వాళ్ళు ఇస్తారా పోతున్న ప్రయత్నం చేసిన
1: ఈ కమ్మరి గజము గురించి అనుమానం చేస్తున్నారు ఎందుకమ్మా? ఇప్పుడే అక్కడ

0: రుబడిగలగా నేను ఎప్పుడో వెళ్ళి తీసుకొని రుబ్బడి వస్తాను. అవునవును తమ్ముడు.
1: భీమసేనా, నేను మంచిగానే ఉన్నది కానీ అంటే తెస్తావు అనుకో.
0: అవును.
1: కానీ అర్జున, మరి భారత పరదేశం రావాలంటే వాళ్ళెట్టు తెస్తావయ్యా?
2: అమ్మా, ఏది ఇప్పుడు అన్న లంకా అక్కడ పోయి అమరలోకం పోయి ఐరారతం తెచ్చేది ఆయన వంతు. నాకు భారత పరమేశ్వరం వంతు కదా,
1: ఎట్లా తెస్తా
2: ఉంటా?

0: కుమార అర్చన కనకాద్రవాసుడు అంటే ఎప్పుడు త్రీనొక్కదారుడు.
1: ఏది కనకమని అంటే బంగారు, అది
0: వెండికొండ.
1: అదే అమ్మా వెండికొండ అదే.
0: మరి మిమ్మల ఇస్తానంటే పోతే అంటే అక్కడ కొడతాడో తిడతాడో
1: భయం. ఆయన ఏమన్నమ్మా, శంకరుడు అంటే నిజమైన వాడు, ఆయన కనకరమ గలవాడు.

0: అక్కడ వెళ్ళి పరమశివుడా నీ దాసాన దాసులను మా తల్లి భూలోకములో రథం చేస్తున్నారు.
1: నా తల్లి రథమైతుందని
0: మీరు పార్వత పరమేశ్వర సహితంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ మీ కైలాసమ్మని అక్కడ కాలుముక్తనమ్మా.
1: అరే కుమారా, నీ సాటి

0: అదిగో శరణన్న వారికి మరణం లేదు, కాని కోపంతో ఉంటే ఇవడు క్షేమ అనబోయి లాభనరాండి కొడుక
1: వెళ్ళాడు.
2: అమ్మ సెలవిచ్చాలి. ఇగో ఇప్పుడు బాగా కదా, ఇగో ఇప్పుడు అక్కడ ఈ భూమి నుంచి తండ్రి కదా.

0: ఇప్పుడే బాణములతోటి తంతలు కడుతున్నాను,
1: వెళ్ళుతున్నాను.
0: మరి అట్టిట్లా ఈ ఊపిసూడు కదులుందేమో,
1: కదలటం లేదు, మంచిగానే ఉన్నది.
0: మంచిగానే ఉందా?
1: వెళ్ళి
0: తంత.

0: ఏమిటి అర్జున?
1: ఆ ఏది తంతలు కట్టాను, మరి ఉంటున్నాయా లే పోతాయా జర అట్టింటి ఊగులాలు?
0: బ్రహ్మాండంగా ఉన్నారు, ఏమి ఊతము లేదు. వెళ్ళుచున్నాను వెళ్ళుచున్నాను, దగ్గర పడ్డాయి
1: అన్నయ్యా. పోతున్నావా? సరే పోనీ.

0: పడదంటే వాడు ఉత్తర్వులు రాసి పంపించే వాడు ఇవ్వలేదు మనకు. వాడినే తీసుకుని రా, పోతావాయో
1: తీసుకొని వస్తారు, తీసుకొని వస్తారు.
2: సరే మరకముందు వెళ్ళండి భీమసేన.
0: పోతున్నాలే,
2: పోతుందా, పోండి, తొందరలో తీసుకురండి.
0: పోతున్నాను.

0: వాసేనా సౌకాపురి పట్టణాన్ని వాసుండనైనా నా పేరు దేవేంద్రుడు అంటారు. భార్య పేరు శశిదేవి. నాకు ఏకా కుమారుడు జయంతుడు అతని పేరు.
1: సరే జయంతుడు గాని
0: ఈ స్వర్గాపురి పట్టణంలోనే ఉంటున్నాను.
1: కాని ఉత్తరం వచ్చిందండి స్వామి.
0: ఎక్కడిది ఉత్తరము?
1: ఇగో అస్తినాపురం నుంచి అట ఆ పాండవీయులు ఐరా రత్తంబు ఆ పారు జాతంబు కామధీర్వ కల్పవృక్షము ఈ వస్తువులు తీసుకుని నిన్ను రమ్మన్నని ఈ ఉత్తరం
0: రాశాడు. భాగ్యుడు నన్ను రమ్మంటాడా మానవుడు?
1: పాండవులకేమీ
0: పాండవులకు ఏమి ఇంత గర్వమా? వధించి తీరుతాను.
1: మళ్ళీ బదులు వేయండి ఉత్తరం.
0: మళ్ళీ వేస్తున్నాను.
2: ఏ ఉత్తరం వచ్చింది చూడరా, ఎవడ్రా వాడు?
1: ఇదిగో ఈ మానవులకు ఈ వస్తువులు ఇచ్చేది కాదు, దేవతలకైతేనే ఇక్కడికి రావాలి గాని ఇయ్యాలి గాని మీటువంటి మానవులకు ఇచ్చేది కాదా అని బదులుగా రాసి మళ్ళీ వప్పాడయ్యా.
2: ఇంత మదవా వానికి?
1: అక్కడే ఉండు గాని భీముని అయితే తోలేవు అక్కడికి.
2: పోయిండో పోయిందో. సరే ఎదుగుతాంలే. ఒరే ఇంద్ర,
0: ఏంద్ర

0: భీముడిని
1: భీముడా నీవు ఎంతటి వాడవు, నా తండ్రిని పంపినందుకు ఎంతటి వాడవు నీ.
0: అదేనా ఇంత మనం తప్పుడు పలుకుతున్నావా?
1: అవునెవరు
0: అరే అని వద్ద ఉన్నది ఆమె ఐరారథము అపారిజాతము కామధేను కలుపుతరులు.
1: ఇయా నేను అసలే ఇవ్వను.
0: ఇవ్వకుంటే ఏం చేస్తావు?
2: అరే ఇవో 1000 ఫుట్ల గదవ ఉంది, మీదేసిన అంటే చచ్చిపోతావు పుణ్యానికి.
1: వద్దు వద్దు ఇస్తాను ఇస్తాను.
0: ఇస్తావా? ఇక్కడే
1: తీసుకెళ్ళి.
0: ఇగో తీసుకెళ్తే నువ్వు కూడా వని మోపుకోండి రా మా ఇంటికి.
1: అట్లా
0: రంభ ఊరసి మేనక అస్త్ర స్త్రీలు అపారిజాతము పారిజాత పుష్పము కింజాహార పుష్పము విన్నావా? గజావేనుగా వెళ్ళేటేనుగా.

0: కుమారా,
1: పేరు చూసి అన్నీ వచ్చాను.
0: ఆ అమరేంద్ర, వందనములు వందనములు.
1: చల్లగా
2: అమ్మా, ఇక పార్వత పరమేశ్వరుడు కావాలి. వాళ్ళు ఉండే కాకనే
0: పార్వత పరమేశ్వరుడు స్పష్టంగా ఇప్పుడు దిగి రావాలి.
2: ఎందుకంటే ఏది గణపతి గిట్ట కావద్దా?
0: అదే
2: గణపతి. పార్వత పరమేశ్వరుడే కావాలా? నమో

0: శంకర
1: అర్జున,
0: ఇప్పుడు మా అమ్మ భూలోకంలో వ్రతం చేస్తున్నాము.
1: ఎందుకొరకాయి?
0: ఎందుకంటే మాకు ముక్తి దొరకాలని, మాకు భక్తి దొరకాలి, బంధుతో కైలాసము దొరకాలని మీ పేరున మేము వ్రతం చేస్తున్నాం. మీరు సైతంగా దంపతులు ఇక్కడ మా భూలోకం రండి.
2: మనోహరా, కానీ ఎన్నడూ లేనిది మన విడిదికి వచ్చారు.
1: అవును,
2: కానీ ఇప్పుడే మనం స్పష్టంగా పోయి ఆ వ్రతమాట, అలా తల్లి వ్రతమాట మనము శోభనములు పట్టుకుని వెళదాం పదండి.
1: సరే అర్జున, ఆ వ్రతము కొరకాయి ఏమేమి తీసుకుని వెళ్తున్నారు?
0: మేము దానికి ఐరారతము, ఆ పారిజాతము, కామధేనువ, కల్పతరులు, ఏది అస్త్రాశ్రీలు, నీజ వస్త్రములు, నూతన పాతాల గంగా, ఏది అఖండ జ్యోతి ఇక్కడ వేస్తున్నాము, లంకాదీపం.
1: ఇంద్రలోకము నుండి దేవుడు కూడా ఈ భూమిపైకి వస్తున్నాడు. పర్వాలేదు, నేను పార్వతి సంతోషముగా ఈ భూలోకమునకు
0: వచ్చాను. రండి
1: అమ్మా.
0: అమ్మా అమ్మా, కుంతమ్మ గారు, భారత పరమేశ్వరులు వచ్చారు, ఈ రథం చేయండి.
2: అయ్యో, భారత పరమేశ్వరులకు ఇదే వందనములు.
1: కుంతి చల్లగా వద్దిల్లు.
2: దేవేంద్ర మహారాజుకు వందనములు.
1: సరే సరే, వద్దిల్లు.

0: చెంబు
1: అమ్మా రథం పెడుతున్నావమ్మా
0: అమ్మా ఇక రథం సమర్థయింది
1: సమర్థైంది నా కొడుకులు కౌరవులు పాండవులు ఆయనగా ఉండాలి
0: ఇప్పుడు అమ్మా
1: ఇదిగో వైరం తీసుకుపోయి ఆ గాంధారికి ఒప్పగిచ్చేస్తాను
0: మరి
1: కుంతిదేవి గారు ఇదిగో వైరం ఈ వైరం
0: తెచ్చుకోకపోతే మమ్మల్ని తీసుకునే వస్తాం
1: మా గాంధారమ్మ పట్టు
0: ఏంటి చెల్లే
1: వైరం తెచ్చాను నువ్వు అన్నావు కదా అలా
0: అయ్యో ఏంటమ్మా నేను తెచ్చా నువ్వు తెచ్చిన ఒకటే కదమ్మా ఎందు వచ్చావు నువ్వు
1: వైనం పడతావని
0: లేదు లేదు లేదు
1: వైనం నీకు ఇస్తున్న
0: తీసుకోండి వైనం ఏం కాదు ఏదో
2: గాంధారి
1: పట్టవా
2: రథం మర్దనన్నా తీసుకురమ్మా
1: భీమర్దన్ గారా భీమసేన ఇదిగో చూడు ఏమంటుండ్రు మీ పెద్దమ్మ ఏమంటుంది
3: ఏమన్నా చెప్పు
1: పట్టనంటుంది సరే
2: పట్ట ఎందుకమ్మా
3: ఎందుకమ్మా వైరం వరకు వైరం పంపించాలి కదా
0: కుమారా నీ వైరాన్ని ఏదైనా ఒకటే కదా బిడ్డ భీమసేన బాగున్నారా
3: ఏమన్నా
0: నేను ఏమనలే పాండవులు చాలా మంచి వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోయినా గానీ పుణ్యమగానే పాపం
3: పంపకపోతే
1: ఆగయ్యా కన్న తల్లిని చేయకూడదయ్యా నా కొడుకులైన ఒకటే మీరైనా ఒకటి కానీ ఆమె తప్పు తప్పు చేసిందని మీరు ఆమె మీద చేసుకుంటే ఆమెను కొడతా నన్ను కొట్టట్టే
0: చెల్లె
1: కుమారా
0: ఓ కుంతిదేవి
1: వైరం పట్టు
3: అయ్యో అమ్మా
0: కుమారారా
3: నీవేమీ చేశావు ప్రతిభలతో చేశావు మేము నిజయంబుగా పార్వతి పరమేశ్వరుడు తీసుకుని వచ్చాము కల్పదే కామధేనువులు తెచ్చాము కల్ప వృక్షములు తెచ్చాము గజ వేరుగలు తెచ్చాము దేవతలను రప్పించాము ఆ లంక దీపము జ్యోతి తెచ్చాము ఇవన్నీ తెచ్చావా నీవు
0: కుమారా
3: మా అమ్మని ఎందుకు మాట్లాడావు
0: నువ్వు చేసినా ఏం చేసినా ఒక సరే ఇవా ఎక్కడ చేసినా కదా
3: ఉడిగం నోము నోమావు మేము నిజముగా స్వయముగా దేవలోకము నుండి దేవేంద్రుడు అప్సరా స్త్రీలు ఆ పారుజాతము ఇవన్నీ తెచ్చి చేశావు
0: సరే కుమారా నా గర్వము ఇక్కడికి పోయింది
1: దేవి మీ ధర్మరాజుకు భీమునికి ఆనత్పాదుల ఆలింగనమును మంగళహారతులు చేయండి
0: సరే కుమారా మీరు చల్లగా ఉండాలి నా కుమారుడు నాశనం కావాలి.

0: Pan.
1: గజగౌరీ వ్రతం. మీరు ఇంతవరకు చిందు యక్షగానం విన్నారు. ఆకాశవాణి కొత్తడం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం.

ఆకాశవాణి కొత్తలం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు. ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ భక్తిగీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణరావు. రైతు సమాచారంలో 6:35 చేపలు పట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. ఇక 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కామాక్షమ్మ కాశీ ప్రయాణం నాటిక వింటారు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఎనిమిది సమాచార ప్రభాత హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లలోను వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం మీమార్తో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం వింటారు. ఉదయం 9:30 తిరిగి మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం. ఇక ఉదయం 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం వెలువడుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శోభా గుర్తుగారి గాత్ర సంగీతం వింటారు. ఇక మధ్యాహ్నం 12:40 తిరిగి సాయంత్రం 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం వెలువడుతుంది. మధ్యాహ్నం 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం. 6:25 యువవాణి యువజనుల కార్యక్రమం. ఫైనల్ పరీక్షల్లో మార్క్ టెస్టులతో మంచి స్కోరింగ్ సాధించేందుకు మార్గాలు, ఈ అంశం గురించి తెలుసుకుంటారు. ఇక 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు వెలువడతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. మామిడికాయల కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి చైతన్య గారితో పరిచయం వింటారు. ఇక రేపు సాయంత్రం 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 కిన్నెర లహరి. 9:15 స్పాట్ లైట్. అనంతరం 9:30 జాతీయ చర్చ కార్యక్రమం ఢిల్లీ నుంచి వెలువడతాయి. రాత్రి 10:00 హరికథాగానం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ప్రసారమయ్యేటువంటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:03 దాటి 37 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై మా తర్వాతి కార్యక్రమం ప్రసారం. అంతవరకు సెలవు. జై హింద్.